శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:50 దాటి 45 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు.

మీరు ఇంతవరకు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అత్యాశ గురించి శ్రీ పివి సీతారామమూర్తి గారి వ్యాఖ్యానం వింటారు.

మానవులలో అత్యాశానున్నది లోభగుణమును కలుగజేస్తుందని, దుర్గుణములలో అత్యాశ ఒకటి అని నీతిశతకారుడు భర్తృహరి చక్కగా విశదీకరించినాడు. గుణ అవగుణ ప్రణాళికను చేసి ఒక శ్లోకం ద్వారా ఇలా వివరించాడు. లోభచ్ఛేద గుణేన కిం పిశు

యజ్ఞస్థికి మృత్యున అంటూ దుర్జన పద్ధతిని పేర్కొంటూ ఆశ ఉండటం తప్పులేదు. అత్యాశ పనికిరాదంటూ అది ఉంటే అది ఒక్కటియే అధికమైన నిందను కలుగజేస్తుంది. అందులకు వేరొక దుర్గుణం అక్కరలేదు. పిశునత్వం అనగా చాడీలు అనగా కొండెములు చెప్పు గుణముంటే నరకంలో త్రోయిటకు వేరు పాపములు అక్కర్లేదు. సత్యమున్నచో లేక సర్వజనులను సమముగా చూచు గుణమున్న ఆ గుణమొక్కటియే పాపాలని పోగొడుతుంది. దానికై ఎలాంటి తపస్సును చేయనక్కర్లేదు. ద్రోహ చింతయను దుష్ట సంకల్పము లేక నిర్మలమగు మనస్సున్నచో మోక్షదాయకమైన తీర్థసేవతో పనిలేదు. మంచితనం ఉన్నచో స్వకార్య నిర్వహణమునకు స్వజనము అక్కర్లేదు. గౌరవమున్నచో అలంకారములు అక్కర్లేదు. గౌరవమే ఒక గొప్ప అలంకారం. చక్కని విద్యయున్నచో వేరుగా ధనము అనేది అక్కర్లేదు. అపకీర్తి ఉన్నచో అది ఒక్కటే మృతప్రాయముగా ఉండునుగాన వేరుగా చావనక్కర్లేదు. కావున మనుజులు పై విషయాలన్నింటినీ చక్కగా ఆలోచించి దుర్గుణములను త్యజించి సుగుణములు మాత్రమే గ్రహించవలనని భర్తృహరి సందేశమిచ్చినాడు. లోభత్వమే ఒక దుర్గుణము. చాడీ కోరుతనమే మహాపాపము. సత్యవాక్పాలనమే సమదర్శిత్వము. పరిశుద్ధమైన మనస్సుంటే బలంతో పనిలేదు. గొప్పతనమున్నచో తీర్థాలతో పనిలేదు. మంచితనం ఉన్నచో అలంకారములతో పనిలేదు. మంచి చదువున్నచో ధనముతో పనిలేదు. అపకీర్తి మరణంతో సమానమని బోధించి సమాజం సద్గుణములతో శోభిల్లాలని సందేశమందించారు నీతి శతకారులు. తన తెలుగు పద్యం ద్వారా ఇలా తెలిపారు. ఒగగొను లోభము పిశున భావము సత్యము చిత్తశుద్ధియందగు సుజనత్వము సుమహితత్వము విద్యయు లోక నిందయుం తగిలిన దుర్గుణంబు దురితంబు తపంబును తీర్థసేవ భృత్యగణము సుమ్ములు ధనచయంబును చావును వేరయున్నవే అంటూ గుణము అవగుణముల స్థానములను చక్కగా వివరించినాడు. అత్యాశ ఆనందాన్ని హరిస్తుంది. అత్యాశనే దురాశ అంటారు. దురాశ దుఃఖం చేయటమే లోకంలో నానుడి కదా. దీనికే పేరాశ అని కూడా ఉంది. ఆశకు అంతులేదనే సత్యమును పోతన గారు తమ భాగవత రచనలో ఆశాపాశము తా కడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర వా రాశి ప్రవృత మేదినీ వలయ సామ్రాజ్యం చేకూర్ని అని చక్కగా వర్ణించారు. ఆశామోహములను దరిరానీకు అన్నాడు ఒక కవి. శతక కవులు కూడా ఆశను గురించి ఎన్నో పద్యాలు రచించి సమాజానికి సందేశమందించారు. వేమన గారు ఒక పద్యంలో నీళ్లలోని మీను నిరిమాంసమాశించి గాలమందు చిక్కి కూలినట్లు ఆశ చేత నరుడు అలాగే చెడిపోవు అన్నారు. ఆశకు బుద్ధులు కాకండి అని సందేశమందించారు. ఆశ దురాశ అత్యాశ అనేవి దుఃఖహేతువులు. పతనానికి పాపానికి కారణాములు. ఆశకు పరిష్కారం చక్కనైనటువంటి సంతృప్తే. అందుకనే భాగవతంలో వ్యాప్తిం వందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను తృప్తించందని మనజుడు సప్తద్వీపములనైన చక్కంబడునేని సహజకవి పోతన్న గారు సమాజానికి చక్కని సందేశం అందించి అత్యాశను గురించి చక్కగా వివరించడం జరిగింది.

0: ఇవాళ కార్యక్రమంలో ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్య గారి దగ్గర ఉన్నాము. జామ సాగులో యాజమాన్యము, సస్యరక్షణ వివరాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి మీ దగ్గరకు వచ్చాం మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: జామ సాగులో యాజమాన్యంలో భాగంగా ముందుగా నేలలు, మొక్కలు, రకాల గురించి రైతు సోదరులకు వివరిస్తారు, విందాం మరి.
1: మన రాష్ట్రంలో జామ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. జామ తోటలు పెంచడానికి ముఖ్యంగా లోతైన మురుగునీటి పారుదల గల నేలలు అనుకూలం. దీనికి ఉద్దజన సూచిక వచ్చి 4.8 నుంచి 8.2 వరకు ఉండవచ్చును. ఇందులో ముఖ్యంగా జామలో ఎక్కువగా

పండించే రకాలు వచ్చేసి రెండు రకాలు ఉన్నాయండి. ఒకటేమో తెల్లకండ రకాలు, రెండోదేమో ఎర్రకండ రకాలు. తెల్లకండ రకాలు వచ్చేటప్పటికి అలహాబాద్ సఫేద, లక్నో 49, సఫేద్ జాము, అర్కా మృదు.

0: వేసి ఈ లోపాలను నివారించవచ్చండి. ఆకులు ఎరుపు రంగులో ఉన్నప్పుడు ముఖ్యంగా 4 గ్రాములు జింక్ సల్ఫేట్, 2 గ్రాములు బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: ఓకే మేడం గారు, మరి జామ సాగులో యాజమాన్య పద్ధతులు సస్యరక్షణలో భాగంగా మొదటగా నేలలు మొక్కల రకాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎరువుల యాజమాన్యము, అందులోనే నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: జామలో మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు వేయవలసిన ఎరువుల వివరాలండి. మొదటి సంవత్సరం వచ్చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఒక్కొక్కటి 100 గ్రాములు మరియు పశువుల ఎరువు 15 కిలోలు అందించాలి. అలాగే 2వ ఏడాది వచ్చేసి నత్రజని 200 గ్రాములు, భాస్వరం 80 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు, పశువుల ఎరువు 30 కిలోలు అందించాలి. అలాగే 3వ ఏడాది వచ్చేసరికి నత్రజని 300 గ్రాములు, భాస్వరం 120 గ్రాములు, పొటాష్ 300 గ్రాములు, పశువుల ఎరువు వచ్చేసి 45 కిలోలు అందించాలి. 4వ సంవత్సరం వచ్చి నత్రజని 400 గ్రాములు, భాస్వరం 140 గ్రాములు, పొటాష్ 400 గ్రాములు, పశువుల ఎరువు 60 కిలోలు అందించాలి. ఆ పై సంవత్సరాల చెట్లన్నిటికీ నత్రజని 500 గ్రాములు, భాస్వరం 200 గ్రాములు, పొటాష్ 500 గ్రాములు, పశువుల ఎరువు 100 కిలోలు ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒక్కసారి 2 దఫాలుగా చెట్లకు అందించాలి. ఆ నీటి యాజమాన్యం వచ్చేటప్పటికి ఆ వాతావరణానికి అనుగుణంగా నీటిని అందించాలి. ఆ జామకు కొన్ని తోటల్లో చూసినంత వరకు ఎక్కువగా నీరును అందించడం వలన ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాదుల వద్ద తేమ శాతాన్ని గమనించుకుంటూ రైతులు ఎండాకాలంలో అయితే వారానికి 2 సార్లు, వర్షాకాలంలో అయితే అసలు అందించకపోవడమే మంచిది, చలికాలంలో 15 రోజులకు ఒకసారి నీటిని అందించినట్టయితే చెట్లు బాగుంటాయి.
1: ఓకే మేడం గారు, జామ సాగులో యాజమాన్యంలో భాగంగా ఎరువుల యాజమాన్యం గురించి కొంత నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. జామ సాగు యాజమాన్య పద్ధతులు సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా చీడపీడల గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: జామలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అత్యధికంగా బాధిస్తున్నది వచ్చేసి పండు ఈగ. ఈ పండు ఈగ ఏంటంటే కాయలు పక్వానికి రాగానే ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ పండు ఈగ ఆశించిన కాయల్ని తోటల నుండి మొదట ఏరి నాశనం చేసేయాలి. ఆ పిండి దశ దాటి నాటి నుంచి మిథైల్ యూజనాల్ అనే ఎరలు లభిస్తాయండి. వాటిని 6 నుంచి 8 చొప్పున 1 ఎకరానికి అమర్చి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఉధృతిని బట్టి ఆ ఎరలను మార్చుకుంటూ ఉండాలి. లేదా రైతులు ఈ ఎరలను స్వయంగా కూడా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. అవి ఎలా అంటే మొత్తాయిల్ యూజనాల్ 2 మిల్లీలీటర్లు, మెలాథియన్ 2 మిల్లీలీటర్లు నీటి కలిపిన ద్రావణంలో చిన్న చిన్న చెక్క ముక్కలను ముంచి ఒక ప్లాస్టిక్ సీసాల్లో కట్టి తోటల్లో అమర్చితే ఈ పండు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. లేదా ఇంకొక విధానం ఏంటంటే బాగా ఎక్కువ ఉధృతి అనుకున్నప్పుడు లీటర్ నీటికి 100 గ్రాములు బెల్లం లేదా పులిసిన గంజి మరియు ఒక మెలాథియన్ 5 మిల్లీలీటర్లు ఒక మట్టి పాత్రలో పోసి తోటల్లో అమర్చినట్లయితే ఈ పండు ఈగ ఉధృతిని తగ్గించవచ్చు. ఇక 2వది వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనది వచ్చేసి నులి పురుగులు. ఈ నులి పురుగులు ఏంటంటే ఆశించిన మొక్కలు ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. మొక్కలలో కూడా ఎదుగుదల అనేది లోపిస్తుంది. కొమ్మలు రెమ్మలు ఎండిపోవటం, కాపు తగ్గిపోవటం ఇలాంటివన్నీ దానికి సూచనలు. ఈ సమస్య రాగానే మొదట నివారణకు పశువుల ఎరువుతో పాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రాములు వేపపిండి మరియు నులి పురుగుల గుడ్లను ఆశించి నష్టపరిచే ఒక శిలీంద్రం, దాని పేరు వచ్చేసి ప్యాసిలోమైసిస్ లిలేసినస్ అనే శిలీంద్రాన్ని 25 గ్రాములు పాదిలో వేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ గుళికలన్నీ లభిస్తాయండి, అవి 60 గ్రాములు ఒక పాదిలో వేసి ఇసుకతో కలిపి వేసుకున్నట్లయితే నులి పురుగులని నివారించవచ్చు. అలాగే కూడా కొత్త తోటలు వేసుకునే రైతులు బంతి మొక్కలను ప్రతి చెట్టు వద్ద నాటుకున్నట్లయితే లేదా అంతర పంటగా వేసుకున్నట్లయితే 2 రకాలుగా రైతులకి ఉపయోగం అండి. ఒకటి అంతర పంట వలన ఆదాయం పొందవచ్చు, అలాగే వచ్చేసి దానిలో నుంచి వెలువడే రసాయనాలు జామ తోటల్లో నులి పురుగులను చంపడానికి సహాయం చేస్తాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా బంతిపూల చెట్లని అంతర పంటగా లేదా మొక్కకు 1 చెట్టు చొప్పున కొత్త తోటల్లో వేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రైతులు మొక్కలు కొనుక్కునే సమయంలో ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా నులి పురుగులు లేని మొక్కలను వేరుకొని తెచ్చుకోవాలని తెలియపరుస్తున్నాను. ఇంకొకటి వచ్చేసేసి జామలో వచ్చేది కాయ తొలిచే పురుగు. అంటే జామలో రెండు రకాల కాయ తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తున్నాయండి. ఒకటేమొచ్చేసి రెక్కల పురుగులు, గుడ్లను పూత మరియు పిందెలపై

0: గుడ్లు పెడతాయి. లార్వాలు కాయ లోపలికి తొలుచుకుని పోయి గుజ్జును తింటాయి. కాయ తొలుచు పురుగులు ఆశించినప్పుడు కాయకు రంధ్రాలు ఏర్పడి తద్వారా బ్యాక్టీరియా బూజు తెగులు వ్యాపించి కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీని నివారణకు వచ్చేసి పూత మరియు మొగ్గ దశలో ఉన్నప్పుడే 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి వీటిలో ఏదైనా ఒక దాన్ని తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు ఆశించకుండా నివారించవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే పురుగు ఆశించిన కాయలను మొదట తోటలో నుంచి వేరి నాశనం చేసుకోవాలి.
1: జామ సాగులో యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారితో మరి చక్కటి విషయాలు రైతు సోదరులకు అందించాము. నమస్కారం, ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:40 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రీ వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలాగే మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు.

0: అనంతరం బుడుంగపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల కేంద్రం పనులు ప్రారంభించామని చెప్పారు. మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హస్తకళ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర హస్తకళలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన 135కు పైగా సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో 1126 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులతో శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 2వ మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అనేక కంపెనీలకి ఆటోమొబైల్ రంగంలో ఇవాళ ప్రపంచ కంపెనీలు ఎంఎల్సీ గా మనం ఏదైతే అంటున్నాం మల్టీనేషనల్ కంపెనీస్ గా వాళ్ళందరూ కూడా ధర్మవరానికి వచ్చారు. మన అర్హతకి అనుగుణంగా మనం ఏం చదువుకున్నామో దానికి అనుగుణంగా ఆ ఉద్యోగ ఆ కంపెనీని సంప్రదించడం, వారు పెట్టే దీంట్లో ఇంటర్వ్యూలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించడం, తద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మన కాళ్ల మీద మనం నిలబడడం, మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టే
0: తెలంగాణ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 ప్రచార పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్లు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సాంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 32 రూపాయలకే రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కందిపప్పు, పామాయిల్ను బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ప్రజలందరికీ కేవలం 32 రూపాయలకే కిలో ఉల్లిపాయ అందించే విధంగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నాం. పామ్ ఆయిల్ విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇది ఇంపోర్ట్ చేసే కమాడిటీ కాబట్టి నెగోసియేషన్ జాతీయ స్థాయిలో జరిగితే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది. రాబోయే ఖరీఫ్ మాసానికి ఏ విధంగా సిద్దం అవ్వాలో, సుమారు 37 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా మా కార్పొరేషన్ నుంచి మేము సిద్దమవుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహారాష్టలోని ముంబైలో మురుగునీటి సాంకేతికత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఐఎఫ్ఏటీ ఇండియా 2026 జాతీయ సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈరోజు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పరివర్తన, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవలపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించనున్నారు. అలాగే సుస్థిర పారిశుద్ధ్య సేవల కోసం పురపాలక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, పెట్టుబడులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై జరిగే చర్చలో సురేష్ కుమార్ పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
1: సంక్షేమాన్ని అందిస్తూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కనీస రాజధాని లేనటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం.
0: తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పత్తితో పాటు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేయగల ఉత్పత్తి సామర్థ్యం ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీటూ లారెల్ జూనియర్తో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను పెంచే అవకాశాలపై ఇరువురు చర్చించారు. స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు. తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన ప్రణాళికను సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద తెలిపారు. విజయవాడలో విద్యుత్ సౌదలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ, భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 1600 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మార్కపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:30 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో నేటి మాట శిష్యుడైన కాళోజి గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, అలాగే మరి భావలహరిలో మీరు మెచ్చే మీకు నచ్చే మంచి సాంగ్స్ మీకోసం.

ఈ కార్యక్రమం అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచారాలకు ఉంటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కూడా సినిమా పాటల కార్యక్రమం. ఇక ఈ ఉదయం 9:30 మహిళా భారతిలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం. ఇక 10:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం శ్లేవింటారు. ఈ సాయంత్రం 4:50 సినిమా పాటలు వింటారు. 5:30 శ్రీ శాఖమూరి శ్రీనివాసరావు గారి పునరావాసం కథానిక వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక ఈ సాయంత్రం 6:30 తీరిన కోరిక హాస్య నాటిక వింటారు. ఇంకా స్వాతంత్ర భారతి నాటిక వింటారు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఈ రాత్రి 7:00 పాడి పంటలు. ఈనాటి కార్యక్రమంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఉద్యాన శాఖ ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం శ్లేవింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట తెలుసుకుందాం రండి ఈ అంశాలుంటాయి. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమందిలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:45 మధుర గీతాలు ఓల్డ్ మెలోడీస్ వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సరిగ్గా 7:00 కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్యా పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని

0: 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: సాథ్యో, అబ్ భారత్ చీప్ సే లేకర్ షీప్ తక్ నిర్మాణ్ కి ఏక్ నయీ గాథా లిఖ్ రహా హై. యాని పుర్జే భీ హమారే ఔర్ ప్రోడక్ట్ భీ హమారా. ఆత్మనిర్భర్తా కి ఏక్ పూరీ చైన్ భారత్ మే హీ బనేగీ.
0: సౌర, అను, పౌర రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్ లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయం నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కీ చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
0: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్దికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉప మంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్రావు, చెఫ్ డి మిషన్, సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకు నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్దరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్బంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.

0: ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు ముగ్గురు, గౌహతి హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు ఒక న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్దనౌకపై ఐఆర్జీసీ దాడులకు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్దనౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాడరోల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. వాడరేవులు లంగర్ వేసిన నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ద భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఫారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడీ చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్, జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతలదేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడా సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్య పతక పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్, భావర్ మధ్య పోరు జరగడంతో భారత్కు పతకం ఖాయమైంది. ఇక పారా మహిళల కాంస్య పతక మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాదీమ్తో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అరియానా సబెలెంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్, లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈ రోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం? త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో మరి ఈ కాంపిటీషన్ పరీక్షలకు సిద్దమవుతున్న వారందరూ కూడా సమయాన్ని వృధా చేయకుండా ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరిప్పుడు చదువుతున్న ప్రతి పేజీ, మీరు రాస్తున్న ప్రతి నోట్సు, మీరు కష్టపడుతున్న ప్రతి నిమిషము మీ భవిష్యత్తుకు మీరు వేసుకుంటున్న ఒక చక్కని పునాదిని మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, విజయం ఒక్కరోజులో రాదు, కానీ ప్రతిరోజు చేసే కృషి ఒకరోజు తప్పకుండా విజయాన్ని తీసుకొస్తుంది.

చాలా మంది పరీక్షకు సిద్ధమవుతూ ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు, నేను ఉద్యోగం సాధించగలనా? దానికి సమాధానం ఒక్కటే, ఎందుకు సాధించలేరు? మీకు అవసరమైంది అద్భుతమైన తెలివితేటలు కాదు, అవసరమైనది స్పష్టమైన లక్ష్యము, క్రమశిక్షణ, నిరంతర సాధన, ఓర్పు. ఒకరోజు 10 గంటలు చదివి 3 రోజులు చదవకపోవడం కంటే రోజుకు 4 లేదా 5 గంటలైనా క్రమం తప్పకుండా చదవడం ఎంతో ముఖ్యం. సిలబస్ చాలా పెద్దగా ఉందని భయపడకండి, ఒక్కసారిగా మొత్తం సిలబస్ చూడకండి. ఈరోజు ఏం చదవాలి, ఈ వారం ఏం పూర్తి చేయాలి, ఈ నెలలో ఏ టాపిక్స్ పూర్తి చేయాలి, ఇలా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. ప్రతిరోజు మీకు మీరే ఒక్క ప్రశ్న వేసుకోండి, నిన్నటికంటే ఈరోజు నేను ఒక అడుగు ముందుకు వెళ్ళానా లేదా? సమాధానం అవునైతే మీరు సరైన మార్గంలో ఉన్నట్టే. అలాగే మరి ప్రిపరేషన్లో కొన్ని రోజులు చాలా చాలా బాగా చదువుతారు, కొన్ని రోజులైతే అస్సలు చదవాలనిపించదు. మరి కొన్ని మార్క్ టెస్టుల్లో మార్కులు తక్కువ వస్తాయి, కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోవచ్చు, అప్పుడు నిరాశ చెందొద్దు. మార్క్ టెస్టులో వచ్చిన తక్కువ మార్కులు మీ సామర్థ్యానికి కొలమానం కాదు, అవి మీ బలహీనతలను గుర్తించడానికి వచ్చిన అవకాశం. తప్పులు వస్తే వాటిని రాసుకోండి, మళ్ళీ అదే తప్పు రాకుండా చూసుకోండి. మీ తోటి అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారని ఆందోళన చెందకండి, మీ ప్రయాణం మీదే, మీ లక్ష్యం మీదే, మీ విజయం కూడా మీదే, అదంతా మీ ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది. మరి సోషల్ మీడియాలో ఇతరుల విజయాలను చూస్తూ సమయం గడపడం కంటే మీ పుస్తకాన్ని తెరిచి ఒక్క పేజీ చదవండి, ఒక పేజీ, ఒక్క ప్రశ్న, ఒక్క గంట, ఇలా చిన్న చిన్న అడుగులే చివరకు పెద్ద విజయానికి దారితీస్తాయి. సో వి విష్ ఆల్ ది బెస్ట్. మరి మీకు తెలుసా, కార్యక్రమంలో ఈరోజు నుంచి 5 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరి ఇప్పటిదాకా 10 ప్రశ్నలను మిమ్మల్ని లైవ్లో అడగటము, మీరు సమాధానం చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది శ్రోతలకు అవకాశం ఇవ్వాలి, అలాగే 10 ప్రశ్నలైతే రాసుకోవడం కష్టంగా ఉంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో మార్పు చేయడం జరిగింది. కేవలం 5 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, ఆ 5 ప్రశ్నలకు మీరు లైవ్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు సమాధానాలు చెప్పాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. సో మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? ఒకటో ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? A5, B6, C7, D8. ఒకటో ప్రశ్న మరోసారి, భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? A5, B6, C7, D8. ఇక ఉపాధ్యాయ దినోత్సవాన్ని, టీచర్స్ డేని ఎవరి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు? ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు? A. మహాత్మాగాంధీ, బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సి జవహర్లాల్ నెహ్రూ, డి బిఆర్ అంబేద్కర్. రెండో ప్రశ్న మరోసారి, ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు? A. మహాత్మాగాంధీ, బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సి జవహర్లాల్ నెహ్రూ, డి బిఆర్ అంబేద్కర్. ఇక మూడో ప్రశ్న, 2026 సెప్టెంబర్ 4 ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ఏ తేదీని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది? ప్రశ్న మరోసారి, 2026 సెప్టెంబర్ 4 ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ఏ తేదీని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది? A. నవంబర్ 20, B. నవంబర్ 27, C. డిసెంబర్ 10, D. అక్టోబర్ 11. ఇక నాలుగో ప్రశ్న, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? A. యమున, బి బ్రహ్మపుత్ర, సి గంగ, డి గోదావరి. ఇక ఐదో ప్రశ్న, సెబి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. ఢిల్లీ, బి కోల్కతా, సి ముంబై, డి చెన్నై. ఇవి ఈనాటి క్విశ్చన్ కార్యక్రమంలోని 5 ప్రశ్నలు, మీరు లైవ్లో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ మార్క్ అప్ మెస్టిడ్ కోడ్ 08596, ఇక మా ఫోన్ నెంబర్ 22333.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: ముఖాన్ మొటిమలా, గజ్జా బొబ్బలా,
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరు చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో. సో మరి ఫోన్ చేశారు, ఫోన్ కాల్ కనెక్ట్ కాలేదు. గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు మాట్లాడలేదండి. హలో హలో

చూద్దాం కార్యక్రమం తర్వాత శ్రోత ఎవరు. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో,

0: నమస్తే అండి.
1: నా మాట బాగా వినిపిస్తుందా సార్?
0: ఆ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఏం పేరండి మీ పేరు?
1: నా పేరు బండారు త్రిమూర్తి గుప్తా దత్తాపురండి. నరసింహ సార్
0: చెప్పండి. చెప్పండి గుప్తా గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: ధన్యవాదాలు.
0: ఓకేనండి, చెప్పండి.
1: భారత రాజ్యాంగంలో ఎన్ని హక్కులు ఉన్నాయా ప్రాథమికంగా ఒకరు అడిగారు కదా. ఆన్సర్ సి 7 అండి.
0: బి కదా. ఓకే అండి, చెప్పండి.
1: తర్వాత ఎండగొడి రామసరం, బి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే అండి. తర్వాత మూడవ ప్రశ్న రాణసరం అక్టోబర్ 11 అండి.
0: ఓకే అండి.
1: తర్వాత నాలుగో ప్రశ్న రాణసరం సి గంగానది అండి. ఐదో ప్రశ్న రాణసరం సిబి ముంబై నగరంలో అండి.
0: ఓకే అండి గుప్తా గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: మీకు ఒక మాట చెప్పాలి.
0: చెప్పండి చెప్పండి.
1: ఎక్కువ మంది సోదరులకు అవకాశం ఇవ్వకపోతే 10 ప్రజలు 5 ప్రజలు ప్రసారం చేస్తాం ఈ వార్నింగ్ అన్నారు. చాలా సంతోషకరమైన నిర్ణయం అండి. మీరు సదా మన స్టేషన్ డైరెక్టర్ గారు,
0: కార్యక్రమ
1: నిర్వహణా అధికారి అయినటువంటి జీవన్ సార్కి, మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముందుకు చేస్తున్నారండి.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.
1: ఓకే సార్.

0: టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
1: మరైతే సరైన నంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
5: కార్యక్రమంలో తరాస్లో తెరచుద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, సో మరి ఫోన్ చేస్తున్నారు, మీ వాయిస్ మాకు వినిపించట్లేదండి, అందుకే పదే పదే మరి అడుగుతున్నాము. హలో.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: అమ్మా
0: చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: శ్రీనివాసరావు సార్.
0: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: అవును
0: అవును అవునండి అవునండి చెప్పండి.
1: అది సార్, ఇది ఉపాధ్యాయ దినోత్సవం వచ్చేసరి రాధాకృష్ణ గారు సార్,
0: రెండో ప్రశ్న కదా.
1: అవును సార్, ప్రతి ప్రధాన కార్యాలయం వచ్చి ముంబై సార్. ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇది రాజ్యాంగ హక్కుల సార్.
0: ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి?
1: ఆరు సార్. నది గంగానది సార్.
0: గంగానది, ఓకేనండి.
1: ఇండియాలో సార్.
0: ఓకేనండి, థ్యాంక్ యూ కాలింగ్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనన్యశ్రీ సార్.
0: అనన్యశ్రీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: శ్రీకాకుళం సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: శ్రీకాకుళం. చెప్పండి, లాస్ట్ వీక్ చేశారు కదా?
1: ఎస్ సార్.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి అమ్మా.
1: ఫస్ట్ క్వశ్చన్.

0: ఫండమెంటల్ రైట్ ఆఫ్ 6 సార్, ప్రీవియస్ 7 ఉండేవి కానీ ప్రెసెంట్ 6 సార్. సెకండ్ క్వశ్చన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్, ఆప్షన్ బి. థర్డ్ క్వశ్చన్ తెలీదు సార్. ఫోర్త్ క్వశ్చన్ సార్, గంగ ఆప్షన్ ఉందా సార్?
1: ఉందండి,
0: గంగా సార్. అయితే
1: ఫిఫ్త్
0: క్వశ్చన్ ముంబై సార్, సెబీ హెడ్ క్వార్టర్ ముంబై.
1: వెరీ గుడ్ అండి అనన్య శ్రీ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.

0: మన కార్యక్రమంలో. నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి.
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బొప్పరాజ్ శ్రీనివాసరావు సార్.
0: శ్రీనివాస్ గారు
1: సార్,
0: చెప్పండి
1: సార్. ఈరోజు ప్రశ్న సార్, సెప్టెంబర్ 9వ తేదీ సార్, ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ భాష దినం సార్ ఈరోజు.
0: అవునండి, కాళోజీ గారి జయంతి.
1: కాళోజీ నారాయణరావు గారి జయంతి. అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష్యం ఏదైనా కదలిక అని చెప్పాడు ఆయన.
0: అవునవునవునండి.
1: సో ఆయన జయంతిని పురస్కరించుకుంటూ అదే విధంగా మన తెలుగు భాష మనం కూడా కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ,
0: అవునండి,
1: ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది సార్. గంగా నది భారతదేశంలోనే అది పొడవైంది సార్. ఇటీవల చాలా మంచి ప్రోగ్రామ్ సార్, సెప్టెంబర్ 4వ తేదీన ఏకాదశి సాధారణ సభలో నవంబర్ 27వ తేదీని బాల్య వివాహాలకు వ్యతిరేక దినంగా చేయడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. 1962లో మొదటిసారిగా మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయ్యారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన వాళ్ళందరూ ఆయన ఆయన యొక్క అది ఏమంటారు బర్త్డేను సెలబ్రేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన సూచన చేశారు, మీరు రాష్ట్రపతి అయ్యారు కాబట్టి మీ పుట్టినరోజును ఒక పండగ చేయాలంటే నా పుట్టినరోజును టీచర్స్ డే గా జరపండి అని చెప్పారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్.
1: అందుకనే 1962 నుంచి సెప్టెంబర్ 5వ తేదీని జాతీయ ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటున్నాం. ఒకసారి సివిల్స్ లో అడిగారు ప్రశ్న.
0: అవునండి, అవునండి.
1: ఓకే సార్, 19 ఎప్పటి నుంచి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటారని దానికి కారణం అదనమాట.
0: అవునండి, అవునండి.
1: ప్రాథమిక హక్కులు 6 సార్. గతంలో ఆస్తి హక్కు ఉండేది, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి సార్.
0: చక్కటి అనాలిసిస్ తోటి మరి అర్థవంతంగా కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధంగా వారిని దృష్టిలో పెట్టుకుని మీరు చక్కగా అనాలిసిస్ చెప్తున్నారు శ్రీనివాస్ గారు.
1: ధన్యవాదాలు సార్ మీకు.
0: థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు సార్.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఇక్కడ తెలంగాణ బెజ్వేల్ నుంచి అండి. బెజ్వేల్
0: చెప్పండి, పేరు?
1: నరసింహాచారి నా పేరు.
0: చారి గారు చెప్పండి, ఎలా ఉన్నారు? గజ్వేల్ నుంచి కాల్ చేస్తున్నారు, ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు.
1: లేదు సార్, మీ కార్యక్రమాలు కంపల్సరీ సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.
1: 8:15 వరకు. ఓకే సార్,
0: చెప్పండి.
1: సెక్షన్ బి, ఫస్ట్ బి, సెకండ్ బి, థర్డ్ సి, ఫోర్త్ సి, ఫిఫ్త్ ముంబై సార్. అది ముంబై.
0: ఓకేనండి, ఓకేనండి నరసింహాచారి గారు, చక్కగా చాలా ఫాస్ట్ గా విలువైన సమయాన్ని గుర్తుపెట్టుకుని టెకాటెక్కా సమాధానం చెప్పేశారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ.

0: ఫస్ట్ దానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 6 అండి. ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు. 2026 సెప్టెంబర్ 4 యుఎన్ చేసిన చైల్డ్ లేబర్ డే అక్టోబర్ 11 అండి.
1: అక్టోబర్ 11, ఓకే అండి.
0: లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా అండి. సిబి హెడ్ క్వార్టర్స్ బొంబాయి.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి బసవరాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమానికి కేటాయించి అమెరికాలో అమెరికాకు వెళ్ళినా కూడా ఈ కార్యక్రమంపై ఇష్టంతో మీరు ఫోన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: చెప్పండి.
0: హలో. సో ఫోన్ చేశారు ఇందాక నుంచి, ఒకే నెంబర్, వారు మాట్లాడలేదు.

హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో,

0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: వెరీ గుడ్ మార్నింగ్ సార్.
1: చెప్పండి, ఏ పేరు మీ పేరు?
0: నవీన్ సార్.
1: చెప్పండి నవీన్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: నిర్మల్ జిల్లా కాల్వ గ్రామం సార్.
1: ఓకే, చెప్పండి. సమాధానం. వెరీ గుడ్, వెరీ గుడ్. డౌన్ అండి, ఐడియా ఉంది.
0: ఒకటోది బి సార్. రెండో బి. మూడో ఏ. నాలుగో సి. ఐదో బి సార్.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి నవీన్ గారు. థ్యాంక్ యూ.

సో మరి మనకు ఫోన్ కాల్స్ వస్తున్నప్పటికీ సమయాభావం వల్ల వారి కాల్స్ మనం తీసుకోలేకపోతున్నాం. ముందుగా ప్రశ్నలు, వాటికి సమాధానాలు, ఆ తర్వాత కాలర్స్ వివరాలు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులున్నాయి? సమాధానం బి 6. ఇక ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారంటే రెండో ప్రశ్నకు సమాధానం బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇక మూడో ప్రశ్న, 2026 సెప్టెంబర్ 4 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ఏ తేదీని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించిందంటే సమాధానం బి 27 నవంబర్. ఇక నాలుగో ప్రశ్న, భారతదేశంలో అతి పొడవైన నది ఏదంటే సమాధానం సి గంగానది. ఇక ఐదో ప్రశ్న, సెబీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే సమాధానం సి ముంబై. ఇవి ఈనాటి మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోని 5 ప్రశ్నలకు సమాధానాలు. ఇక మరి పెద్దాపు నుంచి గుప్తా గారు, మార్కప్ నుంచి శ్రీనివాస్ గారు, శ్రీకాకుళం నుంచి అనన్యశ్రీ గారు, మరి మీర్చిపేట నుంచి బొప్పరా శ్రీనివాస్ గారు, అలాగే గజ్వేల్ నుంచి నరసింహాచారి గారు, అమెరికా నుంచి బసవరాజు గారు, నిర్మల్ నుంచి నవీన్ గారు ఫోన్ చేశారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. మరి మీరు చెప్పిన సమాధానాలు ఒక్కసారి సరిచూసుకోండి. మరి చివరిగా చెప్పేది ఏంటంటే, అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో మీరు ఆర్డీఓ కావాలి, లేదా డివైఎస్పీ కావాలి, లేదా సిటీఓ కావాలి, ఇంకా డిప్యూటీ ఎంఆర్ఓ, ఎక్సైజ్, ఎస్ఐ ఇలాంటి మంచి మంచి పోస్టులు సాధించి ప్రజాసేవ చేసి మీరు కన్న కలలను నెరవేర్చుకోవాలనుకుంటే ఈరోజే మొదటి అడుగు వేయండి. గుర్తుంచుకోండి, కలలు కనడం మొదటి అడుగు, కల కోసం కష్టపడటం రెండో అడుగు, కష్టాన్ని ఆపకుండా కొనసాగించడం విజయానికి అసలైన మార్గం. మీ కళ, మీ లక్ష్యం, మీ విషయం, ఇదే మీ విజయం. సో మరి అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఇంతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. కాళోజీ నారాయణరావు గారు తెలుగు సాహిత్యంలోనే కాకుండా తెలంగాణ సామాజిక రాజకీయ ఉద్యమాల్లోనూ చెరగని ముద్ర వేసిన ప్రముఖ కవి. ఆయన రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, ప్రజా ఉద్యమకారుడు. ప్రజల సమస్యలను, సామాజిక అసమానతలను, పాలకుల వైఖరిని తన రచనల ద్వారా నిర్భయంగా ప్రశ్నించిన ఆయన్ను ప్రజాకవిగా ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయన అంటే కాళోజీ నారాయణరావు గారు 1914 సంవత్సరం సెప్టెంబర్ 9 అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని మదికొండలో జన్మించారు. ఆయన అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. సాహిత్య రంగంలో అందరూ కాళోజీ నారాయణరావుగా పిలుచుకుంటుంటారు అభిమానంగా. అలాగే కాళోజీ నారాయణరావుగా ఆయన ప్రసిద్ధి చెందారు. చిన్న వయసు నుంచే కాళోజీ గారికి సామాజిక స్పృహ, దేశభక్తి, ప్రజాస్వామ్య భావాలు బలంగా ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ విమోచన ఉద్యమం వంటి ప్రజా ఉద్యమాలతో ఆయనకు అనుబంధం ఉంది. ఇక నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న అణచివేతను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ పలుమార్లు జైలు శిక్ష కూడా ఆయన అనుభవించారు. కాళోజీ రచనలో సాధారణ ప్రజల జీవితం ప్రధానంగా కనిపిస్తుంది. ఆయన కవిత్వంలో ప్రజల బాధ, ఆకలి, పేదరికం, అన్యాయము, దోపిడీ, రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలు వంటి అంశాలు ప్రతిబింబిస్తాయి. ఆయన భాష చాలా సరళంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండేది. అందుకే కాళోజీ కవిత్వం పండితులకే పరిమితం కాకుండా సామాన్యుల హృదయాలను కూడా తాకింది. కాళోజీ రచనలో ముఖ్యంగా నా గొడవ, జీవనగీత, తుడుందెబ్బ, కాళోజీ కథలు, వీర తెలంగాణ, ఇలా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక కవితలు, రచనలు ప్రస్తావించదగినవి. నా గొడవ ఆయన సాహిత్య ప్రస్థానం.

0: అత్యంత ప్రసిద్ధ రచనలు ఒకటి. తన చుట్టూ ఉన్న సమాజంలో కనిపించే అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున తన గొంతును వినిపించే విధంగా ఈ రచనలు సాగాయి. ఆయన దృష్టిలో కవిత్వం కేవలం అందమైన పదాల సమూహరం కాదు, ప్రజల సమస్యలను ప్రతిబింబించి సమాజాన్ని చైతన్యపరిచే సాధనం. అందుకే ఆయన రచనలు తెలంగాణ ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమానికి కూడా కాళోజీ నైతికంగా, ఆలోచన పరంగా ఎంతో ప్రేరణనిచ్చారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మరి కాళోజీ నారాయణరావు గారి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1982 పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ప్రజల కోసం జీవితాంతం గొంతెత్తిన కాళోజీ నారాయణరావు గారు 2002 నవంబర్ 13 కన్నుమూశారు. అయితే ఆయన రచనలు, ఆలోచనలు, ప్రజాస్వామ్య విలువల కోసం చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తినిస్తోంది. కాళోజీ గారి జయంతి కేవలం ఒక ప్రముఖ కవి జయంతి కాదు, ప్రజల పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించిన ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని స్మరించుకున్న రోజు. ప్రజల కష్టాలను తన కవిత్వంగా మార్చి సామాన్యుడి గొంతుగోగా నిలిచిన కాళోజీ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆకాశవాణి మార్కప్పం కేంద్రం భావలహరిలో ముందుగా మీరు వినబోతున్న సాంగ్, ఇరుముడి చిత్రం కోసం డప్పు సీను పాడిన పాట.
1: వీరమణి గంటలే, వీరమణి గంటలే.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.2 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మీరు నచ్చే మీరు మెచ్చే లవ్లీ సాంగ్స్ ఈ మార్నింగ్ టైంలో సరదాగా మీరు ఇంట్లో టీ తాగుతూ ఈ కార్యక్రమాల్లో మీరు వినవచ్చు. ఇప్పుడు మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ దసరా చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట.

మీ హృదయానికి చేరువగా, మీ జీవితానికి ఉపయోగకరంగా వార్తలు, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, ఇలా ప్రతిరోజు మీ ముందుకు ఎన్నో కార్యక్రమాలతో వింటూ ఉండండి. మార్కప్రం ఆకాశవాణి మీ జీవితంలో ప్రతి అడుగులోనూ మీకు తోడుగా. మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. ఇప్పుడు మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ అన్నయ్య చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ పాడిన పాట.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 మెగాహెర్జ్ పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నంబర్ 08596223393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభాష్ని పాడిన పాట.

మీరింతవరకు భావలహరి మృదుమందర గీతమందిరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Defending women's singles champion and top seed Aryna Sabalenka has advanced to the semifinals after overcoming 6th seed Linda Noskova of the Czech Republic in a thrilling quarterfinal. Sabalenka prevailed in a tightly contested match last night. In the men's singles, Francis Tiafoe booked his place in the last four after defeating fellow American Alex Michelson in a 5-set thriller. India para archers will be in the hunt for multiple medals at the World Archery Para Series in Ahmedabad today as they compete in several gold and bronze medal matches across different events. In the para recurve mixed team gold medal match, India's Bhavna and Harvinder Singh will take on China's Liang Qirong and Xia Lei in the final. India's Sheetal Devi will have another opportunity to claim gold when she faces Aizada Seidan of Kazakhstan in the para compound women's individual final. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. Russia says BRICS can bridge Iran-UAE gap, writes Hindustan Times. The Tribune writes Modi-Putin bilateral on September 11, Sukhoi 57 sale, tech transfer on table. The newspapers have widely covered PM Modi inaugurating infrastructure projects. The Asian Age headlines, PM unveiled 35,000 crore projects. The Tribune writes, India-China holds second LAC flag meet in 2 days. After the tragic incident of building collapse in Satyaniketan area in Delhi, the matter has reached the Supreme Court. The Pioneer writes, safety of PGs in Delhi and a Supreme Court lens. The Hindu writes, Supreme Court must ban India's safety regulations for student hostels. And finally, Dinin Express writes, 60 years of Star Trek, fans pass down not only shared language but values too, adding that Star Trek functions as connective tissue between fans past and present. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says UPI is undisputed champion of India's fintech success story. Defence Minister Rajnath Singh describes Indian community in Sri Lanka as important bridge between the two countries. US says it destroyed 5 Iranian oil tankers in Persian Gulf after attacks on American warship. Canada imposes retaliatory tariffs of up to 50% on more than 600 US goods. Rain likely to lash large parts of central, south, east and west India between September 12 and 21 before southwest monsoon begins its seasonal retreat. And in tennis, Aryna Sabalenka and Francis Tiafoe enter semi-finals of US Open in New York. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
3: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో, నరసాపురంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఖేలో ఇండియా సంవాద్ వేడుకలు, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన నరసాపురం మొగల్తూర్లో పర్యటించారు. నరసాపురంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. గోదావరి నదిలో పడవలపై మత్స్యకారులతో ముచ్చటించారు. అనంతరం మొగల్తూర్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలను ఆర్థికంగా సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. విద్యతో, విజ్ఞానాన్ని, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అందించి దేశానికి, సమాజానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన 65 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నవ సమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితంతో పాటు ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును మార్చగలడని అన్నారు. 2047 నాటికి ప్రపంచ క్రీడల్లో మొదటి 5 స్థానాల్లో భారత్ను నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు.

0: జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేలో కి బాత్ పీఎం మోడీ కే సాత్ కార్యక్రమాన్ని మంత్రి భీమవరం నుంచి వీక్షించారు. వికసిత్ భారత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ పోటీలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులను శ్రీనివాస వర్మ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. క్రీడలకు 4,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఈ నెల 6న 98 మంది లబ్దిదారులకు 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా రామానాయుడు మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు వారం వారం క్రమం తప్పకుండా నగదును అందిస్తూ ఆదుకుంటున్నామని అన్నారు. గ్రామ పంచాయతీల్లో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ వినియోగించడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో వర్మీ కంపోస్ట్ స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ పంటల సాగు చేపట్టడం ద్వారా ప్రకృతిని కాపాడడంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని అన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు వైద్యారోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళ గర్భం ధరించిన నాటి నుంచి వారి ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్య పరీక్షలు సలహాలు అందించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారునికి నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. ఉండిలో రేషన్ దుకాణాల్లో సరుకుల నిల్వలు రిజిస్టర్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్బంగా కల్పశ్రీ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. మీరు ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఇలపర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్ర
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కూడా సినిమా పట్ల కార్యక్రమం. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ధనలక్ష్మి గారు. వెరీ గుడ్, బాగున్నాము. ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? మొన్న ఏదో పాట పాడతామని చెప్పినట్టు గుర్తు మీరు. అవునా? మరి పాడుతున్నారా? చెప్పండి, మంచి పాట పాడండి, మంచి వాయిస్ కాబట్టి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ధనలక్ష్మి గారు, చక్కగా పాడారు. ఓకే, మీరు కోరిన పాట, మీరు పాడిన పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలే.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
1: మరైతే సరైన నంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: హలో.
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మార్కాపురం సార్, శివాజీ నగర్ మూడో లైన్.
3: ఏం పేరండి మీ పేరు?
4: అదే శ్రీనివాస్ సార్.
3: చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ కార్యక్రమం ఈరోజు, మరి ఏ పాట కావాలి మీకు ఈ కార్యక్రమంలో?
4: వేటగాళ్ళలో పుట్టింటోళ్ళు తరిమేశారు, పట్టుకున్నాడు వదిలేశారు.
3: వేటగాడు. ఓకేనండి, మీరు కొన్న పాట ప్రసారం చేస్తున్నామండి.
4: థ్యాంక్ యూ సార్.
3: ఓకే అండి, వెల్కమ్ అండి.
5: పుట్టింటోళ్ళు తరిమేశారు, పట్టుకున్నాడు వదిలేశారు.

0: అయ్యో పాప పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ అటు చూస్తే పాతికేళ్ళులే కోరాన్ని కట్టు కథలు చెప్ప మాపులే అయ్యో పాప పాపాయమ్మ
1: కట్టుకున్నాడు వదిలేశాడు
0: అటు గుర్రంగా బంగారమ్మ

0: అమ్మ చూడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను, అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను, అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను, ముద్దుకైనా ముట్టుకోను. అయ్యో పాప పాపాయమ్మ
1: కట్టుకున్నాడు వదిలేశాడు
0: బంగారమ్మ.

హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ ఫోన్లో సిగ్నల్స్ ఉన్న ఏరియాలో మాకు ఫోన్ చేసినట్లయితే మాతో కనెక్ట్ అవుతారు. అప్పుడు మీరు మాతో మాట్లాడచ్చు, మీరు కోరిన పాటను వినవచ్చు. అలాగే కనీసం ఒక శ్రోత ఒక వారం రోజుల పాటు గ్యాప్ ఇచ్చి ఫోన్ చేయవలసిందిగా, కొత్త వారిని ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్స్ పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.
2: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, సో మరి ఫోన్ చేస్తున్నారు, మీ వాయిస్ మాకు వినిపించట్లేదు. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో,

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నాం అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏసఐ గారు.
1: బాగున్నారు సార్?
0: బాగున్నాం ఏసఐ గారు, చెప్పండి. ఏ సినిమా అండి?
1: రాత్రి 10 గంటలకు మధుర గీతాలు వేశారు కదా, ఖయాల్ మార్చారా?
0: మధుర గీతాలు వస్తుంటాయండి, రెగ్యులర్ గా ఉన్నాయి, వస్తుంటాయి.
1: రోజు మంగళవారం నైట్ 8:30 వరకు కదా, తర్వాత మళ్ళీ 10 గంటల 11 గంటల వరకు వచ్చింది.
0: వేశారు వేశారండి.
1: అదే సార్, చాలా సంతోషం.
0: ఓకే అండి, చెప్పండి.

0: బేసిక్ నాలెడ్జ్ పాడు కావాలి మీకు.
1: నేరము శిక్ష సినిమాలో,
0: నేరమా శిక్ష?
1: నేరము శిక్ష కృష్ణాది.
0: ఆహా, నేరము శిక్ష.
1: హేమంత్ సార్ బట్ల దొరగారు
0: ఇందులో ఏ పాట వేయమంటారండి?
1: హేమంత్ సార్ బట్ల దొరగారు.
0: ఓకేనండి, ఎస్ఏ గారు మీరు కొన్న పాట వస్తుంది, వినండి మరి.

0: వినవల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

0: హలో
1: ఎవరు మాట్లాడుతున్నారు
0: సార్? నా పేరు నాగార్జున్ సార్.
1: నాగార్జున్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
0: మాది ఇక్కడ దొనకండి సార్. సార్
1: ఈరోజు
0: నాకు ఇప్పుడు కొత్తగా వచ్చి లాంచ్ చేసిన పాట కావాలి సార్. నాని నాని సాంగ్ రిలీజ్ అయింది కదా,
1: ఏ సినిమా అండి?
0: ప్యారడైస్ అండి.
1: మీకు సరే, మీరు ఆలోచించుకున్న ఒక మంచి పాట వేస్తాను. మీరండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

హలో. సో ఫోన్ చేస్తున్నారు, శ్రోతలు అయితే మాట్లాడలేదు. మరి కొంతమంది అయితే ఏకంగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. దీనివల్ల మిగిలిన శ్రోతలు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది, కాబట్టి దయచేసి ఆ విధంగా చేయొద్దు. మరి పొరపాటున చేస్తున్నారో వాంటలికి చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మరి కొంతమంది అయితే అదే ఒకే నెంబర్ నుంచి పదే పదే మిస్డ్ కాల్స్ చేస్తున్నారు, మేము కనెక్ట్ చేసేసరికి డిస్కనెక్ట్ అవుతున్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో.

0: సరిగమల స్వర సమ్మేళనం మనసును పులకరింపచేసే గాన వినోదం.
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

సమ్మేళనంతో మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
1: పోలమ్మ సార్.
0: చెప్పండి పోలమ్మ గారు, ఏ ఊరించి ఫోన్ చేస్తున్నారు?
1: కొత్తపల్లి సార్.
0: కొత్తపల్లి అంటేనే పోలమ్మ గారు, పోలమ్మ గారు అంటేనే కొత్తపల్లి కదా. సో చక్కగా నవ్వుతూ మాట్లాడేది కూడా పోలమ్మ గారే. అవునా?

0: బాగున్నామండి. ఏసి మంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: సార్ బంగారాజు సార్.
0: బంగారాజు ఈ సినిమా చూసారా?
1: చూసాం సార్.
0: ఎవరు చెప్పండి హీరో?
1: నాగార్జున.
0: ఓ వెరీ గుడ్, చక్కగా చెప్పేశారు. ఇందులో ఏ పాట వేయమంటారు?
1: బుల్లెట్ బండి మీద పాట సార్.
0: అవునా, పాట పేరు చెప్పాలి పొలం గారు, లేదంటే మీరన్న పాడండి.
1: ఐడియా లేదు సార్.
0: అరే మీరు పాడండి ఒకసారి, గుర్తొస్తుంది మాకు కూడా.
1: ఐడియా లేదు సార్.
0: ఐడియా లేదా? సరే వేస్తున్నావు, మంచి పాట వేస్తున్నావు, వినండి మరి.
2: నీకేమైంది బుజ్జి?
3: మూడు లేదు మాస్టర్.
2: నీ మూడుకేమైంది?
3: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: ఈజీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఈ మార్నింగ్ టైంలో 101.5 ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో మీకు ఇష్టమైన మీరు కోరుకునే పాటలు మేము ప్రసారం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ మార్కాపురం ఎస్టీడ్ కోడ్ 08596. ఇక మా ఫోన్ నెంబర్ 2233393. సో మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతారు చూద్దాం మరి. హలో హలో హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో. సో ఫోన్ చేశారు మాట్లాడలేదు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: హలో
1: హలో,
0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: చెప్పండి. గుడ్ మార్నింగ్
0: ఎవరు మాట్లాడుతున్నారు
1: నవీన్ మేడం.
0: సార్,
1: నవీన్ నవీన్
0: నవీన్ గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: పుష్ప.
0: పుష్ప? ఓ, మీరు అల్లు అర్జున్ ఫ్యానా?
1: అవును మేడం.
0: పుష్పాలను ఏ పాట కావాలంటారండి? ఓకే, ఇంకా సార్ ఏం
1: చేస్తారు?
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే, మీరు మీకోసం పాట వినిపిస్తున్నాం, వినేయండి.

0: பொபலா
1: ஃபைபால்
0: மூடுபல காமரா
1: ஃபைபால்
0: வரத புள்ளா
1: ஃபைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి ఫైబాల్.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. సో మరి నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి.
4: గుడ్ మార్నింగ్ సార్.
3: చెప్పండి, ఏం పేరు మీ పేరు?
4: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి సార్. పోయారా సార్?
3: అర్థమైందండి, అంత నవ్వుతూ మాట్లాడేది పోలయ్య గారే అని చెప్పేసి.
4: ఓకే సార్,
3: చెప్పండి. కార్యక్రమాలని వింటున్నారా?
4: వింటాం సార్, వినకుండా ఎట్టుంటాం సార్. ప్రతిరోజు మనకు మార్కాపురం అంటే చాలా అభిమానం, ఎందుకంటే మంది పక్కన బదిలీ చెర్లపల్లెం అండి.
3: పోలయ్య అంటే ఆకాశవాణి మార్కాపురం, మార్కాపురం ఆకాశవాణి అంటే పోలయ్య. అంతే కదా,
4: మన అర్జలంతా చాలా అభిమానంగా మాట్లాడతారు సార్.
3: అంతే అండి, పోలయ్య గారు ఎవరైనా అలాగే మాట్లాడతారు చక్కగా. ఎందుకంటే మీరు మంచి చెడు.
4: రేపంటి రూపం కంటి పూవంటి దొరనే కంటి నా కంటి చూపుల వెంట నీ పరుగంటి. ఆ పాటించు సార్.
3: బో చక్కగా పడారు కదా.
4: ఓకే సార్,
3: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
4: థ్యాంక్ యూ సార్. మన

0: హలో హలో హలో హలో
1: సో మరి ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఒక మంచి సాంగ్ విందాం ఇప్పుడు.

0: మీరింతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 9:30. మీరెంతో ఆసక్తిగా ఉత్సాహంగా ఎదురు చూసే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మరి ఈరోజు మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. మరి గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: మరి ఈనాటి కార్యక్రమంలో అంటే మార్కాపురం మహారాణులు గేమ్ షో లైవ్ ఫోన్ కార్యక్రమంలో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మనం మహిళా శ్రోతలతో ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నాము?
1: ఈ రోజైతే మనము పొడుపు కథల గురించి చెప్దాం అనుకుంటున్నాం సార్.
0: పొడుపు కథలా సామెతల?
1: పొడుపు కథలు సార్. మరి పొడుపు కథకి సామెతకి తేడా ఉందంటారా?
0: ఉంది, చాలా ఉందండి.
1: అవునండి. ఓకే, అయితే చెప్పండి సార్, మాకు తెలియదే.
0: సామెత అంటే ప్రజల అనుభవాల నుంచి పుట్టిన చిన్న వాక్యం, జీవిత సత్యాన్ని, నీతిని, అనుభవాన్ని లేదా మంచి సందేశాన్ని చిన్న మాటల్లో సులభంగా గుర్తుండిపోయేలా చెప్పేదే సామెత.
1: ఓహో.
0: సో మరి పొడుపు కథ అడిగారు కదా.
1: అవునండి.
0: పొడుపు కథ అంటే ఏమిటంటే, పొడుపుకు అనేది ఒక వస్తువు, వ్యక్తి లేదా విషయాన్ని నేరుగా చెప్పకుండా చమత్కారంగా అంటే సరదాగా ప్రశ్న రూపంలో లేదా సంకేతాల ద్వారా చెప్పి దానికి సమాధానం కనుక్కోమని అడిగే కథనం.
1: ఓకే అండి.
0: దీనివల్ల ఆలోచన శక్తి, పరిశీలన శక్తి పెరుగుతాయి. ఇదండి శ్రీత గారు నీటి తేడా. సో మరి ఈరోజు ఏం చేస్తున్నారు?
1: ఈరోజు మరి పొడుపు కథ అంటే మన మహారాణులకు బాగా తెలివిని పెంచే కార్యక్రమం అనమాట. సరే సరే, అయితే మరి ఈరోజు మహారాణులు మాకు ఫోన్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 0859622339393. మరి అసలు విజయవాడ అంటే కనకదుర్గదేవి మనందరికి తెలుసు సార్. అలాగే మార్కాపురం మనుషులు అంటేనే చాలా మంచి వాళ్ళు,
0: అందులో
1: తెలుగు కల
0: వాళ్ళు,
1: మహా తెలుగు కల వాళ్ళు,
0: మోస్ట్
1: ఇంటెలిజెంట్ సార్. మరి వాళ్ళ కోసం ఈరోజు ఒక చిన్న చిన్న పొడుపు కథలు వేద్దాం. అలాగే ఈ పొడుపు కథల కార్యక్రమంలో మనము ఇప్పుడు త్వరలో రాబోతున్న వినాయక చవితి గురించి ఎలాగా అంటే, చాలా వరకు వినాయక చవితి అని అంటే మోస్ట్లీ ఇంతకుముందు మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా

0: ద్వారా చేసుకుంటున్నాం,
1: రంగురంగుల
0: రంగురంగుల వినాయకుని చేసుకుంటున్నాము. అలా కాకుండా ఎకో ఫ్రెండ్లీగా చేసుకుంటాము, దాని వల్ల కలిగే లాభాలు ఏంటో వాటి గురించి కూడా ఈ రోజు మనం తెలుసుకుంటూ శ్రోతలతో మాట్లాడదామండి.
1: సో మంచి మంచి టాపిక్స్ ఈ రోజు వచ్చేసారు మీరు.
0: అవునండి,
1: చెప్పండి.
0: ఓకే, మరి మహారాజునారా రెడీగా ఉన్నారనుకుంటాను. మేమేందుకు కాస్త పని పెట్టండి, ఆలోచనలకు కాస్త పని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మన షోలోకి వస్తుంది అదిరిపోయే పొడుపు కథల టైము. ఇది చూస్తే ఒక చిన్న ప్రశ్నే అనిపిస్తుంది మీకు, వింటే ఈజీగానే అనిపిస్తుంది, కానీ సమాధానం చెప్పేటప్పుడు మాత్రమే అబ్బా ఇదేం పొడుపు కదరా బాబోయ్ అనిపించేస్తుంది.
1: అంటే మీరు చెప్పే వింటుంటేనే అర్థమైపోతుంది.
0: అలాగే మన మార్కాపురం మహారాణిలో ఎవరి మైండ్ ఎంత షార్పో పొడుపు కథ వింటారు మరి సమాధానం చెప్తారు. మరి
1: చెప్పేస్తారా?
0: అలాగే సార్. మరి ఫస్ట్ పొడుపు కథ వచ్చేసి తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కూడా, చేతిలో పెడితే కరిగిపోతుంది. ఏంటిది అది?
1: ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మరి అంటే మన శ్రోతల ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉందో కనుక్కునే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటా.
0: అవునండి, అవునండి.
1: వెరీ గుడ్. మరి విన్నారు కదా, మరి ప్రేమైన శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223933 ఫోన్ చేసి మరి ఇప్పుడు అడిగిన మరి శ్రీలత గారు అడిగినటువంటి పొడుపు కథ సమాధానం చెప్పండి. ఈలోపు ఒక మంచి సాంగ్ విందాం.

0: హలో
1: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ, ధనలక్ష్మి గారు, చెప్పండి. ఈరోజు పొడుపు కథ విన్నారా అండి? మరి
2: మేడం, ఒక చిన్న విషయం, ధనలక్ష్మి గారు అంటేనే చక్కగా నవ్వుతూ మాట్లాడతారు.
0: అవునండి,
2: కదా?
0: కరెక్ట్ అండి.
2: సో మరి
0: ఓ థ్యాంక్ యూ అండి. నవ్వుతూ ఫ్యాన్స్ ఎవరు లేకుండా ఉన్నారండి,
2: నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది.
0: ఓకే ఓకే అండి. ధనలక్ష్మి గారు చెప్పండి చెప్పండి. ఎవరు తీసిన గొంతులో గోతిలో
1: వారే పడతారు.
2: వెరీ గుడ్. ధనలక్ష్మి గారు అయితే ఒక చిన్న సవరణ, ఇందాక మనం మేడం గారు చెప్పారు కదా, సామెత పొడుపు కథ చెప్పారు కదా, సో ఆ పొడుపు కథ ముందు సమాధానం
0: చెప్పారు
2: తెలుసా మీకు? మరొకసారి రిపీట్ చేయమంటారా?
0: తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చేతిలో పెడితే కరిగిపోతుంది, ఏంటది?
2: వెరీ గుడ్, వెరీ గుడ్ ధనలక్ష్మి గారు, చక్కగా చెప్పారు మీరు.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
2: సో ఈరోజు మార్కప్ మహారాణిలో మీరు ముందున్నారు. అవును, ఈరోజు లక్కీ కాలర్ మీరే. సో ఈరోజు మీరు అనుకున్న అన్ని పనులన్నీ జరుగుతాయండి, ఎందుకంటే ఎటు చూసినా మీకు ఈరోజు అంతా కలిసి వస్తుంది. లక్కీ
0: లక్కీ పేర్లోనే ఉంది కదా సార్, ధనలక్ష్మి అన్నారు
2: కదా. ఓకే అండి, చెప్తామండి. మరి అంటే నెక్స్ట్ కాలర్స్ వస్తున్నారు, మనం చూసి తర్వాత మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: ఓకే అండి.

0: వింటున్నారు 101.5 మార్కప్రమ ఎఫ్ఎం.
1: శ్రీలత గారు, మరి ఫోన్ కాల్ వస్తుంది, చూద్దామంటారా?
0: ఓకే అండి. హలో హలో,
1: ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అయిందండి.
0: ఓకే అండి.
1: ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మనం త్వరలో వినాయక చవితి పర్వదినం వస్తుంది, పండగ వస్తుంది, బహుశా వచ్చే సోమవారం కావచ్చు.
0: అవునండి,
1: మీరు ఇందాక చెప్పారు కదా, సో ఆ విశేషాలు ఈరోజు మన శ్రోతలకు చెప్పండి. ఎలా అంటే వినాయక చవితి పండుగను ఎలా జరుపుకుంటే బాగుంటుంది అంటారు, పర్యావరణానికి దగ్గరగా, పర్యావరణానికి హాని కలగకుండా.
0: అదే సార్, వాస్తవంగా నాకు పండుగలన్నింటిలో కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రప్రథమంగా మనం చేసుకునేది విఘ్నేశ్వర స్వామికి. సో ఈ సంవత్సరం ఏమనుకుంటున్నానంటే, నేను కాలుష్యరహితంగా మనకి మన వాతావరణాన్ని పొల్యూషన్ చేయడం వల్ల మనం ఏమిటి చూస్తూనే ఉన్నాం, ఎన్ని ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి అనేసి, అలా కాలుష్యాన్ని మన వాతావరణాన్ని మనం కాపాడుకునే విధంగా ఎకో ఫ్రెండ్లీగా అంటే మట్టితో చేసే గణపతిని, తర్వాత కలర్లు రంగురంగులుగా వేయకుండా మనం పసుపు, కుంకుమ, గంధము వీటితో అలంకరించుకునే ఒక విఘ్నేశ్వర స్వామిని తయారు చేసుకుని ఈ సంవత్సరం నుంచి నేను మంచిగా వాతావరణాన్ని కాపాడుకునే విధంగా చేయాలని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నానండి.
1: చక్కటి నిర్ణయం తీసుకున్నారు శ్రీత గారు, చూద్దాం నెక్స్ట్ మాట్లాడుకుందాం.
0: ఓకే ఓకేనండి. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. రామ్కుమార్ గారు, రామ్కుమారి గారా అండి? గుర్తుపెట్టారండి, మీరు మా రెగ్యులర్ కాలర్ కదా మీరు. పర్లేదండి, అన్నిటికీ మీరు చేస్తుండాలి.
1: రామ్కుమార్ గారు మీకు ఒక క్విజ్ ఇచ్చారు, ఆమె వాయిస్ మీరు గుర్తుపెట్టి చెప్పేశారు.
0: అదేనండి, మరి విన్నారా అండి రామ్కుమార్ గారు ఈ రోజు పొడుపు కదా? అవునండి, అందరు చేస్తున్నారండి. అందులో ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ మన మహిళల కోసం, మన కొత్తగా వచ్చిన జీవన్ సార్ గారు, మా ప్రోగ్రామ్ హెడ్ గారు, మన మహిళల కోసం ఇలాంటి కొత్త కొత్త రకమైన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారండి.
1: వెరీ గుడ్ రామ్కుమార్ గారు, ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా.
0: నిజంగా చాలా చాలా ధన్యవాదాలు.
1: ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసింది మా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారండి, సో క్రెడిట్ అంతా సార్కే. ఖచ్చితంగా అండి, మీరు చెప్పినట్లు కూడా ఖచ్చితంగా చెప్తాం మేము. సో మరి ఈ పండుగను ఓకే పండుగను ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు, జనరల్ పండుగలు చేస్తుంటారా మీరు? చేస్తారా? ఎలా చేస్తారు ఈసారి వినాయక చవితి పండుగ, మీ ఒపీనియన్ చెప్పండి.
2: ఇప్పుడు మా మేడం చెప్పారు కదా లతా మేడం, అలానే ఫస్ట్ చేస్తే సరిపోతుంది మన ఆలోచన ఒకటి కలిగింది సార్ నాకు ఇప్పుడు తను చెప్పగానే.
1: ఎలా ఫస్ట్ టైం ఖచ్చితం చేయండి
2: తింటేసి దాన్ని మనం మళ్ళా పండుగ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఎండబెట్టుకొని మనం వాడుకోవచ్చు
1: సార్. అంటే అవునండి, మంచి ఆలోచన రామ్కుమార్ గారు మీకు వచ్చింది,
0: మంచిదండి.
1: వెరీ గుడ్ అండి,
0: ఓకే అండి.
1: చూడండి శ్రీలత గారు ఎంత చక్కగా చెప్పారో, శ్రోతలు కూడా త్వరగా రియాక్ట్ అవుతున్నారు.
0: అవునండి,
1: సో సమాజంలో మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి.
0: అవును సార్,
1: సో మన దగ్గర నుంచి మొదలవు.

0: పోతే సమాజంలో మార్పు వస్తుంది. ఈ వినాయక చవితి పండుగను మనము మట్టి గణపతితో పూజలు చేసి పర్యావరణాన్ని కాపాడదామంటారు.
1: ఎందుకంటే సార్, ఈ పీవోపితో తయారీ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారీ విగ్రహాలన్నిటి కూడా నీటిలో కలగడానికి కొన్ని నెలల నుంచి ఏళ్ళు అంటే ఇయర్స్ ఆఫ్ టైం పడుతుందంట సార్.
0: అవును.
1: వాటిలో వేసే రంగులు ఏంటి, ఆర్గానిక్స్, కాడ్మియం, సీసం లాంటి హానికరమైనవి చాలా వరకు ఇవి నిమజ్జనం చేసిన తర్వాత ఈ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ వల్ల దాని మన ఆక్సిజన్ ఏమైపోతుందంటే 30-40% కూడా తగ్గిపోవడము, దీనివల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల చేపలు లోపల ఉండే
0: జలచరాలన్నీ
1: చనిపోతున్నాయి. దానివల్ల మనం ఏందనుకుంటున్నామంటే ఖచ్చితంగా మన వాతావరణాన్ని కాపాడుకోవడం కోసం మనం ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మట్టితో చేసే గణపతిని మనం పూజిద్దాం.
0: చక్కగా చెప్పారు. మరి నెక్స్ట్ పొడుపు కథ ఏంటో చెప్తారా శ్రోతలకు?
1: ఓకే సార్, నెక్స్ట్ పొడుపు కథ, పగలంతా మన వెంటే వస్తుంది, చీకటి పడితే మాయమైపోతుంది. ఏంటది?
0: ఇంకొకసారి చెప్పండి.
1: పగలంతా మన వెంటే వస్తుంది సార్, అది చీకటి పడితే మాత్రం మాయమైపోతుంది.
0: వెరీ గుడ్, మంచి క్వశ్చన్. జీకే సాయి ఎంతవరకు ఉందో మనం తెలుసుకునే
1: అవకాశం ఉంటుంది సార్.
0: సో మరి ఈ రోజు అంతా పొడుపు కథలన్నీ ఆటగా ఇంటెలిజెన్స్ గా ఉన్నాయి.
1: అవునవును సార్. మరి మార్కాపుర మహారాణులు అంటే తమాష కాదు వాళ్ళతోటి మనకి.
0: అవునవునవునవును. చక్కగా చాలా మంది శ్రోతలు ఫోన్ చేస్తున్నారు. సో మరి నెక్స్ట్ కాల్ వచ్చే వరకు సాంగ్ విందాం మనం.
1: ఓకే సార్.

0: మేడం ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
1: ఓకే సార్ తీసుకుందాము. హలో హలో హలో
0: హలో గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. సో మరి ఈరోజు టెలిఫోన్ లైన్ లో అంతరాయం ఏర్పడినట్లుగా ఉందండి, అందుకే మరి కొన్ని ఫోన్ కాల్స్ మాత్రం మనకు వాయిస్ వినిపించట్లేదు, శ్రోతల వాయిస్.
1: అవును సార్. అలాగే హలో
0: హలో గుడ్ మార్నింగ్ అండి.
1: అలాగే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ వినాయక చవితి గురించి. ఇప్పుడు ఈ కొత్త రకంగా వచ్చేసారు, అంటే కొత్త కదా, మనకు చాలా రోజుల నుంచి మన పెద్దవాళ్ళు కూడా చేసే ఉండింటారు. ఇది వినాయక చవితి విగ్రహానికి ప్రాణం పోసుకుని, అంటే ఒక మట్టిలో మనం ఒక చిన్న విత్తనాన్ని లేదా పూల మొక్కను లేదా ఏదన్నా మనం నాటడం వల్ల ఆ పళ్ళు పూలు మనకి తర్వాత జనరేషన్ కూడా మంచిగా ఉపయోగపడతాయి. దానికి బంకమట్టి, ఎర్రమట్టి, ఒక సేంద్రియ ఎరువు, కొబ్బరి పీచు, దూది ఇలాంటివి ఆవు పేడ మిశ్రమంతో ఒక వినాయకుడిని తయారు చేసుకుని ఒక బొజ్జు, మన గణపయ్య బొజ్జులో ఒక చిన్న భాగంలో ఒక తులసి కాని, ఒక రావి కాని, వేప కాని, మారేడు కాని, ఇలా ఒక చిన్నటి విత్తనాన్ని మనము పెట్టేసినామంటే ఆ విగ్రహము తయారయ్యాక తర్వాత ఆ రసాయన ఇంట్లో చేసుకోవచ్చండి చక్కగా.
0: దాని తర్వాత ఏమవుతుంటే కొద్ది రోజులకు మొక్కలు
1: వచ్చేస్తాయి.
0: సో ఆ విధంగా కూడా మనం పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంట్లో మొక్కలు నాటుకునే వాళ్ళు ఉంటాం.
1: పూజలయ్యాక

0: వాటిని మన ఇంటి ఆవరణలోనే ఒక పూల కుండీలోనే విగ్రహాన్ని మనం పెట్టామంటే కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్ గా దానిలోంచి ఒక మంచి కొత్త మొక్క వచ్చేస్తుంది. మరి కొత్తకు మరి ఎవరు కాల్ చూద్దామా? చాలా డిస్టర్బ్ గా వస్తున్నాయి కాల్స్. ఏంటో
1: కాల్స్ వస్తున్నాయి మేడం, డిస్టర్బెన్స్ అవుతుంది.
0: హలో హలో,
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? గీతాంజలి గారు.
1: ఎంత నైస్ నేమ్ అండి గీతాంజలి గారు.
0: అవును సార్. మేడం గారు ఇవాళ మరి పొడుపు కథ విన్నారా? చెప్పండి మేడం. కరెక్ట్ అండి, చాలా కవా చెప్పారు. అంటే పగలంతా మనకి మన నీడ మనకి వెంట వస్తుంది, నేటి చీకటి అయిపోయిన తర్వాత. అండి మార్కాపురం మహారాణి చెప్పాను కదా సార్,
1: మీరు చెప్పారు కదా మన శ్రోతలు చాలా
0: చాలా
1: రియాక్ట్ అవుతున్నారు, చక్కగా ఫోన్ చేసి సమాధానం ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి గీతాంజలి గారు, కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ రోజు మీరు మాకు. వింటూ ఉంటున్నారా? అవునా, ఓహో శ్రీనివాస్ గారు ఇందాక క్విజ్ టైం కార్యక్రమానికి ఫోన్ చేశారు, అవును కదా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ గీతాంజలి గారు. ఓకే అండి, ఓకే అండి. మన మహారాణుల కోసం ఇంకో పొడుపు కథ. కాలు నాలుగు, కాలు నాలుగు, నడవలేదు, వీపు ఉంది కాని పడుకోలేదు, ఏంటిది అది?
1: చెప్పండి.
0: కాళ్ళు నాలుగు ఉంటాయి కానీ నడవలేదు, వీపు ఉంటుంది కానీ పడుకోలేదు, ఏంటది? ఓకే సార్,
1: కాస్త ఆలోచించాల్సిందే. మరి ఏ శ్రోత ముందు, మహిళా శ్రోత మనకు ముందు ఫోన్ చేసి చెప్తారో
0: వెయిట్ చేద్దాం.

0: ఫోన్ కాల్స్ వస్తున్నాయి మేడం, చూద్దాం నెక్స్ట్ కాల్ ఎవరు.
1: ఓకే సార్, హలో. నమస్తే అండి. బాగున్నారండి? చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? అదే అండి, మంజుల గారి గాత్రం
0: విధంగా గారు అంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుతూ చక్కగా మాట్లాడతారు.
1: అవునవును సార్. మంజుల గారు కాల్ చేస్తుందంటే మళ్ళీ ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది సార్.
0: అవును, చక్కని చిరునామా.
1: ఎస్ ఎస్ కరెక్ట్ సార్, చెవిలో చెప్పారు. మంజుల గారు మరి విన్నారా ఈరోజు అండి? అవునండి, చాలా చక్కగా చెప్పారు. వెయిట్ చేయట్లేదు. ఏం మేడం చెప్పండి. అవునండి, మహిళా శ్రోతలు బాగా కాల్ చేస్తున్నారు, అందుకని బిజీ అయిపోయింది లైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: మంజుల గారు, సో మరి వినాయక చవితి పండుగ చేస్తారా మీరు? ఎలా చేయబోతున్నారు చెప్పండి ఒకసారి.
2: వెరీ గుడ్ అండి. మాకు ఇంట్లోనే ఉంటాయి కదా సార్, గరిక అన్ని ఖాళీ స్థలంలో పెరుగుతుంది, అయ్యే తెచ్చి పెడతాం సార్. మేము బయట నుంచి ఏం తెచ్చేది ఉండదు. ఇంకా జిల్లేది తెచ్చే చల్ల జిల్లేది తెచ్చే అన్ని వేస్తాం సార్. మేము వెనక ఖాళీ స్థలం ఉంటే ఇంకా అట్లా చేస్తాం. ఇంకా పిల్లల పుస్తకాలు మా వారి పనిముట్లు అన్ని పెట్టి ఇంకా చేస్తాం సార్. ఇదే విజ్ఞానాలు ఏం లేకుండా అది తొలగిపోయి అంత సంతోషంగా ఉండాలి, బాగుండాలి అని చేసి ఐదో రోజు నిమజ్జనం చేస్తాం.
0: వెరీ గుడ్ అండి. మన ఏ పని ప్రారంభించినా ముందు మనం వినాయకుని పూజ చేస్తాం.
2: అవును సార్.
0: ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోవాలని మనం కోరుకుంటాం. సో మరి మనకు మొట్టమొదటి పండుగ వినాయక చవితి, శ్రావణ మాసం అయిపోయిన తర్వాత వచ్చే తొలి పండుగ.
2: తొలి పండుగ ఏ కార్యక్రమం చేసుకున్నా ముందు ఆయన పూజతోనే కదా సార్ మొదలు పెట్టాలి.
0: అవును,
2: ఆయన పండుగతోనే అంత సంవత్సరం శుభంగా జరగాలని చెప్తారు.

0: సో మరి మనం అందరం కూడా ఈ వినాయక చవితిని మట్టి గణపతిని కొనుక్కొని పూజ చేద్దాం మనం.
1: మా పిల్లలు బాగా చేస్తారు సార్ మట్టి గణపతి.
0: వెరీ గుడ్ వెరీ గుడ్. మాకు పంపించండి.
1: సరే సార్.
2: ఓకే,
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి మంజుల గారు, చక్కగా చెప్పారు.
1: సరే సార్,
2: థ్యాంక్ యూ అండి. హలో, ఓకే సార్, ఇప్పుడు మరొక పొడుపు కథ వేద్దాము. నన్ను పట్టుకోలేరు, చూడలేరు, కానీ నేను లేకుండా మాత్రం జీవించలేరు. ఎవరు అది?
0: ఇంకోసారి చెప్పండి.
2: నన్ను పట్టుకోలేరు, నన్ను చూడని కూడా చూడలేరు దాన్ని, కానీ అది లేకుండా మాత్రం ఎవరు జీవించలేరు.
0: చాలా ఇంట్రెస్టింగ్ మేడం. చూద్దాం మరి శ్రోతలు
2: ఎవరు కాల్ చేస్తారు,
0: స్పందిస్తారో చూద్దాం.
2: చూద్దాం
3: మరి దానికేమో.

0: హలో హలో
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో, లక్ష్మీదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కొత్తపల్లి సార్.
0: కొత్తపల్లి నుంచి? ఓ, చెప్పండి. ఇవాళ పొడుపు కథ విన్నారా అండి? మరి మరి ఆన్సర్ చెప్తారా?
2: చెప్తాను.
0: చెప్పండి మేడం.
2: చంద్రుడు
0: సూర్యుడు అని అంటే పట్టుకోలేరు, నేను చూడలేరు అని కూడా చెప్పాను. మరి చంద్రుడిని మనం చూస్తున్నాం కదండి డైలీ. ఒక్కసారి ఆలోచించండి,
1: ఇంకొక ఛాన్స్ మీకు.
0: ఓకే
1: ఓకే అండి, సమాధానం మేము చెప్తాము. వెయిట్ చేస్తుండండి. నీళ్ళ నీళ్ళు చూస్తుంటాం కదండి,
0: నీళ్ళు చూస్తుంటాం కదండి. నీళ్లు పట్టుకోగలంటే నీళ్లు చేతిలో తీసుకుంటాం కదండి. నీళ్లు నేను క్వశ్చన్ ఏంటంటే, పట్టుకోలేము చూడలేము కానీ అవి లేకుండా మాత్రం జీవించలేము అని చెప్పాను, అడిగానండి. కరెక్ట్ అండి, లక్ష్మీదేవి చెప్పేశారు, ఆన్సర్ చెప్పారు. గాలేనండి లక్ష్మీదేవి గారు, కంగ్రాచులేషన్స్.
1: ఏం చేస్తుంటారు మీరు కొత్తపల్లిలో? పొలం పని చేస్తున్నారా?
0: చూసారా సార్, మన మహిళలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మహారాణులు లేసారు వాళ్ళు. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి
1: లక్ష్మీదేవి గారు.
2: థ్యాంక్ యూ సార్.

మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు అవసరం. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు.

0: ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న సాంకేతిక విప్లవంలో మన కళ్లకు కనిపించని కాని ప్రతి క్షణం మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక చిన్న పరికరం ఉంది. అదే సెమీకండక్టర్ చిప్. మన చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి మనం ప్రయాణించే కారు వరకు, కంప్యూటర్ నుంచి కృత్రిమ మేధ ఏఐ వ్యవస్థల వరకు, టెలికాం నెట్వర్క్ల నుంచి ఉపగ్రహాల వరకు, రైల్వే వ్యవస్థల నుంచి రక్షణ రంగం వరకు, ఇలా దాదాపు ప్రతి ఆధునిక వ్యవస్థ వెనుక ఈ సెమీకండక్టర్ చిప్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఈ సెమీకండక్టర్ చిప్ వెనుక దాగి ఉన్న సాంకేతికత, పరిశోధన, పెట్టుబడి, మానవ నైపుణ్యం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మాత్రం అపారమైనవి. అందుకే నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ పరిశ్రమను కేవలం ఒక పారిశ్రామిక రంగంగా మాత్రమే చూడలేం. ఇది ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు, భవిష్యత్ పారిశ్రామిక పోటీకి సంబంధించిన ఒక వ్యూహాత్మక రంగం. ఈ నేపథ్యంలోనే భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 2021 డిసెంబర్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది ప్రభుత్వం. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ప్యాకేజింగ్ పరీక్షా కేంద్రాలను ప్రోత్సహించడం, చిప్ డిజైన్ సామర్థ్యాలను పెంచడం, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సార్లు, సిలికాన్ ఫోటోనిక్స్ వంటి విభాగాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఒక కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్కు పునాది వేసింది. అయితే ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ నిర్మించడంతోనే సెమీకండక్టర్ పరిశ్రమ పూర్తి కాదు, ఇక్కడే రెండో దశ ప్రాధాన్యం ప్రారంభమైంది. సెమీకండక్టర్ చిప్ తయారీకి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ అవసరమే కానీ ఆ ఫ్యాబ్లో ఉపయోగించే యంత్రాలు ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేక రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి, సిలికాన్ వేఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి, చిప్ తయారైన తర్వాత దానిని ఎవరు ప్యాకేజింగ్ చేస్తారు, పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, కొత్త చిప్ డిజైన్లను ఎవరు అభివృద్ది చేస్తారు, అధునాతన సాంకేతికపై ఎవరు పరిశోధన చేస్తారు, అసలు ఈ సెమీకండక్టర్ రంగానికి అవసరమైన ఇంజనీర్లను ఎవరు తయారు చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సెమీకాన్ ఇండియా 2.0. ఈ సెమీకాన్ ఇండియా 2.0 లక్ష్యం కేవలం మరిన్ని చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, చిప్ వాల్యూ చైన్ లో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని భారతదేశంలోనే అభివృద్ది చేయడం. ఇందుకు అనుగుణంగా సెమీకాన్ ఇండియా 2.0 కోసం కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 15న 127,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆమోదం తెలిపింది. ఇది తొలి దశలోనే 76,000 కోట్ల రూపాయల కార్యక్రమానికి కొనసాగింపుగా వచ్చిన మరింత విస్తృతమైన దశగా చెప్పుకోవచ్చు. ఇక సెమీకాన్ ఇండియా తొలి దశను, సెమీకండక్టర్ పరిశ్రమను ప్రారంభించే తొలి దశగా చెప్పుకున్నట్లయితే, ఆ పరిశ్రమ చుట్టూ పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించే దశగా సెమీకాన్ ఇండియా 2.0 రెండో దశను చెప్పొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ ఏడాది 31 ఆగస్టున ఈ పథకానికి సంబంధించిన 6 కీలక స్తంభాలు, 10 విభాగాల మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం తదుపరి దశలోకి ప్రవేశించిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: In the first phase, it was like people used to really think that kya India mein design ho sakta hai kya? Is it possible even to get a design startup

0: getting established here, deep tech was like considered as a very, very difficult way of moving forward. Today we have deep techs which have already got VC funding. And that's the seed which has been sown in the first version of Semicon. That seed now has to become like a full farm, getting multiple plants, multiple DLI startups, deep tech startups, and larger companies getting into semiconductor design.
1: ఇక సెమికాన్ ఇండియా 2.0కి సంబంధించిన ఆరు కీలక స్తంభాలను పరిశీలించినట్లయితే అందులో మొట్టమొదటిది చిప్ డిజైన్. ఈ చిప్ డిజైన్ అనేది సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో అత్యంత మేధోపరమైన దశల్లో ఒకటి. చిప్లో ఎలాంటి సర్క్యూట్లు ఉండాలి, ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉండాలి, అది ఎంత వేగంగా పనిచేయాలి, ఎంత తక్కువ విద్యుత్ను వినియోగించాలి, ఇతర వ్యవస్థలతో ఎలా అనుసంధానమవ్వాలి వంటి అంశాలను ఇంజనీర్లు డిజైన్ చేస్తారు ఈ దశలోనే. ఈ డిజైన్ ప్రక్రియకు అత్యంత అధునాతన సాఫ్ట్వేర్ సాధనాలు, కంప్యూటింగ్ వనరులు, పరిశోధన, నైపుణ్యం అవసరం. అయితే భారతదేశానికి ఈ రంగంలో ఒక ప్రత్యేకమైన బలం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ వంటి రంగాల్లో భారతీయ ఇంజనీర్లకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మానవ వనరుల సామర్థ్యాన్ని దేశీయ సెమీకండక్టర్ డిజైన్ తో అనుసంధానించడం ద్వారా భారత్ ఒక పెద్ద అవకాశాన్ని సృష్టించుకోబోతోంది. సెమికాన్ ఇండియా 2.0లో దేశీయ సెమీకండక్టర్ ఐపీలు, చిప్లు, సిస్టమ్ ఆన్ చిప్లు, మాడ్యూళ్ల అభివృద్దికి ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ చిప్ డిజైన్ రంగంలో కంప్యూటింగ్, మెమొరీ, రేడియో ఫ్రీక్వెన్సీ, పవర్, నెట్వర్కింగ్, సెన్సార్లు అనే ఆరు ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్ పై కూడా దృష్టి సారించనున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న సాంకేతిక విభాగాలుగా కనిపించినప్పటికీ వీటన్నింటినీ కలిపి మొబైల్ ఫోన్ చిప్ల నుంచి ఆటోమొబైల్ వ్యవస్థల వరకు, టెలికాం పరికరాల నుంచి డ్రోన్స్ వరకు, రక్షణ వ్యవస్థల నుంచి అంతరిక్ష పరికరాల వరకు అనేక పరిష్కారాలను రూపొందించవచ్చు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ వంటి కార్యక్రమాలు ఈ సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్లు, పరిశోధకులు, కంపెనీలు తమ చిప్ డిజైన్లను అభివృద్ది చేసి వాణిజ్య స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే ఈ చిప్ డిజైన్ లో మరొక ముఖ్యమైన కార్యక్రమం చిప్స్ టు స్టార్టప్. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు చిప్ డిజైన్ లో క్షేత్రస్థాయి అనుభవం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే సీడాక్ ఆధ్వర్యంలోని చిప్ ఇన్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలు, ఈడీఏ సాధనాలు, అధిక పనితీరు కంప్యూటింగ్ వనరులు, ఐపీ లైబ్రరీలు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సెమికాన్ ఇండియా 2.0లో రెండో కీలక పిల్లర్ యంత్రాలు, ముడి పదార్థాలు. చిప్ తయారీ గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి సాధారణంగా ఫ్యాబ్ ఫెసిలిటీపైనే ఉంటుంది. కానీ ఒక ఫ్యాబ్ పనిచేయడానికి దాని వెనుక విస్తృతమైన పారిశ్రామిక వాల్యూ చైన్ అవసరమవుతుంది. అత్యంత ఖచ్చితమైన యంత్రాలు, ప్రత్యేక రసాయనాలు, సిలికాన్ వేఫర్లు, ఫోటోరెసిస్ట్లు, ఇతర పదార్థాలు ఇవన్నీ తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిప్ తయారీ యంత్రాలు అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థలు. కొన్ని యంత్రాలైతే నానోమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తాయి. కాబట్టి భారతదేశం కేవలం చిప్ తయారు చేసే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా చిప్ తయారీకి అవసరమైన యంత్రాలు, పదార్థాల తయారీ సామర్థ్యాన్ని కూడా అభివృద్ది చేయాలి. ఈ సెమికాన్ ఇండియా 2.0లో ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును కూడా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం.
0: Semiconductor equipment manufacturers. Imagine how many more MSMEs, how many more smaller manufacturers, they will get the opportunities to make parts which go into manufacturing the machines which manufacture the semiconductors. The parts which go into manufacturing the machines and the machines which are used for manufacturing the chips, that entire ecosystem gets developed in our country.
1: Alage mudo kelaka pillaraina ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీల గురించి మాట్లాడుకున్నట్లయితే సిలికాన్ వేఫర్లపై సూక్ష్మ స్థాయిలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారు చేసేదే అత్యంత అధునాతన పారిశ్రామిక కేంద్రం ఈ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ. ఒక చిప్ తయారీ ప్రక్రియలో అనేక దశలుంటాయి. సిలికాన్ వేఫర్పై పొరల నిర్మాణం, నమూనా రూపొందించడం, పదార్థాలను తొలగించడం, కొత్త పదార్థాలను జోడించడం, డోపింగ్, శుభ్రపరచడం, తనిఖీ చేయడం ఇలాంటి అనేక ప్రక్రియలు పునరావృతమవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో తొలి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ 2028లో ప్రారంభమయ్యే దిశగా ప్రయాణం సాగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ సెమికాన్ ఇండియా 2.0తో మరిన్ని ఫ్యాబ్లను ఆకర్షించడం, సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్లతో పాటు కాంపౌండ్ సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్లు, డిస్క్రీట్ సెమీకండక్టర్ తయారీ వంటి విభాగాల్లో కూడా సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే చిప్ తయారీ పూర్తయిన తర్వాత దానిని నేరుగా ఫోన్లో గాని కార్లో గాని అమర్చలం. తయారు చేసిన ఆ చిప్ ను ప్యాకేజింగ్ చేయాలి, పరీక్షించాలి, మార్కింగ్ చేయాలి.

0: వినియోగానికి సిద్దం చేయాలి. ఇక్కడే ఏటీఎంపీ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్, అలాగే ఓఎస్ఏటీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ రంగాలు కీలకంగా మారుతాయి. ఈ ఏటీఎంపీ, ఓఎస్ఏటీఏ ఈ సెమీకాన్ ఇండియా 2.0లో నాలుగో పిల్లర్. సెమీకండక్టర్ చిప్ కు సరైన ప్యాకేజింగ్ ఇవ్వడం, దాని పనితీరు, ఉష్ణ నియంత్రణ, విశ్వసనీయత వంటి అంశాలకు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం సెమీకండక్టర్ పరిశ్రమలో అధునాతన ప్యాకేజింగ్ వేగంగా అభివృద్ది చెందుతున్న రంగం. ఒకే ప్యాకేజీలో అనేక చిప్లను అనుసంధానించడం, అధిక వేగంతో డేటా మార్పిడి చేయడం, తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక పనితీరును సాధించడం వంటి అవసరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే భారత్ కేవలం చిప్ తయారీకి మాత్రమే కాకుండా అధునాతన ప్యాకేజింగ్ సాంకేతికలకు కూడా కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక సెమీకండక్టర్ పరిశ్రమలో ఏ సాంకేతిక అయినా సరే చాలా కాలం అలాగే ఉండదు. ప్రతీతరం మరింత వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో, ఎక్కువ ట్రాన్సిస్టర్లతో మరింత సమర్థవంతంగా పనిచేసే చిప్లను కోరుకుంటోంది. అందుకే పరిశోధన, అభివృద్ది, ఆర్ఎండీ లేకుండా సెమీకండక్టర్ రంగంలో దీర్ఘకాలిక నాయకత్వం సాధ్యం కాదు. కాబట్టి ఈ సెమీకాన్ ఇండియా 2.0లో ఆర్ఎండీని ఐదో స్తంభంగా చేర్చింది ప్రభుత్వం. భారత్ ఇప్పటికే 28 నానోమీటర్ నుంచి 110 నానోమీటర్ వరకు వివిధ సాంకేతికలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. తదుపరి దశలో మరింత అధునాతన సాంకేతికతలపై పరిశోధన, కొత్త తయారీ ప్రక్రియలు, ప్యాకేజింగ్ సాంకేతికతలు, కొత్త పదార్థాలు, దేశీయ డిజైన్ సామర్థ్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి పనిచేస్తే ఈ రంగంలో భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక సెమీకండక్టర్ రంగానికి సాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పాటు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. చిప్ డిజైన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్లీన్ రూమ్ సాంకేతిక నిపుణులు, ప్యాకేజింగ్ నిపుణులు, పరీక్షా నిపుణులు, పరికరాల నిర్వహణ సిబ్బంది, నాణ్యతా నియంత్రణ నిపుణులు, పరిశోధకులు, ఇలా అనేక రకాల నైపుణ్యాలు అవసరం. అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిని 4 సంవత్సరాల్లోనే అధిగమిస్తూ 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లకు శిక్షణ అందించామని ఆయన వెల్లడించారు. ఈ సెమీకాన్ ఇండియా 2.0తో మరో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
1: 20,000 మోర్ సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్స్ విల్ బి హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఐ మీన్ దే ఆర్ బీయింగ్ హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఫస్ట్ ఫేజ్ వి హడ్ సెడ్ 10 years, 85,000 engineers we will develop. We did that in 4 years itself, completed that target. Now we have taken a target of 1 lakh more engineers to be developed. And the, mind you, in the semiconductor industry, people say the gap in talent by 2032 will be about 1 million. So we can fill that gap in a very big way.
0: ఇందులో మన దేశ ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారాలన్నారు. ప్రయోగశాలలు అభివృద్ది చెందాలని, విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణ లభించాలని, పరిశ్రమలతో విద్యా సంస్థలకు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నారు. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 6 స్తంభాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సెమీకాన్ ఇండియా 2.0 అనేది ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని నిర్మించే పథకం మాత్రమే కాదు, ఒక పూర్తి పారిశ్రామిక ఎకో సిస్టమ్ను నిర్మించే ప్రయత్నమని. డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు, ఫ్యాబ్రికేషన్ నుంచి ప్యాకేజింగ్ వరకు, ప్యాకేజింగ్ నుంచి పరీక్షల వరకు, వీటికి అవసరమైన యంత్రాల నుంచి రసాయనాల వరకు, పరిశోధనల నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు, ఇలా ఒక సమగ్రమైన వాల్యూ చైన్ ని రూపొందించాలని భారత్ సంకల్పించింది. అయితే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక సంస్థలపై అధికంగా ఆధారపడి ఉంది. చిప్ డిజైన్ ఒక దేశంలో జరగవచ్చు, తయారీ మరో దేశంలోనూ, ప్యాకేజింగ్ ఇంకో దేశంలోనూ జరగవచ్చు. అలాగే యంత్రాలు మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవచ్చు, ప్రత్యేక రసాయనాలు మరో ప్రాంతం నుంచి సరఫరా కావచ్చు. ఈ విధమైన అంతర్జాతీయ విభజన సమర్థవంతమైనది అయినప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత్ 2 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశీయ అవసరాలకు అవసరమైన కీలక చిప్ల సరఫరాలో ఎక్కువ స్థాయి భద్రత సాధించడం, రెండోది ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగడం. అందుకే సెమీకాన్ ఇండియా 2026 వంటి వేదికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సును నిర్వహించనున్నారు. ట్రాన్స్ఫార్మ్ టుమారో, సిలికాన్ టు సిస్టమ్స్, బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే విస్తృత దృక్పథంతో ఈ సదస్సు జరగబోతోంది. సెమీకాన్ ఇండియా 2.0 గురించి మాట్లాడుకున్నట్లయితే స్వావలంబన, విశ్వసనీయత, సాంకేతిక నాయకత్వం అనే 3 ప్రధాన లక్ష్యాలు మనకి స్పష్టమవుతాయి. స్వావలంబన అంటే దేశానికి అవసరమైన ప్రతి చిప్ ను దేశంలోనే తయారు చేయడం మాత్రమే కాదు, కీలక రంగాల్లో అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు, డిజైన్ నైపుణ్యం, తయారీ సామర్థ్యం, పరిశోధన, సరఫరా గొలుసు, నియంత్రణ వంటి అంశాల్లో బలపడటం. ఇక విశ్వసనీయత అంటే ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ఒక స్థిరమైన, నమ్మదగిన భాగస్వామిగా ఎదగడం. ఇతరులు అభివృద్ధి చేసిన సాంకేతికతను ఉపయోగించడం

మాత్రమే కాకుండా కొత్త సాంకేతికతలను స్వయంగా అభివృద్ది చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే సాంకేతిక నాయకత్వం. ఇలా ఈ మూడు లక్ష్యాలను కలిపే ప్రయత్నమే సెమికాన్ ఇండియా 2.0గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మీరు సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్లి సందడి చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల రేణుక బాలాజీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత పాటను వినిపించమంటున్నారు మాధవి. ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి విరూపాక్ష చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు కార్తీక్. పాడారు ఈ పాటను.

హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరాం తనూజ శ్రీవత్స.

కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేశారు. అల్లుడు గారు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి.

కార్యక్రమంలో. తర్వాత తేనె మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

వినబోతున్న పాటను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చైతన్య చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుండి.

కార్యక్రమంలో. తర్వాత రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానాన్ని వినిపించమంటున్నారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబా.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఆగానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి సాహిత్యం వయసు పిలిచింది. ఈ చిత్రం నుంచి నల్గొండ జిల్లా చందంపేట చిత్రాల గ్రామం నుండి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, నేహాన్, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కోరికపై ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిరుత చిత్రం నుంచి కెకె సునీత పాడిన కందికొండ సాహిత్యం వినండి.

తర్వాత అనంతపురం 1980 చిత్రం నుంచి బెల్లిరాజ్ దీపా పాడిన వెన్నెల కంటి సాహిత్యం, వసంతన్ సంగీతం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు నాని గీతా మాధురి పాడిన చంద్రబోస్ సాహిత్యం వింటారు. చిత్రం కథన్నాక్.

చిత్రగీతలు కార్యక్రమంలో వినబోతున్న గీతం జుబీన్ నౌటియాల్, సమీరా భరద్వాజ్ పాడిన శ్రీమణి సాహిత్యం, థమన్ సంగీతం, చిత్రం సరైనోడు.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా సాగర్ మేఘ పాడిన అనంత శ్రీరామ్ సాహిత్యం, మణిశర్మ సంగీతం మీరు వింటున్నారు. చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్.

0: చరిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కే జన్ సేవా కే 25

కార్యక్రమంలో తర్వాత గుడిగంటలు ఈ చిత్రానికి రాజేష్ చిత్ర పాడిన నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి గంటడి కృష్ణ సాహిత్యం వినండి.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో వినబోతున్న చిత్రగీతం సిరివెన్నెల సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం. చిత్రం ప్రేమించేది ఎందుకమ్మా.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 అవుతుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం

0: అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనురు కుమార దిశానాయకతో సమాపేశమయ్యారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీలు ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపు చేస్తుందని తెలిపారు. ధర్మబద్దమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7 మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ 17 సెప్టెంబర్ రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, 7 అక్టోబర్ గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కలస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. 17 నుంచి 17 అక్టోబర్ ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
2: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह కొలంబోలో శ్రీలంక అధ్యకులు అసురు కుమార దిశానాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్ధారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తమ పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమాపేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు

0: ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్దికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్దవీరుడు పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కార్గిల్ మంచు శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫొరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేటనిల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్దతులు ఉపయోగిస్తూ ముందుకెడుతున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్లో తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రత స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగటేక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతలిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్స్ కాంస్య పతాక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్బంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.
1: ఆకాశవాణి

0: సుధాకర్ రెడ్డి, అనంతరం పి జ్ఞానేశ్వరరావు గారు ద్వారా సంగీత సరస్వతి అనే కథానిక వింటారు. ముందుగా ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఏపీఎస్ఆర్టీసీ తెలియని వారు ఎవ్వరు ఉంటారు. మరి ఈ ఏపీఎస్ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలి అంటే ఒకవైపు ప్రయాణికుల భద్రతను చూసుకోవాలి, మరొకవైపు ఉద్యోగుల సంక్షేమం కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అంశాన్ని మనము నిర్లక్ష్యం చేసినా సమస్యే. కాబట్టి వారి సంక్షేమం అలాగే వారి భద్రతని రెండింటినీ చూసుకుంటూ సమర్థవంతంగా మన విశాఖ రీజియన్ని నడిపిస్తున్నటువంటి విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీ బలిజి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు మన విశాఖ రీజియన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా ఉన్నారు. ప్రజల విషయానికి వస్తే ప్రజలకు మీరు చేసేటువంటి సేవల్లో ప్రధానంగా మన విశాఖ రీజియన్లో ప్రత్యేకమైనటువంటి సేవలు ఏంటి?
2: మన విశాఖ జిల్లాలో ముఖ్యంగా స్త్రీశక్తి పథకము ఆగస్టు 15 నుండి వచ్చిందండి. ప్రతి మహిళలు కూడా ఏపీలో ఉన్న మహిళ ఆధార్ కార్డుతో ఫ్రీగా ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసెస్లు, ఈ 5 రకాల అల్ట్రాపెల్లు 5 రకాల కూడా ఫ్రీగా ఏ టైప్లోనే ట్రావెల్ చేయొచ్చండి. ట్రావెల్ చేస్తున్నారు. నెలకి 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుండి రాయితీలు వాళ్ళకి లభిస్తుందండి. ఓఆర్ కూడా ఆక్యుపెన్సీ కూడా పెరిగిన తర్వాత కార్మికుల మీద కూడా ఆ తగ్గట్టు టికెట్స్ ఎక్కువ ఇష్యూ చేసే అవసరం కూడా పెరిగింది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒకే టైంలో అందరం కూడా ఒకేసారి వెళ్ళిపోదాము, అదేవిధంగా బస్ స్టాప్ లో క్రిస్ క్రాస్ అవుదాము, ఆ రకంగా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రతి బస్ స్టాప్ లో కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా, అదేవిధంగా ప్రయాణికులు ఎక్కుతుంటే ఒకేసారి మీద పడిపోకుండా, అదేవిధంగా ఈ టైంలో రష్ గా ఉన్నాయి కదా ఉద్యోగులు, వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యోగులే కాబట్టి అదే టైంలో అందరూ ఒకేసారి కాకుండా కొద్ది డిఫరెంట్ టైమింగ్స్ లో, కొద్ది ఎర్లీగైనా అవనియండి 7 గంటలకి, తర్వాత 10 గంటలకి అవనియండి 1 గంట వరకు, ఈ రకంగా టైమింగ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ప్రతి వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. అదేవిధంగా స్త్రీశక్తి పథకం ఉపయోగించుకోవడం అవుతుంది. అదేవిధంగా ఎక్కువ రష్ లో ఉండి డ్రైవర్ కండక్టర్ లేట్ అవ్వకుండా ఆ టైంలో అందరికీ టికెట్లు కొట్టాలి కాబట్టి 2 నిమిషాలు లేట్ అవ్వచ్చు. లేట్ అయినప్పుడు బస్సులో ఉన్నప్పుడు మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది, బస్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆపాలని అనిపిస్తుంది. ఈ రకమైన వ్యత్యాసం కాకుండా వాళ్ళని కూడా అర్థం చేసుకొని మనం కూడా ముందుకు సాగినట్టయితే ప్రయాణికులు కూడా మంచి సౌకర్యము మన ఆర్టీసీ నుండి అందించే అవకాశం ఉందండి.
1: ముఖ్యంగా మహిళా ప్రయాణికుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహిళల్లో కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా వృద్ధ మహిళలు కూడా ఏదన్నా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ జాగ్రత్తలు కానీ లేదా ప్రత్యేకమైన సౌకర్యాలు కానీ ఏమన్నా ఉన్నాయా?
2: తప్పనిసరండి. మహిళలు అనేసరికి సీట్లు అనే కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ముందు సీట్లోనే, సిటీలో ఎస్పెషల్లీ ముందునే ఎక్కేలాగా వాళ్ళకు ఉంది. అదేంటి మా డ్రైవర్ కండక్టర్లు కూడా మేము ఎప్పటికప్పుడు వృద్ధులు ఉంటారమ్మా, కొద్దిగా ఎక్కేటప్పుడు కూడా వాడు దిగేటప్పుడు కూడా వాళ్ళు తెలియదు, ఒకసారి బస్ స్టాప్ ఆపకుండా కూడా దిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కండక్టర్ గారు డ్రైవర్కి కోఆర్డినేషన్, ఇద్దరికి కూడా కోఆర్డినేషన్ ఎప్పటికప్పుడు ఉన్నట్టయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి చేయూతనివ్వడానికి అవకాశం ఉంటుందని మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా అర్థం చేసుకొని డ్రైవింగ్కి వెళ్ళి ముందు సాగాలని మేము ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నామండి.
1: ప్రజల తరపున ఏదైనా సమస్య ఉంటే మరి మీలాంటి అధికారికి విన్నవించుకోవటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా
2: ఎప్పుడైనా సరే మనకి 4 నెంబర్స్ ప్రతి బస్ లో కూడా, డిపో మేనేజర్ నెంబర్, డివిజనల్ మేనేజర్ నెంబర్, రీజనల్ మేనేజర్ నెంబర్ ఉందండి. జనరల్ కంప్లైంట్ నెంబర్ కూడా 149 అన్నది నెంబరు విరివిగా సెంట్రల్ కమ్యూనికేషన్ సెల్ అయ్యి ఉన్నదండి. ఆర్టీసీ సేవలు ఈ రకంగా బాగోలేదు, ఆ రకంగా బాగోలేదు. ఇంత సంస్థలో కొన్ని సిస్టమ్స్ అక్కడక్కడ లోపం ఉండొచ్చు, ఆ లోపాన్ని కూడా చూపించి కరెక్ట్
1: చేయండి,
2: సవరించడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు. రీజనల్ మేనేజర్ వారు కూడా వెబ్ లో కూడా కొట్టినా సరే వాళ్ళ నెంబర్లు వచ్చేస్తాయండి.
1: 1 4 9 కనుక ఫోన్ చేస్తే
2: అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మీకు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఏపీఎస్ఆర్టీ వెబ్ అని తీస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి లభిస్తాయి. డిపో మేనేజర్ స్థాయి నుండి అన్ని నెంబర్లు లభిస్తాయి. ఈ మధ్య కాలంలో పార్సల్ సర్వీసులు కూడా విరివిగా మేము 7 నెలల నుండి తీసుకొచ్చాము. ఇదన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్ స్టేషన్ లో కూడా మన డిపోస్ బస్ స్టేషన్ లో ఉన్నాయి. అవి ఉన్నాయంటే చాలా చీప్ గా త్వరగా తీసుకెళ్లే కార్గో సర్వీసెస్, అతి త్వరగా తీసుకెళ్లే సర్వీస్ ఏంటంటే ఈ రోజు యూపీఎస్ఆర్టీసీ అని చెప్పుకోవడానికి గర్వం ఉందండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్తారు.

0: మీకు ప్రత్యేకంగా ఇంత దూరం నుంచి ఇంత దూరం దాకా, ఇంత బరువు నుంచి ఇంత బరువు దాకా ఏదో తక్కువ ఉంది, ఏదో ఉంది కదా, అది
1: ఐదు కేజీల వరకు, ఇక్కడ నుండి 5 కేజీల వరకు 200 కిలోమీటర్ వరకు ఒక రేటు, దాటిన తర్వాత 10 కేజీలకు ఒక రేట్ వైజ్ గా ఉన్నదండి. ఆ రకంగా మేము విరివిగా అది చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోయే పరిస్థితి, లాభం కూడా వస్తుందంటే దానివల్ల సంస్థకి 300 కోట్ల వరకు ఇది లాభదాయకంగా జరిగి ఉన్నంత సేవ చేస్తుంది కాబట్టి, రాయితీలు ఇస్తుంది కాబట్టి ఈ రకంగా కొంత ఆర్గనైజ్ చేయాలనే దృక్పథంతో పార్సల్ కూడా ప్రయాణికులు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇది బ్రాండెడ్ కూడా బాగా ఫాస్ట్ గా వెళ్లే పార్సల్ ఏది అంటే ఎంఎస్ఆర్టీసీ అన్ని కూడా బ్రాండ్ సంస్థకి రావడం జరిగిందండి.
0: మన విశాఖ రీజియన్ టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ ప్రయాణికుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రైవేట్ వాళ్ళతో ఏ విధంగా మీరు పోటీ పడుతున్నారు?
1: తప్పనిసరి అండి, మన ప్రైవేట్ వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, అప్పటికప్పుడు ప్రెస్ నోటిస్తున్నాము, వీడియోకి చెప్తున్నాము, పాంప్లెట్స్ పంచుతున్నాము. మనకున్న ముఖ్య కేంద్రాలైన అరకు, పాడేరు, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ రకంగా మన సింహాచలం టెంపుల్స్కి కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేసి కొన్ని మ్యాపింగ్ కూడా తయారు చేసి గూగుల్లో పెట్టడం జరిగింది. ప్రతి బస్ స్టాప్లో కూడా వాళ్ళు మ్యాప్తో పాటు ఇంపార్టెంట్ డిపో మేనేజర్ నెంబరు, పోలీస్ నెంబరు, అత్యవసర నెంబర్లు కూడా మేము విరివిగా ప్రతి బస్ స్టాప్లో కూడా ఈ మధ్యకాలంలో అందరికీ తెలియజేసేలాగా, ఇంకా ప్రెస్లో కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేలా మేము తెలియజేస్తున్నామండి.
0: ఇకపోతే ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మన ప్రాంతాల్లో, ఉదాహరణకు సింహాచలం కానీ, ఇలాంటి వాటికి ప్రత్యేక ఉన్నటువంటి ఏర్పాట్లకి మీరు సంసిద్ధమయ్యేటువంటి విధానం ఏంటి సమస్యలు రాకుండా?
1: తప్పనిసరి అండి, మాకు ఏపీఎస్ఆర్టీసీ అంటే స్పెషలైజ్డ్ సంస్థలో ఇలాంటి ఏది స్పెషల్ అకేషన్స్ వచ్చినా చాలా చక్కగా క్లియర్ చేస్తుందని పేరున్న సంస్థ అండి. దీనికి ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో మొన్న చందనోత్సవం జరిగిందండి. చందనోత్సవంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వితిన్ 5-10 మినిట్స్లో ఇటు గోశాల సెంటర్లో కానీ అడివారం సెంటర్లో క్లియర్ చేయగలిగేవండి. మన అత్యుత్తమ ఎప్రిషియేషన్ కూడా రావడం టెంపుల్ టూరిజంలో కూడా గవర్నమెంట్ తర్వాత మంచి ఫోకస్ కూడా జరగడం జరిగింది. అదే రిటర్న్ ట్రాఫిక్ కూడా ఒక 10 నిమిషాలు లేట్ అయినా అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ రకంగా ముందుగా ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్ మొత్తం ఇలాంటివి ఏమైనా వచ్చినా సరే మా స్టాఫ్కి 24 అవర్స్, మన చందనోత్సవం అంటే 24 అవర్స్ కూడా డ్రైవర్లు చక్కలే ఘాట్ ఆపరేషన్లు ఎటువంటి ఇష్యూ లేకుండా తిరగడం జరిగింది. మనకి ప్రయాణికుల రద్దీని బట్టి కూడా, అంటే ప్రయాణికులు అన్న వాళ్ళు ఒకే టైంలో అందరూ వచ్చేస్తారు, ఒకే టైంలో ఖాళీ, ఆ రద్దీలో ఇంకా ఎక్కువ కష్టపడ్డాము. ఈ రకంగా అధికారులు ఎప్పటికప్పుడు అందరి అధికారులను కూడా జోన్లో వాళ్ళని కూడా అందరూ తరలించి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి 24 అవర్స్ కూడా ఆర్టీసీలో మేము మాతో రీజనల్ మేనేజర్తో సహా 24 అవర్స్ నిలబడి ప్రత్యేక ఏర్పాట్లు ఏంటంటే హనుమంత్ వాక సెంటర్లో అది జామ్ ఉండే అవకాశం ఉంది. దానికి ప్రత్యేక శ్రీకాకుళం విజయనగరం వచ్చే బస్సులు 2 గంటల నుండి అటు సబ్బవరం, అదేవిధంగా దువ్వాడ స్టీల్ ప్లాంట్, గాజువాక మీద ఆర్టీసీ కాంప్లెక్స్ 30 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా డైవర్ట్ చేస్తుంది ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 6 అవర్స్ ఎక్కువ స్పాన్ లో. అదేవిధంగా మిగతా అన్ని షటిల్ సర్వీసెస్ ఉండేలాగా మద్దిలపాలెం దాటి హనుమంతవాకి వెళ్ళలేని బస్సులు, ఈ రకంగా పోలీసు వారి డైరెక్షన్తో ప్రయాణికులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అన్నది ప్రభుత్వం నుండి అర్థం చేసుకుని వాళ్ళకి ఆర్టీసీ అవ్వచ్చు లేకపోతే స్పెషల్ అకేషన్ సంస్థలు అర్థం చేసుకుని ముందుకు సాగినట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి.
0: పోతే ప్రైవేట్ బస్సుల్లో పడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నారు, మన ఆర్టీసీ ఎప్పుడు పెట్టబోతుందా అవకాశాలు ఎక్కువగా?
1: ఇలాంటి స్లీపర్స్ మా దగ్గర వెన్నెల అనే బస్సు ఆల్రెడీ ఉందండి, ఇక్కడ నుండి విజయవాడకి బస్సు ఉంది, అది ఇక్కడ నుండి హైదరాబాద్ బస్సు ఉందండి. ఈ రకంగా మా బస్సులు అయితే వచ్చే తక్కువ శాతంలో మేము నడపడం జరిగింది, అంటే అది కొద్ది కాస్ట్లీ బస్సు. సో దీని తగ్గట్టుగా మనం ప్రయాణికులకి, లోకల్ ప్రయాణికులకి ఎక్కువ ప్రయారిటీ మేము ఇవ్వడానికి మేము చూస్తున్నామండి. అవి లాంగర్ సర్వీసెస్, తక్కువ సర్వీసులు మేము నడుపుతున్నామండి.
0: ఇతర రాష్ట్రాలకి మనం ప్రత్యేకమైన బస్సులు నడపడంలో ముఖ్యంగా ఒరిస్సా మన పక్కనే ఉంది, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు మీకు ఉన్నాయి, ఇంకా ఏదైనా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయా?
1: తప్పనిసరి అండి, ఇంటర్ స్టేట్ రూట్లో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉంటుంది, వాళ్ళు కొన్ని బస్సులు తప్పితే మేము కొన్ని బస్సులు తిప్పుతాం. ఈ రకంగా లాంగ్ రూట్, సింగిల్ రూట్ ఉన్న రూట్లో సుంకి మీదుగా జైపూర్ ఇలాంటి రూట్లన్నీ కూడా మాకు ఇంటర్స్టేట్ ఉన్నప్పుడు ఉన్న బస్సుల్లో కొత్త బస్సులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, అంటే మధ్యలో ఎటువంటి అసౌకర్యం రాకుండా. అదేగా శిక్షణ కూడా డ్రైవర్ కండక్టర్ భాష వేరుగా ఉంటుంది, ఆ భాష తగ్గట్టుగా వార్డ్ డ్రైవర్ శిక్షణలో మంచిది, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని సర్వీసెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తామండి.
0: ఏజెన్సీ ప్రాంతంలో మరి బస్సులు నడిపే విధానంలో మరి ఒక్కొక్కసారి గూడాలకి వాటికి బస్సులు అందుబాటులో ఉండవు,

0: వాళ్ళు ఏదైనా మీకు విన్నవించుకోవడానికి, వాళ్ళకి బస్సు నడిపించుకోవాలి అని, లేకపోతే మీ ద్వారా వాళ్ళకి బస్సు కొత్త బస్సు వేయడానికి అవకాశాలు ఎట్లా, ఏమిటి పద్ధతి ఏంటి?
1: ముఖ్యంగా మాకు రిప్రజెంటేషన్స్ ప్రయాణికుల నుండి ఫోన్ చేస్తారు. లోకల్ అక్కడున్న మండల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మండల్ మీటింగ్లు అడుగుతారు. అదేవిధంగా జెడ్పీటీస్ జిల్లా పరిషత్ ఎమ్మెల్యేస్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, రెగ్యులర్ ఫోన్లు చేస్తారు, వాట్సాప్ రిఫరెన్స్, ఇవన్నీ పరిగణలో తీసుకొని డిమాండ్ ఎంత ఉంటే తప్పనిసరిగా బస్సులు వేస్తున్నామండి, దాని తగ్గట్టు క్లియరెన్స్ చేస్తాం. ఘాట్ ఆపరేషన్ అంటే స్పెషల్గా స్పెషలైజ్డ్గా ఉంటుంది. ఆ స్పెషలైజ్డ్ ఘాట్ ఆపరేషన్లు ఎక్కువ ఖర్చు అవుతుంది, అయినప్పటికి కూడా ప్రయాణికులకు సేవను అందించాలని, సర్వీసులో అంత ఇబ్బంది లేని పరిస్థితి ఉందని, ఎప్పటికప్పుడు టైమింగ్స్లో అవ్వచ్చు, లేకపోతే ఫాస్ట్నెస్లో అవ్వచ్చు, లగ్జరీ బస్సులు అవ్వచ్చు, ఏమైనా సరే ఉన్న పరిధిలో ఒకవైపు మనకి పరిధి కూడా చూసుకొని తప్పనిసరిగా ప్రయాణికులకి మాక్సిమం సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం.
0: ఒక ప్రాంతానికి బస్సు వేయాలంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? ఈ ఫుల్ఫిల్ అయితే మీకు బస్సు వేస్తాము అనేది ఏదైనా ఉంటుందా?
1: ఫుల్ఫిల్ అవ్వడానికి లాంగ్ డిస్టెన్స్ లో డైరెక్ట్ పాసెంజర్స్, ఇక్కడ నుండి గూడెంకి బస్సు అడిగారు, గూడెంకి ఎంత డైరెక్ట్ పాసెంజర్స్ ఉన్నారు అనేది మేము ట్రయల్ అండ్ రన్ ఫిజికల్ గా చూస్తాము. ట్రయల్ అండ్ రన్ 100% ఉందంటే తప్పనిసరిగా డైవర్ట్ చేసేనా, అంటే కొన్ని రూట్లో బస్సులు ఇప్పుడు ఇక్కడ నుండి రాజమండ్రి సర్వీస్ ట్రైన్లు వచ్చాయి, వందే భారత్ వచ్చింది, సో రాజమండ్రి సర్వీస్ డైరెక్ట్ గా మా బస్సులు, ఆ బస్సులు వేరే రూట్లో డైవర్ట్ చేసి ఉన్న పరిధిలో ఉన్న బస్సుల్ని మేము కంప్యూటరైజ్ సిస్టమ్ లో ఎక్కడ బస్సులు తక్కువ వస్తాయి, ఎక్కడ ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయి, ఇవన్నీ వేరీ చేసుకుంటే ఓవరాల్ గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామండి.
0: ఇక ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఎలాగ బస్సులో ఫ్రీ ప్రయాణం ఉంది, మగపిల్లలకి చదువు కోసం చదువుకునే పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి పాసులు కానీ ఫ్రీ బస్సు ప్రయాణం కానీ అవకాశాలు ఉన్నాయా?
1: స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మొన్నటి వరకు 7th క్లాస్ వరకు అందరికీ ఫ్రీ అండి. ఉమెన్ కి 10th క్లాస్కు ఉండేది, ఇప్పుడైతే ఉమెన్ ఆల్వేస్ అందరికీ ఫ్రీయే కాబట్టి 7వ తరగతి వరకు ఫ్రీగా మనము పాసులు ఇస్తామండి. తర్వాత వచ్చే పాసులు అన్నీ కూడా 1/4 కన్సెషన్తో వాళ్ళందరికీ పాసులు ఇస్తామండి. స్టూడెంట్స్, కాలేజీ వాళ్ళు అందరూ కూడా, ఎన్జిఓస్ వేరే కమిట్మెంట్తో వాళ్ళకు కూడా సెపరేట్ పాస్, ఈ రకమైన అన్ని రకాల, అదేవిధంగా నెల మొత్తం మీద తీసుకెళ్లితే మనం ఆ పాస్ కూడా సెపరేట్గా, మంత్లీ సీజన్ పాస్, ఈ రకరకాల పాసులు ప్రయాణికులకు అందుబాటులో, ప్రజల సంస్థ ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందండి.
0: చివరిగా మీ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఏదైనా బస్సులో వెళ్లేటప్పుడు ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్యపరమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి మీ తరపున ఏదన్నా ఎక్కడ డిస్పెన్సరీస్ కానీ ఆసుపత్రులు కానీ ఏర్పాటు చేశారా?
1: మనకి ఇప్పుడున్న, ఒకప్పుడైతే చాలా రేర్ గా హాస్పిటల్లు ఉండే పరిస్థితి, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్ ఏపీఎస్ఆర్టీసీ తరపున మేము డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ అప్ చెప్తాను. మా దగ్గర డిస్పెన్సరీస్ అంటే విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ ఉంది, కాకినాడలో హాస్పిటల్ ఉంది, మా ఓన్ హాస్పిటల్, అదేవిధంగా రాజమండ్రిలో హాస్పిటల్ ఉంది, ఓన్ ఎంప్లాయీస్ ఉంటాయి. మనం బయట ప్రయాణికులకి అంటే అత్యవసరమైతే వాళ్ళు అటెండ్ అవుతారు. అదేవిధంగా నియరెస్ట్ హాస్పిటల్లో మాకు దగ్గర అన్ని అడ్రస్లు ఉంటాయి, సూపర్వైజర్లు ఉంటాయి, మేము వాళ్ళకి అందజేసి ఏర్పాటు చేస్తామండి.
0: అప్పన్నాయుడు గారు, మరి ఇంకా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు పొంది ప్రజాసేవలో మునిగి తేరాలని, మీ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంకా పురోగతి సాధించాలని, భవిష్యత్తులో ఇంకో ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని ఆశిస్తూ ఆకాశవాణికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. తరువాత పి జ్ఞానేశ్వరరావు గారి ద్వారా సంగీత సరస్వతి కథానిక వింటారు.
3: సంగీత సరస్వతి. అమ్మా, ఆకాశం నాకు అర్థం చూసావా? చూశాను. ఈ కోడును చూడు. అవును, తన పసిపిల్లల మీద కన్నేసి తన్నుకుపోబోతున్న గ్రద్ధం చూసి అల్లంత దూరాన ఆకాశానికి ఎగిరి తన పదునైన కాలుగోలతో దాని గుండెను చీల్చి పిల్లలను రక్షించుకుంటుంది తల్లి. ఇది శక్తి సామర్థ్యాల ప్రదర్శన కాదు, పిల్లలను కాపాడుకోలేని తల్లి జీవితం వ్యర్థం అనే భావనే అలా చేయిస్తుంది. ఈ భావనే సృష్టిని నడిపిస్తోంది. నువ్వు తల దించుకుని ఒద్దిగ్గా కాసేపు కూర్చో, జడవేయాలి. అమ్మా, అందరూ రాగసుధ ఆంటీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎందుకని అని అడిగింది 9వ తరగతి చదువుతున్న పద్మ తల్లి మహాలక్ష్మిని. కూతురు అడిగిన ప్రశ్నకు తన స్నేహితురాలు రాగసుధ జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు మహాలక్ష్మి మధ్యలో ఒక్కసారిగా మెదిలాయి. ఒక సున్నితమైన, మధురమైన, ఆర్ద్రత కలిగిన విషయాన్ని మధ్యలో

ఏర్పరచుకున్న ఒక జ్ఞాపకాన్ని ఒత్తిడిగా మాటల రూపంలో కూతురి చెప్పడానికి తాను మానసికంగా ఇంకా సన్నద్ధం కాలేదు. కానీ అప్రయత్నంగా కొన్ని ముత్యాలాంటి పదాలు జాలువారాయి. రాగసుధది సంగీత సాహిత్య వారసత్వ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆమెకు వేణుగానం అంటే ప్రాణం. రాగసుధ మురళిల కళ్యాణం రాధామాధవుల ప్రణయ దృశ్య కావ్యం. కానీ నిజ జీవితంలో జరిగేది వేరు. భర్తలను గెలిపించడానికి భార్యలు ఓడిపోతూ ఉంటారు. ఆంతరంగిక సమాజంలో మాత్రమే మహిళలు విజేతలుగా నిలుస్తారు అంది కూతురుతో తల్లి లక్ష్మి. మన ఇంటి ముందు వేసిన ప్యాచ్ వర్క్ రోడ్డుల ఏంటమ్మా ఎప్పుడు అడిగినా ఆంటీ గురించి సగం సగం చెబుతావు అని తల్లిపై విసుక్కుంది కూతురు పద్మ. ఇప్పుడు ఎలాగూ ఆడిటోరియంకి వెళ్తున్నాం కదా, నీకు అన్నీ అక్కడే తెలుస్తాయి, తొందరగా తయారవు అని భుజం తట్టింది. ఇక లే, జడ అల్లడం పూర్తయిందన్నట్లు, ఇసుక వేస్తే ఇసుక రాలదన్నట్లు రోడ్డు అంతా జనసంద్రంతో నిండిపోయి ఉంది. ఆడిటోరియం అంతా యువతతో కిక్కిరిసిపోయింది. స్టేజీ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి తాము అభ్యసించిన మంచి పేరు తీసుకొచ్చిన రాగాలతో శ్రోతలను తమ మురళీగానంతో మంత్రముగ్ధులను చేస్తున్నారు. వారంతా జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయిలలో వేణుగానామృతం అందించడంలో సుప్రసిద్ధులు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, సాహిత్య అకాడమీ అధ్యక్షులు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఏ కొంత విరామం దొరికినా రాగసుధ వ్యక్తిత్వాన్ని ప్రతిభను ముచ్చటించుకుంటున్నారు అక్కడున్నవారందరూ. నవరస మురళీ గానామృతం ప్రదర్శనలో భాగంగా ఇళయరాజా ఎవర్గ్రీన్ హిట్స్ సభికులందరికీ వీలు విందు చేశాయి. అనంతరం ముఖ్య అతిథులు సభనుద్దేశించి మాట్లాడారు. సంగీతం అనేది నయగారా జలపాతంలా కొత్తదనంతో తునికసలాడాలని, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని, హృదయ వీణపై మధురమును పలికించాలని, శ్రోతల కాలం హిమోలా కరిగిపోవాలని, ప్రతి రాగంతోనూ ప్రతి ఒక్కరి మనస్సు పెనవేసుకుపోయేలా, గత జన్మ స్మృతులను తడిమి చూసుకునేలా ఉండాలని, అదే ఉత్తమ సంగీతానికి గీటురాయని, ఆ మధురమలు సరిగమలు అలవకగా తమ వేణుగానామృతంతో అందించిన శ్రీమతి రాగసుధ మరియు వారి బృందం ధన్యులని ప్రధాన వక్త ప్రసంగం అప్రతిహతంగా సాగుతోంది. ముందు వరుసలో కూర్చున్న మురళి ఈ లోకంలో లేడు. అతడి మానసిక స్థితి పరిపూర్ణత పయనిస్తోంది. ఇప్పుడిప్పుడే కమలంపై ప్రశ్నిస్తున్న ఉదయ భానుని లేత కిరణాల్లా, ఇప్పుడే ఎక్కడి నుండో అన్న మాటలు తను విన్న మాటలు, శరీరంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రకంపనలకు తోడై ఏవో ఏవేవో సరికొత్త భావనలు తనను శాంతంగా అలముకున్నాయి. మనస్సు చాలా తేలికైపోయింది. గొంగులీ పురుగు స్థితిని వదిలించుకుని అంటుకున్న రెక్కలను అతి కష్టంగా విప్పి బలంగా గాల్లో ఎగిరే సీతాకోక చిలుక అనుభూతితో తనను తాను మించిపోయాడు మురళి. తన ఉనికి పరిణామం తనకు తెలుస్తోంది. తను నడిచి వచ్చిన దారిని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. నాడు తను ఉన్న స్థితికి, నేడు తను ఉన్న ఉన్నత స్థితికి మూలాధారం కేవలం రాగసుధే అన్న విషయం బోధపడింది. తన పాత్ర నామమాత్రమేనని స్పష్టంగా గోచరించింది. తన ప్రతి భావోద్వేగ స్పందనలకు ప్రతిస్పందనగా కార్యోన్ముఖిని చేసే విధంగా తగిన రాగంతో సమయపాలనతో మురళి గానామృతం గోలి తనని లాలించి పాలించి విజయం వైపు మ్యూజిక్ థెరపీ ద్వారా పయనించేలా ప్రేరేపించిన రాగసుధ ఒకప్పటి తన ప్రియురాలు. నవరస, కన్నడ, వసంత, వరాలి, మోహన, కళ్యాణి, ఆనందభైరవి, సింధు భైరవి, శివరంజని, హంసధ్వని రాగాలతో చేసిన ప్రేమ సరాగాలు ఎప్పటికీ మరుపురాని మధురానుభూతులు. నేడు తనలో ఆమె సగం కాదు, తానే ఆమెలో సగం. ఒక పల్లెటూరులో సాధారణ ప్రైవేట్ టీచర్గా జీవితం ప్రారంభించి నేడు రాష్ట్రం అంతటా ఉన్న పలు విద్యాలయాలకు అధిపతిగా ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేయడమే కాకుండా కోవిడ్ బారిన పడి

జీరో అయినప్పుడు ఆమె హీరోగా మారి పరిస్థితులను చక్కదిద్ది తన కోసమే పుట్టిన తనకు మాత్రమే సొంతమైన రాగసుధకు ఈ జన్మలో ఏమిచ్చుకుంటే ఆమె రుణం తీరుతుంది అని తనలో తాను మదనపడటం, వెనువెంటనే అప్రయత్నంగా మురళి కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు రారటం, వేదికపై ప్రసంగిస్తున్న రాగసుధ భర్త మురళి మనోస్థితిని గమనించి నా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపినందుకు క్షమించండి అని ప్రేక్షకులను కోరి వెనువెంటనే శ్రీవారి చెంతకు చేరి అతడిని వాదార్చడం అక్కడి వారికి ఒకంత ఆశ్చర్యమేసింది. నిజమైన ప్రేమకు అనుబంధానికి ఇదొక సజీవ సాక్ష్యం అనిపించింది. కరతాళధ్వనుల మధ్య శ్రీమతి రాగసుధను పతి సమేతంగా వేదికపైకి ఆహ్వానించారు. స్టాండింగ్ ఓవేషన్ తన ప్రతిభకు నిదర్శనం. కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా శ్రీమతి రాగసుధకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు నగదు బహుమతి ప్రదానం ఆమెకు దక్కిన మరో అరుదైన గౌరవం. ఇందులో గొప్పే ఉంది అమ్మా, ఎవరైనా ఏ రంగంలో కృషి చేస్తే ఆ రంగంలో రాణిస్తారు, అనుకున్న సాధిస్తారు, జీవిత సాఫల్యం పురస్కారం అందుకుంటారు అంది కూతురు పద్మ. ఆ తొందరపాటే నీకు వద్దన్నది. ఎవరి గురించైనా తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు, మనకు తెలిసిందే సరైనదని అనుకోకూడదు. రాగసుధ నా డిగ్రీ కాలేజీ స్నేహితురాలు. ఆ రోజుల్లో తన సీనియర్ అయిన మురళిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వేణుగానంపై మక్కువతో సాధన చేసింది. వేణుగానంపై పిహెచ్డీ చేసిన భారతదేశం మొట్టమొదటి మహిళ అల్కా ఠాకూర్ను ఆదర్శంగా తీసుకుని గోల్డ్ మెడల్ సాధించింది. భర్త మురళి స్థానికంగా విద్యారంగంలో స్థిరపడటం వలన తనకు చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో దేశ విదేశాలలో వేణుగానామృత ప్రదర్శనలకు రాగసుధకు ఎన్ని అవకాశాలు వచ్చినా పిల్లల కోసం భర్త కోసం తన ఆశ్రయాన్ని వదులుకుంది. రాగసుధ మాత్రమే కాదు, రాగసుధ వంటి ఎంతో మంది ప్రతిభ కలిగిన మహిళలు ఎన్నో అవకాశాలను వదులుకుని కుటుంబాన్ని విజయవంతంగా నడిపించడంలోనే ఆనందాన్ని పొందుతున్నారు అంది కూతురుతో తల్లి మహాలక్ష్మి. అమ్మా, ఆమె భర్తకి వేణుగానం అంటే ఇష్టం ఉండదా అడిగింది కూతురు పద్మ తల్లి మహాలక్ష్మిని. ఇష్టమే గాని స్త్రీ చేతిలో వేణువు కాకుండా వీణ ఉండాలంటాడు. పెళ్లికి ముందున్న వ్యక్తి యొక్క అసలు వ్యక్తిత్వం పెళ్లి తర్వాత వ్యక్తమైంది. మనుషుల్లో ఆడ మగ ఉంటారు గాని సంగీత సాహిత్య రాజకీయ సృజనాత్మక రంగాల్లో అభినవేశమే ప్రధానం గాని స్త్రీ పురుషుల భేదం లేదు. అయినా బాగా చదువుకున్న వారిలో కూడా ఇంకా ఈ పనులు వీరే చేయాలి అనే భేదభావనలు వేలు ఉనికి ఉండడం, కొన్ని పనులకు మాత్రమే స్త్రీలు పనికి వస్తారు రాణిస్తారు, మిగతా రంగాల్లో స్త్రీలు సూటబుల్ కాదు అనే మైండ్ సెట్తో ఉన్నది సమాజం. అతని మనోగతం ఆమెకు నిరాశ కలిగించలేదు, ఎందుకంటే ఆమెది షరతులు లేని ప్రేమ. శ్రీమతి రాగసుధ ముందు రెండు దారులున్నాయి. ఒకటి, తన వేణువుతో అసాధ్య రాగాలను అలవోకగా పలికించి దేశంలోనే సుప్రసిద్ధ ఫ్లూటిస్ట్గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించడం. రెండు, కుటుంబం కోసం తన పిల్లల కోసం మురళి చేతిలో తానే ఒక రాగమైపోవటం. సుధ రెండో మార్గాన్ని ఎంచుకుంది అని కూతురికి వివరించిన లక్ష్మి కొన్ని సెకండ్ల పాటు నిట్టూర్పుతో మళ్లీ అందుకుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. కోవిడ్ గడ్డుకాలంలో వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు అయ్యాయి. మురళికి అప్పు కూడా ఎక్కడా పుట్టలేదు. విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. మూతులు నక్కమే తాటకాయ పడినట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాలయాల భవన నిర్మాణం జరిగిందన్న కారణంగా యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. పరిస్థితి అదుపు తప్పిందని తెలుసుకోవటానికి రాగసుధకు ఎక్కువ సమయం పట్టలేదు. తక్షణ కర్తవ్యం ఆలోచించింది. ఆన్లైన్ ద్వారా ఈ రెండు సంవత్సరాల్లో పెక్కుమంది వేణుగాన ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చింది. నేటి సంగీత బృందంలో పాల్గొన్న యువతి యువకులందరూ ఆమె శిష్యులే కావటం ఈ సభ యొక్క ప్రత్యేకత. ఈ సందర్భంలోనే మురళీ గారి కాలేజీల పరిస్థితిని ఆర్థిక చితుకుబాటును అడిగి తెలుసుకున్న మంత్రిగారు కళాశాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేయడమే కాకుండా విద్యాలయ నిర్మాణానికి కూడా స్థలం మంజూరు చేశారు అని ముగించింది మహాలక్ష్మి. అయితే రాగసుధ అంటేది అన్ అన్కండిషనల్ లవ్ స్టోరీ అన్నమాట.

0: అని సన్నగా నవ్వింది పద్మ. శ్రీమతి రాఘసుధ జీవిత సాఫల్య పురస్కార సభ జరిగిన రాత్రి మురళికి నిద్రపట్టలేదు. ఎప్పటిలాగే యథాలాపంగా అతనిని గోమిగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుని నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది రాఘసుధ. ఎడతెరిపి లేని ఆలోచనలతో అతడు కొట్టుకుపోతూ అంతర్ముఖం అయ్యాడు. ఆమె ప్రతిభ తెలిసి ప్రోత్సహించాల్సింది పోయి శ్రీమతి అనే సర్కిల్లో రాఘసుధను పరిమితం చేయడం ఆకాశాన్ని అరచేతిలో బంధించాలనుకోవడం లాంటి అవివేకం. ఒక మోసాధ్వారంలో కొట్టుకుపోతుండడం వల్ల మన కళ్ళు పరిశీలిస్తున్న విషయాలు హృదయానికి చేరువయ్యేలోపే గాల్లో ఆవిరైపోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా మురళి విద్యాలయాల స్థాపన జీవనలైన ఒక ఆలోచనగా, ఒక అర్థమైన వెంపర్లాటగా తోచింది. నిన్ను అని మురళిని గారంగా పిలిచే రాఘసుధ దుక్కోణంలో తనకు ముగ్గురు పిల్లలు అతడితో కలిపి ఆమె విశాల దృక్పథం ముందు తను ఎంత మరుగుజ్జు, సిగ్గుతో ఒక క్షణం తలదించుకున్నాడు. ఈ ఆలోచనలో పడ్డ మురళికి అనిపించింది రాఘసుధ లక్ష్య సాధనకు తాను ఒక సమితిగా ఎందుకు కాకూడదు అని. తనలో తాను ప్రశ్నించుకుని నిశ్చలమైన మనస్సుతో ఒక నిర్ణయాన్ని అమలు చేశాడు. మ్యూజిక్ అకాడమీ నిర్మాణానికి ఊరిలో తన పేర ఉన్న భూమిని అమ్మి అకాడమీ భవన సముదాయాలను నిర్మించాడు. జీవిత సాఫల్య పురస్కార ప్రత్యేక గౌరవానికి రాఘసుధ మాత్రమే అర్హురాలు. అందుకనే అతడు పతీ సమేత సన్మానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. వేదిక పైన ఆమె దగ్గర నిల్చున్న ఆ కొద్ది క్షణాలు తనకేగాక వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా ఆమె ఒక శక్తి స్వరూపిణి, అతడు ఉపాసకుడు. ఇప్పుడు అతడు భౌతికంగా శూన్యం. రాఘసుధ వేణువులో వాయులీనమైన మోహన రాగం. రాఘసుధకు మారుపేరు ఒక గొప్ప సంకల్ప బలం. నిండు సభలో మురళి కళ్ళ నుండి పశ్చాత్తాపంతో రాలిన రెండు కన్నీటి బొట్లుకు మరో పేరు నివురు గప్పిన పురుషహంకారం, సంకుచితత్వం. ఇరు హృదయాల కళ మ్యూజిక్ అకాడమీ పేరు సంగీత సరస్వతి.
1: మీరు ఇంతవరకు పి జ్ఞానేశ్వరరావు గారు ద్వారా సంగీత సరస్వతి కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా మనవ్ పాడిన గీతం చిత్రం తపస్సు.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇక వార్తలను వివరాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ

0: సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ సర్వే ద్వారా భూములపై రైతులకు హక్కులను మరింత పటిష్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: మీ భూమి మీ హక్కు, మీ ఆస్తికి ఇది మీ జీవితానికి భరోసా. ఒక నిమిషం ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశానని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తానని చెప్పి చేసి చూపించాను. 2.0 సర్వే ద్వారా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాను. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలే కాదు, రైతుకు రెట్టింపు ఆదాయం రావాలి. ఇదే మా ప్రభుత్వం అజెండా అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: అంతకుముందు మాచవరంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్టీ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: మనకి ఎన్ఆర్ఐలకి సపోర్ట్ ఇచ్చే విధంగా టిటిడి బోర్డు మెంబర్స్ ఇస్తా ఉన్నారు, ఇంకా కూడా మీ గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండే విధంగా, మీ కుటుంబం అన్ని అక్కడ ఉన్నా కూడా మీ మూలాలు మాత్రం ఈ తెలుగు నేలలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఇటువంటి మీ ఆశలకు తగ్గట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు.
0: రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు సరిపడా వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలిలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలను యోగా వ్యాయామం ద్వారా నియంత్రించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
3: జూన్ 21ని ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, ఇవాళ 177 దేశాలు ప్రపంచ వ్యాప్తంగా యోగాని అవలంబిస్తున్నాయి, సాధన చేస్తున్నాయి అంటే మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఎంత గొప్పదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత గ్రామాలకి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఇప్పటికే 10 లక్షల మంది యోగా ట్రైనర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యోగాని మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగం చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ప్రకటించారు. వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పండుగ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు సౌకర్యవంతంగా వేడుకలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్టంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విశాఖపట్నంలో మరో 4 మురికివాడలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు

0: చేపడుతోందని, వాటి సమగ్ర అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్టంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్దిదారులకు 38,68,041 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇచ్చినటువంటి చెక్కులు 38,68,041 రూపాయలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,177 మంది లబ్దిదారులకి మనం ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారో, వీటితోటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రకంగా 15 రోజులకు ఒకసారి చెక్కుల రూపంలో వారి వైద్య ఖర్చుల నిమిత్తమై ధనం సమకూర్చడం అనేది పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహత్తరమైన కానుక.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితవాడ గ్రామంలో 1,08,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే సుమారు 20 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రణాళిక, ఇప్పటివరకు పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట ప్రభుత్వానికి మధ్య కుదరాల్సిన ఒప్పందాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
4: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన వనితావాణి కార్యక్రమంలో ఎర్రమిల్లి విజయలక్ష్మి గారి కథానిక, లలిత గీతాలు, మొలకెత్తిన గింజలలోని పోషక విలువలు గురించిన విశేషాలు, ఈ అంశాలు ఉంటాయి. ముందుగా హక్కు, ఎర్రమిల్లి విజయలక్ష్మి గారి కథానిక వింటారు.
1: 2 ఏళ్ల నుంచి నస ప్రారంభమైంది శంకరాంది. శంకరం ప్రభుత్వం నుంచి విరమించి 3 ఏళ్ళయింది. ఇక అప్పటి నుంచి చిరికిచిరికి గాలివానైనట్లు అతని నసపోరుగా మారిపోయింది. మొదట్లో భర్త శంకరం ప్రవర్తన పెద్దగా పట్టించుకోలేదు ముక్త. గత 40 సంవత్సరాలుగా అతనితో భారీగా బతుకుతున్నందు వల్ల శంకరంలోని బలహీనతలు, లోపాలు ఆమె బాగానే గ్రహించగలిగింది. క్రమంగా అతని మనసులోని ఆలోచన గ్రహింపునికి వచ్చి తను ఎదురు జరగడం ప్రారంభించింది ముక్త. చెప్పి చెప్పి చివరికి తన మనసులో ఆలోచన స్పష్టంగా ఒకసారి ఇలా అన్నాడు, అర్థం చేసుకో ముక్త, ఈ వయసులో మనమా హైదరాబాద్ వదిలిపెట్టి ఉండలేము, అలానే అక్కడ ఇల్లు పాడు పెట్టేయలేం కదా, అందుకే చెప్తున్నాను అన్నాడు. ఏమిటి మీరు చెప్తున్నది అంది. అతను చెప్పదలుచుకున్నది ఏమిటో తనకు తెలిసే ముక్త బాధక, ఏమీ తెలియనట్టు మాట్లాడకు, అక్కడికి వెళ్ళి ఎటు మనం ఉండలేము, కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తి, ఆ ఇల్లు అమ్మేయాలి, రేటు బాగా ఉంది, బ్రోకర్లు తిరుగుతున్నారు. బ్రోకర్లు తిరుగుతున్నారా, ఎవరో బ్రోకర్స్, అది మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, దానికోసం మీ చుట్టూ తిరుగుతున్న బ్రోకర్లు ఎవరు అంది కట్టుగా ముక్త. నాకు కబుర్లు చెప్పకు, దాన్ని వెంటనే అమ్మేయాలి, ఇప్పటికిప్పుడే 6 కోట్లు ఇస్తామంటున్నారు అన్నాడు. విషయం పూర్తిగా అర్థమైపోయింది. చాలా కథ తనకు తెలియకుండానే నడిపేస్తున్నాడు. బెంగళూరు లాల్బాగ్ ప్రాంతంలో 1000 గజాల మేరలో ఉన్న పిత్తార్జితం పాతకాలపు మేడ ప్రస్తుతం అతని టార్గెట్ అని. శంకరం కన్ను దేని మీదన్నా పడితే అది అంతే, దాని అమితిమీ తేల్చుకోవాల్సిందే. ఆ పట్టుదల తెలివి అటువంటివి. ముక్త బరువుగా నిట్టూర్చింది. ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంది, కానీ మనసుకే ప్రశాంతత లేదు. పాత ఇంటి విషయం మనసులోకి రాగానే పక్కపక్కనే ఉన్న తన పుట్టిల్లు గుర్తుకొచ్చింది. తల్లి, తండ్రి, అన్న, తను ఉండేవారు. ఆ రోజుల్లో అన్నకి తనకి 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉండేది. తండ్రి అడ్వకేట్గా పనిచేసేవాడు, మంచి పేరు, పలుకుబడి, సంపాదన ఉండేది. ఇప్పుడు ఊరు కాదప్పుడు. ఆయన మంచి స్థితిలో ఉండగానే స్థలం కొనుగోలు చేసి మంచి మేడ కట్టుకున్నాడు నివాసానికి. 3 వాటాల పక్క బిల్డింగు, వెనక పెద్ద కార్ షెడ్డు, 3 గదులు చిన్న అవుట్ హౌస్ ముచ్చటగా ఉండేది ఆ రోజుల్లో. ఆమె ఆలోచన చెదిరింది. భర్త మాటలు గుర్తొచ్చాయి. తిన్నగా ప్లేటు వైద్య దగ్గరికే వెళ్ళు, ఆవిడని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెంటనే వచ్చాయి. ఆవిడతో అన్ని విషయాలు నేనే చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నాను, నువ్వేం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అన్నాడు. ముక్త ఆశ్చర్యపోతోంది. తన ప్రమేయం లేకుండానే అన్ని నిర్ణయాలు తీసేసుకున్నాడు తను. నిజానేవారు ఇప్పుడు అంతే. ఇది నా పిత్తార్జితం, నా పేరు మీద రాశారు దీన్ని, కానీ నాన్న అక్రమంగా దీన్ని వాడుకుంటున్నాడు, అతని ఖాళీ చేయించి నాస్తి నాకు ఇప్పించండి. ఇది అతని మాటల సారాంశం. ముక్త, నా తండ్రి సంపాదించిన ఎక్కేక ఆస్తి అది, అది నాన్న ఇల్లు, దాన్ని మనం ఎలా అమ్మగలం అని వాదించబోయింది. కథలు చెప్పకు, నాకన్నీ తెలుసు. ఆ ఇల్లు నీ పేరు ఉందన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను గోపాలం ఇప్పటి వరకు మనకు పైసా అద్దె కట్టకుండా ఇల్లు మొత్తం అనుభవిస్తున్నాడు. అంతేకాదు పెద్ద ఇంటిని పార్టిషన్ చేసి అద్దెకి ఇచ్చేట, మనం చూసి చూడనట్టుంటే రేపు అయినకాటికి దాన్ని అమ్మేసి సొమ్ము చేసేసుకుంటాడు, జాగ్రత్త అన్నాడు. అనుకోవటం వేరు, మనది కావటం వేరు. చట్టపరంగా చూసినా దాని మీద హక్కు కొడుకుది, మనది కాదు. నా మీద ప్రేమ కొద్దీ అమ్మ అన్నయ్య అలా అంటుండేవారు. అయినా అన్నయ్యకి సంపాదన లేనివాడు, పిల్లలు గలవాడు, అందువల్ల నేనే అన్నకు ఆ సలహా ఇచ్చాను ఇల్లు వాడుకోమని. అన్న ససేమ్రా అన్న కానీ తనే ఒప్పించింది. అవుట్ హౌస్కి 2 గదులు చేర్పించి అందులోనే తను, పిల్లలతో, అన్నగారి కుటుంబంతో ఉండేవారు. అమ్మని ఒప్పించి పెద్దింటిని తనకు అన్నకు పేరు రాయించి ఆ విషయం రహస్యంగానే ఉంచింది. అన్న కుటుంబ పోషణకు, ఇతర ఖర్చులకు దాని మీద అద్దె సరిపోయేది. ఆ చిన్న ఇల్లు మనకు చాలదా, మనం ఉండేదా ఏమన్నా, కొంత అద్దెకిచ్చి కొంత గడుపు ఉంటాడు, అది వాడిల్లే కదా అంది. కబుర్లు చెప్పకు, కిందసారి ప్రశాంత్ వెళ్ళినప్పుడు చూశాడు, మనకి పైసా ఇవ్వకుండా ఇల్లంతా వాడుకుంటున్నాడు నాన్న, పిల్లల్ని గురించి కాస్త ఆలోచించమే అన్నాడు. ఏముంది నేను వాళ్ళ గురించి ఆలోచించేది, మంచి చదువులు చెప్పించాం, ఉద్యోగాలు మంచివే దొరికాయి, సిటీలోనే 3 గురికి ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, పిల్లకి కూడా పెళ్లి చేసి దానికి ఇవ్వాల్సిందంతా ఇచ్చాం, ఇంకా ఏం చేయాలి, అయిపోయింది అంతటితోటి, చిన్నాడు ఇంకా చదువుతానంటున్నాడు, చదవనివ్వండి చెప్పిద్దాం, వాళ్ళకి పిల్లలు, సంసారం పెద్ద అవుతుంది, వాళ్ళ అవసరాలు ఎన్నో మారిపోతాయన్నాడు. అయితే అదంతా వాళ్ళ బాధ్యత, మన బాధ్యత ఇంతవరకే, అది అన్నదే, దాన్ని ఆశించడం మాత్రం అన్యాయం అని చెప్తున్నాను, అదంతా చెల్లదు, అది మనకే దక్కాలి, ఆ ఇంటిని అమ్మేద్దాం

భక్తం వండుకేసి అతను ఎంతగా పోరుతున్నప్పటికీ ఆ ఇంటిని అమ్మడానికి నిరాకరిస్తోంది. అలా అయితే మీ అన్నని అడుగు, మనకి ఎంత కాదన్నా 10,000 అన్నా నెలకి అద్దె వస్తుంది. ఇక పిల్లలు కూడా తండ్రి పక్షానే ఉన్నారు. ఆమె ఆశ్చర్యపోతోంది. వాళ్ళకి డబ్బు పిచ్చి పట్టుకుంది, అమ్మితే 6 కోట్లు నా చేతికి వస్తుంది, కష్టాలన్నీ తీరిపోతాయి. అసలు కష్టాలు లేకపోయినా తెచ్చిపెట్టుకుని కష్టాలు ఇవన్నీ, అదే తెలివైన నిర్ణయం అన్నారు వాళ్ళు. అమ్మాక వచ్చిన సొమ్ము తమందరికీ ఏ పేరుతో ముట్ట చెప్పాలో కూడా లెక్కలు కట్టుకున్నారు. ఇక అమ్మ, ఈ అప్పడాలు ఒడియాలు దిక్కుమాలను హోమ్ ఇండస్ట్రీ వాటి కట్టిపెట్టు, పరుగు పోతుంది ఊళ్ళో. సిటీ అంతా ఎక్కడ చూసినా ఇవే ఏడ్చినన్నా అన్నాడు కొడుకు. చాలా కోపం వచ్చేసింది ముక్తకి. అవునరా, ఇది నీకు పరుగు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం మీ నాన్న ఉద్యోగం పోగొట్టుకుని దేశాలు పట్టినప్పుడు ఇదే మనకి తిండి పెట్టింది, మీకు చదువులు చెప్పింది, చెల్లికి పెళ్లి కూడా చేయగలిగింది. ఇది కూడా నీ మేనమామ వల్ల. ఇప్పుడు మీరు ఇసరిస్తున్నారు చూడు మా అన్నాని, అతనిచ్చిన ఆసరాతోనే. ముగ్గురు ఆడపిల్లలతో అష్టకష్టాలు పడుతూ నా కుటుంబం గురించి పాటపడ్డాడు మా అన్న. పాపం ఈవిడ గారు అంతా తన మీద ప్రేమ అనుకుంటోంది. కోట్లాది రూపాయల ఆస్తి కోసం ఇదంతా. ఇక ముక్త వాదించలేదు, అన్న సాయంతోనే నిలదొక్కుంది. చిన్న ఇంటినే తగిన విధంగా పెంచింది. రోజు 6 పనివాళ్ళు వచ్చి పనులు చేసేవారు. నిర్వహణ, బయట మార్కెటింగ్ వ్యవహారాలన్నీ అన్నమ్మ చూసుకునేవారు. పిల్లల చదువులో ఎక్కువ వచ్చారు, కూతురికి పెళ్లి కూడా చేయగలిగింది. దిగులు తగ్గి ప్రపంచంలో పడేంత వరకు అమ్మ అన్న ఎంతో అండగా ఉన్నారు. క్రమంగా ఆర్థికంగా స్థిరపడింది. అప్పుడు మళ్ళా ఇంటి సమస్య తలెత్తింది. కొడుకు పెద్ద ఇల్లు రాసి కూతురికి చిన్నీళ్ళు రాస్తానంది తల్లి. గోపాలం ఒప్పుకోలేదు. తల్లికి నచ్చజెప్పి అవుట్ హౌస్ తనకి పెద్దిల్లు ముక్తకి రాయించాడు. తల్లి పోయిన కొన్నాళ్ళకి అద్దె ఇచ్చి అవుట్ హౌస్లోనే అందరూ కలిసి ఉంటున్నారు. అన్నగారు కష్టమయంలో తనకి చేసిన సహాయం ఆమె మర్చిపోలేదు. అతని కుటుంబం వేరు, తన కుటుంబం వేరు అని ఎప్పుడు అనుకోలేదు. పిల్లలు ఎదుగుతున్న సమయానికి నేను ఉన్నానంటూ ఊడిపడ్డాడు శంకరం. దాదాపు మర్చిపోయిన భర్త ముక్త అతన్ని అంగీకరించలేకపోయింది. అన్నగారు ఎలాగో సమాధానపరిచి పిల్లల కోసమైనా సర్దుకోమని నచ్చ చెప్పాడు. అతను తీర్చవలసిన బాకీలన్నీ తనే తీర్చి 1,00,000 రూపాయలు లంచమిచ్చి అతను చేసే పూర్వ ఉద్యోగంలో ఎలాగో స్థిరపరిచాడు. కాలం అనుభవాలు అతన్ని మంచిగా మార్చాయని ఆశించారు. ముక్త కూడా ఆ కుటుంబ గౌరవం కోసం, పిల్లల కోసం తను తాను సమాధానపరచుకుని రాజీపడింది. కానీ సమస్య ఉండుండి సెలవేస్తూనే ఉంది. తల్లి చనిపోయినప్పుడు వెళ్తున్న ముక్తని హెచ్చరించాడు శంకర్రావు. ఒకసారి బావగారిని అడిగి అద్దెమ్మని బాగా ఉపదేశించి పంపించాడు. క్రమంగా ఇంట్లో అందరికీ ముక్త వ్యాపారం పట్ల నిరసన పెరిగింది. దాని గురించి ఆలోచించలేదు. ముక్త వెళ్ళి కాసిన రోజు అన్నగారింట్లో కడిపి అతనికి కావాల్సిన సహాయం చేసి, నువ్వు నాకు చేసిన సహాయానికి నేను వెలకట్టలేనన్నా, చక్కగా మందులు వాడు, రోహిణిని కోరుకున్న పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసేయి, పిల్లలందరూ స్థిరపడితే మీరిద్దరూ ప్రశాంతంగా బతకచ్చు అని చెప్పింది. భార్య అద్దె విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేసి రాలేదని శంకరం ధుమధుమలాడిపోయాడు. ఇల్లు ఖాళీ చేయమని ఎందుకు చెప్పలేదు అని గద్దించాడు. అన్న స్థితి చూశాక నాకు అడగడానికి మనసు రాలేదు అంది ముక్త. అద్దె సరిగా పంపమని చెప్పొచ్చావా అదే లేదా అన్నాడు. లేదు, ఇంకా 10 జన్మలు ఎత్తినా నేను అన్నని అడగలేను. అతని ఇంట్లో అతనుంటే నేనే తిరగడమేమిటి అంది దబాయింపుగా. మరేం అడగలవు, మండిపడుతున్నాడు. ఏమీ అడగలేను, అలా అడగాల్సి వస్తే మిమ్మల్ని అడగాలి 1,00,000 ప్రశ్నలు. శంకరం ముఖం పాలిపోయింది, తన మాట నడవటం లేదు, లోపల మండిపడుతున్నాడు. పిల్లల్ని ఉసుకెళ్ళిపోయాడు. పెద్దవాడు ప్రశాంతికి మొదటి నుంచి మామయ్య అంటే సదభిప్రాయం లేదు. అలానే తల్లిని ఎదిరించే వయస్సు ధైర్యం కూడా అతనికి లేదు. కానీ తండ్రి ఎరచూపుతున్న 1,00,000 రూపాయల ఆశ మాత్రం బాగా ఉంది. అయితే ఆ విషయంలో తల్లి పట్టుదల, గట్టితనం కూడా వాడికి అర్థమవుతున్నాయి. రెండోవాడు ప్రశాంత్ మాత్రం ఎదురు మాట్లాడగలిగిన మొనగాడే. బీఏఈ ప్రైవేట్గా ఏదైనా చిన్న బిజినెస్ ప్రారంభిస్తాను, దానికి డబ్బులు కావాలి. నువ్వు బెంగళూరులో నేను ఇల్లు అమ్మేయాలి, డబ్బు కావాలంటే అడుగు ఇస్తాను. కానీ ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వమని మాత్రం అడక్కు, ఆ అప్పు నీకు లేదు. కొడుకు ముఖం ఆ మాటలు వింటూ కందగడ్డలా మారిపోయింది. కొడుకులతో కూడా వైరం ఏర్పడుతోంది. 1,00,000 రూపాయల విలువ చేసే ఆస్తి చేజారిపోతుంది కదా అని వాళ్ళ బాధ. ప్రతిరోజు ఏదో కారణంగా ఈ విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. అయినా మౌనం వహించేసరికి శంకరం గోపాలానికి అద్దె విషయం చర్చిస్తూ సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఒకసారి గోపాలం బావగారికి వెంటనే 5,000 రూపాయలు పంపి అంతకన్నా తను ఎక్కువ పంపలేకపోతున్నందుకు విచారం వ్యక్తపరిచాడు. ఇదంతా చాలా ఆలస్యంగా ఆమె దృష్టికి వచ్చింది. ఆ చదివి ముక్త బోరు నేడ్చింది. అన్నయ్య తనకు చేసిన ఉపకారానికి ఇదే అతను ఇచ్చిన గౌరవం అని ఎంతో బెంగపడింది. ముక్త ఒత్తిడి తట్టుకోలేకపోతుంది. పిల్లల దగ్గర నుంచి ఉపదేశాలు ఇస్తున్నారు రోజును. శంకరానికి ఒకే పట్టుదల, ముందు ఇల్లు ఖాళీ చేయించు, చేయకపోతే కేసు వేయి, ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటున్నాడు. వాళ్ళు ఏం చెప్పినా నువ్వు వినకమ్మా, ఆ ఇల్లు మనది, మనమే హక్కుదారులం, మనదే కావాలి. అంతగా అవసరమైతే అద్దె కట్టి చిన్న ఇంట్లో

0: రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్య మనసుని ఎలా నొప్పించడం, భక్త తన శరీరంలోని రక్తమంతా నీరైపోయినట్టు ఫీల్ అవుతోంది. ఈ సమస్యకు ఏ ముఖం పెట్టుకుని చెప్తుంది ఇల్లు ఖాళీ చేయమని, కానీ ఏ ఏర్పాటు చేయకుండా ఇంటికి తిరిగి పెడితే అందరి అసంతృప్తికి కోపానికి గురి కావాల్సి వస్తుంది. అందుకని ముక్త మనసు సందిగ్ధంలో పడిపోయింది. ఏది పరిష్కరించకుండా ఇంటికి కనుక వెళ్తే భర్త పిల్లల కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు కాదు, మరో 10 జన్మలు ఎత్తినా నేను అన్న మీద కేసు వేసి అన్యాయం చేయలేను. శంకరానికి పిల్లలకి కావాల్సింది అదే, తను చేయలేనిది కూడా అదే. నువ్వు వచ్చి చాలా రోజులైందమ్మా, ఇది నీ ఇల్లు, ఎంతకాలమైనా నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కానీ అక్కడ నీకు కుటుంబం ఉంది. బావగారు పెద్దవారు అయ్యారు, నువ్వు లేకుండా అక్కడ ఆయన వ్యవహారాలు ఎలా చక్కపరుచుకుంటారు? నువ్వు లేకపోతే వాళ్ళకి రోజు గడవదు. వాళ్ళకి కావాల్సింది నేను కాదు అన్నయ్య, ఇల్లు తప్ప ఇంకేది వాళ్ళకి తృప్తినివ్వదు. పిల్లలకి కూడా బాగా ఎక్కింది డబ్బు ఇచ్చి. ఏదైనా చేసుకుని నేను ఇప్పుడప్పుడే వెళ్ళనని మొండికేసింది ముక్త. ఒకరోజు సిటీ నుంచి బిజినెస్ పని మీద వచ్చాడు ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర పనిచేస్తున్న రామారావు. అతనికి కొంతవరకు ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలుసు. మీరు వచ్చి చాలా కాలమైందమ్మా, ఏ సమాచారం రాక శంకరం గారు బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఆయన ఆరోగ్యం కూడా అంత బాగాలేదు, బీపీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం ఇల్లు నిర్వహించుకోవడం ఆయన వల్ల కావటం లేదు. పిల్లలు మెల్లిగా వ్యాపారానికి దూరం అవుతున్నారు, పనివాళ్ళు మాట వినటం లేదు. శంకరం గారికి ఆవేశం తప్ప ఆలోచన తక్కువ. పిల్లలు మీ వెనుక ఉండి నడిపిస్తే హోమ్ ఇండస్ట్రీని చక్కగా చూసుకోగలిగేవారు. ఇప్పుడు పనులన్నీ నిర్వహించగల సామర్థ్యం వాళ్ళకి లేదు. అమ్మాయి అక్కడ ఉండలేనంటే అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆడదిక్కు లేక అంతా అస్తవ్యస్తంగా ఉంది. మీరు రావటమో ఆయనకి విషయాలు నచ్చపడమో ఏదో ఒకటి చేస్తే మంచిది. పనివాళ్ళు అదుపుతోపోతున్నారు, అందరూ మహా హుషారైపోయారు. మీరు లేకపోయాక హోటలు, ఆఫర్స్, వ్యాపారది లావాదేవీలు అన్నీ నిర్వహించలేకపోతున్నాడు రెండో అబ్బాయి కూడాను. ఇలా రామారావు ఏదేదో చెప్తూనే ఉన్నాడు. స్వయంగా వెళ్ళి తన ఇల్లు తను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మరీ మరీ చెప్పాడు. ముక్త ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఇంటి వ్యవహారాలని తనే స్వయంగా చూసుకునేది. భర్త పిల్లలు మంచి చెడు బాగోగులు ఎప్పుడూ శ్రద్ధగా గమనిస్తూ ఉండేది. తన ఇల్లు విడిచి వచ్చి నెలలు దాటిపోయాయి. ఆమె నుంచి ఏ సమాచారం రాకపోయేసరికి శంకరం అడ్వకేట్ వైదేహికి ఫోన్ చేశాడు. ఆమె ముక్త తన దగ్గరికి రానే లేదని చెప్పేసరికి అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నాడు. అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముక్త కూడా బాగా ఆలోచించింది. తన అభిప్రాయం మరింత స్పష్టంగా వాళ్ళకి చెప్పాల్సి ఉంది. అంతవరకు తనదే తప్పు అవుతుంది, అంతవరకు వాళ్ళంతా అదే భ్రమలో ఉంటారు. ఆలోచించి ఒక పని చేసింది. ఇంతకాలం నా మౌనం చూసి మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. ఇక్కడ పరిస్థితులు చూశాక నేను స్వతంత్రించి ఇన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అన్నావదినలు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ రోహిణి ఆఫీసులో పనిచేసే అబ్బాయిని చేసుకుని కలకత్తా వెళ్ళిపోయింది. ఇద్దరి ఆరోగ్యం దెబ్బతింది. మంచి వైద్యం చేయించుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు. అన్నయ్యకు ఇతర సంపాదన ఏదీ లేదు. నేను ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అన్నయ్య నన్ను నిలబెట్టాడు. అతని కష్టాల్లో పాలు పంచుకోవడం నా కనీస కర్తవ్యం. మీ అందరికీ నా అభిష్టాన్ని వ్యతిరేకంగా ఇంటికి మొత్తాన్ని అన్నయ్య పేరు మీద రాశాను. మేము ముగ్గురం చిన్న ఇంట్లో ఉండి పెద్దలు అద్దెకి ఇచ్చాము. భార్యగాను అత్తగాను అక్కడ నేను నా కర్తవ్యాన్ని సక్రమంగానే నెరవేర్చాను. ఇక్కడ నేను సంపాదించిన ఆసుపాసులు అన్నీ మీకే వదిలేశాను. ఈ సంపదంతా మీకు సంతృప్తిని కలిగించాలి. మరి నేను అన్న కుటుంబం సర్దుబాటయ్యి వాళ్లను మునుపట్ల సుఖంగా ఉండే వరకు వారిని విడిచిరాను. ఇది నా ప్రథమ కర్తవ్యం అంది. ఈ ఉత్తరం చూసి బిత్రపోయాడు శంకరయ్య. ముక్త ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. ఇల్లాలేని ఇల్లు చూడడానికి పరమశూన్యంగా ఉంది. తన అత్యాశ వల్ల, అనాలోచన వల్ల ఏం జరుగుతుందో, ఏం పోగొట్టుకున్నాడో ఇప్పుడు అతనికి తెలిసి వస్తోంది. ఎన్ని కోట్ల విలువ చేస్తే ముక్త విలువ తూపుతాయి అనుకున్నాడు. అకస్మాత్తుగా అతను ఏదో ఆలోచన ప్రవేశించింది. ప్రశాంత్ని పిలిచి, ప్రశాంత్ రేపే నువ్వు సిటీకి వెళ్ళి మామయ్యను అత్తని అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాయి. మామయ్యకు నేను క్షమార్పణలు చెప్పు. మనందరం కలిసి ఇక్కడే ఉందాం. ఎలాగోలాగ ఒప్పించి తీసుకురా. తండ్రి ఏం చెప్తున్నాడో అర్థం కానట్లు పిల్లలు అలా విగ్రహాలా నిలబడిపోయారు.
1: మీరింతవరకు శ్రీమతి ఎర్రమిల్లి విజయలక్ష్మి గారి హక్కు కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మొలకెత్తిన గింజల్లోని పోషక విలువలు విశేషాలు వినండి.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో

0: బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారమనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, కేలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్లకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ B1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
1: విశేషాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా మరొక లలిత గీతం వినండి.

తర్వాత ఎంత ఎంత అద్భుతమో, గోపాలరావు సాహిత్యం ఛాయాదేవి గానంలో లలిత గీతం వినండి.

లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి సూరిభట్ల లక్ష్మి సాహిత్యానికి గుడిపాటి హరికృష్ణ గానం వింటారు. వేదనలోనే నవవేదం ఉంది, వినండి.

కార్యక్రమంలో చివరికి అవినండి. మీకోసమే నేను నా భువనచంద్ర సాహిత్యంలో హరికృష్ణ గారు పాడిన లలిత గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా వేకప్ సిద్ ఈ చిత్రం నుంచి అమిత్ త్రివేది, అమితాబ్ భట్టాచార్య, కవితా సేత్ పాడిన గీతం.

0: कल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత లతా మంగేష్కర్ కుమార్ సాను పాడిన గీతం వింటారు. చిత్రం ఏ దిల్లగీ.

కార్యక్రమంలో తర్వాత ఏక్ జాన్ హై హమ్. ఈ చిత్రం నుంచి అను మలిక్, షబ్బీర్ కుమార్ పాడిన గీతం వింటారు.

0: కార్యక్రమంలో తర్వాత బంటి ఆర్ బబ్లీ ఈ చిత్రం నుంచి శంకర్ సౌమ్య లాయ్ పాడిన గీతం వింటారు.
1: కృపయా ధ్యాన్ దే, ఢిల్లీ సే ముంబై ఆనే వాలి గాడీ ప్లాట్ఫార్మ్ నంబర్ 12 కే బదిలీ ప్లాట్ఫార్మ్ నంబర్ 36 పే ఆయేగి.

0: प्लेटफॉर्म नंबर 36 पे आएगी।
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దిల్ క్యా కరే ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన గీతం

ఈ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. యువలయ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. మరి యువలయలో నేను అడిగేటువంటి క్విజ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మరి వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు కదా, 0866248812. ఈ నెంబర్కి మీరు వెంటనే నాకు మెసేజ్ చేయండి. బట్ క్వశ్చన్ ఏది అని అడుగుతూ ఉన్నారు కదా. మరి మీ అందరికీ కోసం క్వశ్చన్ ఏంటి అంటే కనుక, పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, మనందరికీ తెలుసు కదా పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? నాకు డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ క్లియర్ గా మటుకు మీరు మెసేజ్ చేయాలి. మరి ఎందుకు అలసం, క్వశ్చన్ మీ అందరి కోసం. ఇప్పుడే ట్యూన్ చేసిన వారి కోసం మరొకసారి, పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది గుర్తుంది కదా, మంత్ అలాగే డేట్ అలాగే ఇయర్ అన్ని పర్ఫెక్ట్ గా మెసేజ్ చేయండి. మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ముందుగా మీ అందరి కోసం శక్తి మూవీ నుంచి ప్రేమ దేశం యువరాణి అంటే బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి.

క్వశ్చన్ మరొకసారి. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అర్థమైంది కదా? ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఇదే ఈనాటి యువలయ ఫస్ట్ క్వశ్చన్.

వన్స్ అగైన్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. యువలేలో నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే కనుక పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగాను. హాయ్ క్వశ్చన్ ప్లీజ్ మేడం అంటే మనకు ఫస్ట్ మెసేజ్ వచ్చేసింది. సో ఎవరు వీరు అంటే హుస్సేన్ దాదా అండ్ ఫ్రెండ్స్. సో ప్రశ్న అడిగాను కదా, మరి ఆన్సర్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి మెసేజ్ చేసేసారు, అఫీషియల్లీ లాంచ్ అంటూ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఆ తర్వాత మూసఫిట ఫ్రెండ్స్ ఎం నరేష్ మెస్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి ఇంకా సోనిక లక్ష్మీవర్మ లడ్డుబాబా వీరందరూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ తో మనకి మెసేజ్ వచ్చేసింది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు అంటే కొత్తపేట నుంచి గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్. తర్వాత ధవళ నరసింహారావు ధవళ సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఓకే రండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు అంటే లలిత మల్లిక్ శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి సరైన సమాధానం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద సరైన సమాధానం. అనంతపురం నుండి అనురాధ. ఎస్, నాకు కూడా అదే డౌట్ వచ్చిందండి, మీరు అలానే పెట్టారు. ఓకేనండి. నెక్స్ట్ ఆ తర్వాత దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఆ తర్వాత ఆన్సర్ పంపించారు బట్ నేమ్ ఎక్కడినండి, నేమ్ మటుకు మెసేజ్ చేయలేదు, రైట్ ఆన్సర్ పంపించేసేసారు హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత బిట్రా వీర్ రామోహన్ రావు నిర్మలా దేవి రైట్ ఆన్సర్ మనకు వచ్చేసింది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు సరైన సమాధానం పంపించేసేసారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుత్తి గ్రామం నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పిజ్జాది కూడా శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు అంటే మిడతల రామ్మూర్తి గారు ఉడవకొండ నుంచి మనకి ఆన్సర్ పంపించేసేసారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మామ జయనుతి స్నేహభాను జయనుతి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మనకి పంపించిన వారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరామ్ తరుజ శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ వచ్చేసింది. ఆ తర్వాత భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మాటూర్ నుంచి రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారండి, సరి చూసుకోండి మీ సమాధానం. నంద్యాల జిల్లా

రెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాష్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. సరైన సమాధానం. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేశ్వర శ్యామల, తర్వాత నాగటిపండు అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. ఓకేనండి. తర్వాత రఘుబీర్ సింగ్, గుణాబాయ్, రాధా, మున్నా ఏలూరు నుంచి సరైన సమాధానం పంపించేశారు. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, వీళ్ళందరూ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత హుసేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, సావిజ్, ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యబ్, అలా బక్షు సరైన సమాధానం పంపించారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు మేడిపల్లి శ్రీకాంత్, శ్రీ సిరి తేజ, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ మనకి పంపించిన వారు భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. ఆ తర్వాత పంపించిన వారు వనపతి, ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ బాబు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మొత్తిబాయ్. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే ప్రీతం, చిన్మయి, త్రివేణి, నల్గొండ జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్జీ, శృతి పంపించేశారు. మరి ఈ రోజు నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగాను. ప్రధానంగా ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ విద్యుత్తును ప్రోత్సహించేటువంటి పథకం అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇది తప్పనిసరిగా ప్రతి ఇంటిపై ఉండాలి అని తప్పనిసరిగా మన ప్రధానమంత్రి గారు ఆశించి మనకి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఎం ప్రతాప్, ఐటీ ఏజెన్సీ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేసేశారు. 2024 ఫిబ్రవరి 13 ఇది ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 13-15 ఇలా మనకి ఆన్సర్స్ వచ్చాయి. సో కరెక్ట్ ఆన్సర్ మనకి మెసేజ్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇక సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏంటి అంటే 2026 ఏషియన్ గేమ్స్ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరుగుతాయి? ప్రశ్న మరొకసారి, 2026 ఏషియన్ గేమ్స్ మరి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి? రైట్ ఆన్సర్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. మెసేజ్ చేయవలసిన మా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు కదా, 8662488812. ఇప్పుడే ట్యూన్ చేసిన వారి కోసం ప్రశ్న మరొకసారి, 2026 ఏషియన్ గేమ్స్ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి? రైట్ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తూ మీ అందరి కోసం సారు చేరు ముమ్మే నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

సారచార మూవీ నుంచి ఖుషి మురళి శ్వేతమోహన్ చిన్న పొన్ను పాడినటువంటి చంద్రబోస్ లిరిక్స్ మరి విని ఎంజాయ్ చేసేసారు కదా. నేను అడిగినటువంటి సెకండ్ క్వశ్చన్, 2026 ఏషియన్ గేమ్స్ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎక్కడ జరుగుతాయి అని అడిగాను. సో మనకి ఆన్సర్ వచ్చేసింది, ఫస్ట్ ఆన్సర్ గాంధీ ఇంకోలు నుంచి, గాంధీ మార్కెట్ నుంచి హుస్సేన్ దాదా, అన్నారం వినయ్ కుమార్, కరీముల్లా, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ ని మనకి మెసేజ్ చేసేసారు. సూపర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎవరిదంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత మూసాపేట ఫ్రెండ్స్ మెసేజ్ చేసేసారు, విశాఖపట్నం జూన్ నుంచి అని అన్నారు. కాదండి, జూన్ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది, ఇవి జరగబోయేటువంటి క్వశ్చన్ అని అడుగుతున్నాను. 2026 ఏషియన్ గేమ్స్ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరుగుతాయి అంటే జూన్ సెకండ్ అని మీరు ఎలా చెప్పారు? సరే, ఏం చేస్తారంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, వెంటనే ఆన్సర్ ని సరిచేసుకుని మరి మెసేజ్ చేసేసేయండి. ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, బట్ ఒక ప్లేస్ ఏనండి, మీరు ఇంకా రెండు ప్లేసెస్ చెప్పారు కానే కాదనమాట అది. నెక్స్ట్ రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. లలిత మలిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. కొత్త ముప్పరి ఏలూరు జిల్లా నుంచి రొంపిచల్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహన కృష్ణ రైట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. నెక్స్ట్ మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఏ ప్లేసో మీరు మెసేజ్ చేయలేదు, బట్ ఏ తేదీనో కరెక్ట్ గానే మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత పాతగుంటూరు నుండి రవిశంకర్, బురుగుల విజయ రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్, బట్ ప్లేస్ మటుకు మెన్షన్ చేయలేదు. హాయ్ మేడం, నా పేరు షేఖ్ సాగర్, వికారాబాద్ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు, బట్ డేట్ ఒక్కటే మెన్షన్ చేశారు, ఏ ప్లేసో మీరు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ బిట వీర మోహనరావు, నిర్మలాదేవి, వీరు రాజబౌళి నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. బట్ ఒకటి మటుకు రాంగ్ అండి అందులో డేట్స్. ఓకే, తర్వాత మీరు ఏ ప్లేస్ లో జరుగుతాయో మెన్షన్ చేయలేదు. ఓకే, సరి చూసుకోండి. నెక్స్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం, బొమ్మివేణి లక్ష్మీనారాయణ, అమ్మనకుత్తి గ్రామం నుంచి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసింది. ఆ తర్వాత పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు, బట్ ఏ ప్లేస్ అది మటుకు మీరు మెన్షన్ చేయలేదండి. ఓయ్, నెక్స్ట్ తణుకు నుంచి మనకి మెసేజ్ వచ్చేసింది డాక్టర్ కేవీ రామ్. ఓకే రెడీ, రైట్ ఆన్సర్. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినిపాళ్యం నుంచి సరైన సమాధానం మనకి మెసేజ్ చేసేసారు, మరి వీరు కూడా ఏ ప్లేస్ మటుకు మెన్షన్ చేయలేదు, బట్ డేట్ మటుకు ఓకే. ఆ తర్వాత మనకి ఎవరు మెసేజ్ చేశారు అంటే మోరిపొల నుండి పంతడి శ్రీనివాసరావు, గంగా భవాని సరైన సమాధానం, బట్ ప్లేస్ మటుకు మెన్షన్ చేయలేదు, డేట్ ఒక్కటే కరెక్ట్ గా మెన్షన్ చేశారు. భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఐఎం ప్రకాష్ గుంటూరు నుంచి అంటున్నారు రైట్ ఆన్సర్ తో. ఆ తర్వాత ఎవరు మెసేజ్ చేశారు అంటే భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివ్య, మాటూర్ నుంచి మనకి ఏమని మెన్షన్ చేశారు, ఓకే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని మెన్షన్ చేశారు, బట్ ఏ ప్లేస్ అది మటుకు మీరు మెన్షన్ చేయలేదండి. ఓకే, రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా. ఓకేనండి, మీరు చేసిన మిస్టేక్ ఏంటి ఒకసారి మీ ఆన్సర్ చూసుకొని తెలిసిపోతుంది, కొంచెం మటుకు కరెక్టే కదా. ఓకే.

నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ బట్ ప్లేస్ మీకు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ముస్సాపేట ఫ్రెండ్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. నరేష్, విజయ, రోజా, శిరీష, ఓక, లక్ష్మీనరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా వీరందరూ సరైన సమాధానాన్ని మనకి మెసేజ్ చేసేశారు. భట్టిపురాలు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి సత్యనారాయణ గారు ఏ ప్లేస్ మెన్షన్ చేశారు బట్ డేట్స్ మటుకు మెన్షన్ చేయలేదు. పీజాతిగూడ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ మనకి మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత సైనిక్పురి కాలనీ నుంచి మనకి మెసేజ్ వచ్చేసింది. పద్మశ్రీ, శ్యామ్, చిరంజీవి, పామని, సాయిరాం, తనుజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ మెన్షన్ చేశారు బట్ ప్లేస్ పట్టుకు చెప్పలేదు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఓకేనండి, ప్లేస్ కరెక్ట్ గా మెసేజ్ చేశారు. నెక్స్ట్ మనకి దేవులపల్లి హనుమంతరావు గారు ఖమ్మం తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి గారు ఉరవకోడ నుంచి రైట్ ఆన్సర్, ఆ తర్వాత రైట్ ఆన్సర్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మనకి ఎవరు మెసేజ్ చేశారు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పండ్ల గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ప్లేస్ కూడా మెన్షన్ చేస్తే బాగుండేది కదండి, చాలా మంది ఎందుకు ప్లేస్ ని మెన్షన్ చేయట్లేదు. ఓకే, గద్వాల జిల్లా ఎర్రబల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, శివన కరెక్ట్ ఆన్సర్ మనకు మెసేజ్ చేశారు. ఆ తర్వాత మేడిపల్లి శ్రీకాంత్, శ్రీతేజ సరైన సమాధానం. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. ఓకేనండి, అర్థమైందండి, బట్ మీరు సరైన సమాధానాన్ని మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మనకి సరైన సమాధానాన్ని ఎవరు పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష, శ్యామల, నాగడిపండు, అశోక్ బాబు, సౌన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ మనకి పంపించిన వారు చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ. ఆ తర్వాత దోర్నల బాలాజీ, వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి. నెక్స్ట్ మనకి అక్షజ్, ఆశ్రఫ్, సింబా, ఒంగోలు నుండి. మార్కాపురం జిల్లా తర్లపాడు కందలపల్లి గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు. మహారాష్ట్ర షోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్ జీ, చంద్రహాస్, చంద్రబాయి, నరేష్, నాగమణి, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, వీరు ఎక్కడి నుంచి అంటే నిజామాబాద్ జిల్లా ముంబై నుండి. నెక్స్ట్ నల్లమ్మ పాపనేపాళ్యం నుంచి, ధవళ నరసింహారావు, ధవళ సంధ్య, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అరే, ఇప్పటి వరకు వీరందరూ సరైన సమాధానం పంపించారండి. నరసింహారావు గారు, సంధ్య గారు జాన్యువరి అని అన్నారు, పైగా సౌదీ అరేబియా అన్నారు, మొత్తం రాంగ్ ఆన్సర్ అండి, సెర్చ్ చేసుకుంటాను అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ మనకి పంపించిన వారు రాజేష్, శ్రీవల్లి, భాగ్యభాయి, కుమార్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. సో ఈ రోజు నేను అడిగినటువంటి ప్రశ్నకి మరొకరు ప్రొద్దుటూరు నుంచి సంధ్య, సాదియా రైట్ ఆన్సర్ పంపించేసేసారు. సమాధానం ఏంటి అంటే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ లో జరుగుతాయి, ఎచ్ఈ ప్రిఫెక్చర్ నాగోయా సిటీ అనే ప్లేస్ లో జరుగుతాయన్నమాట. 2026 ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 దాకా జపాన్ లో జరుగుతాయి. ఇదండి మరి ఈ రోజు యువలయలో నేను అడిగినటువంటి సెకండ్ క్వశ్చన్ కు సరైన సమాధానం. రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పేసేస్తూ ఈ రోజు యువలయలో నెక్స్ట్ సాంగ్ మీకోసం జనతా గ్యారేజ్ మూవీ నుంచి వచ్చేస్తోంది. యాసిన్ నిజా, నేహా భాసిన్ పాడిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, వినండి.

కార్యక్రమం చివరిగా వినండి రామజోగే శాస్త్రి సాహిత్యంలో అచ్చు సంగీత దర్శకత్వంలో యాసిన్ నిజా శ్రేయా ఘోషల్ పాడిన పాట రారా కృష్ణయ్య ఈ చిత్రం నుంచి.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో వృచ్చకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.
1: నమస్కారం మహోదయ.
2: ఆగచ్చ చరణ్ కుమారా, నిన్నటి రోజున మనం మృచ్చకటికం నాటకంలో ప్రథమాంకంలో 19-20 శ్లోకాలు చెప్పుకున్నాం.
1: అవును గురువు గారు.
2: అవి స్వాధీనం అయ్యాయి కదా?
1: అయ్యాయి గురువు గారు.
2: ఇవాళ 21-22 శ్లోకాలు చెప్పుకుందాం.
1: అలాగే గురువు గారు.
2: శకారః తిష్ఠ వసంత సేనికే తిష్ఠ, ఆగు వసంత సేన ఆగు. ఇప్పుడు 21వ శ్లోకం. అంటే శకారుడు వసంత సేనతో మాట్లాడుతున్నాడు. శకారుడు అంటే ఈయన్ని రాజశ్యాలకహ అంటాం. శ్యాలకుడు అంటే బావమరిది, రాజుగారి బావమరిది, రాణిగారి తమ్ముడు. ఈయన ఒక రకంగా ఇవాళ సినిమాల్లో విలన్ లాంటి వాడు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. పురాణాల్లో ఉన్నటువంటి పాత్రలు ఒకదాని కూడా సంబంధం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అది ఇతనిలో ఉండేటువంటి ఒక రకమైన వెరితనం, పరమ క్రూరత్వం. 21వ శ్లోకంలో అక్కడ మొదలెడదాం. మమ మదన మనంగం మన్మథం వర్ధయంతి, నిశిచ శయన కేమే నిద్రామాక్షిపంతి, ప్రసరసి భయభీత ప్రస్ఖలంతి స్ఖలంతి, మమ వశమనుయాత రావణస్యేవ కుంతి. ఇది నేను చెప్తాను ఒక్కొక్క పాదం, నువ్వు మళ్ళీ చెప్తూ ఉండు.
1: అలాగే గురువు గారు.
2: మమ మదన

0: ప్రస్ఖలంతి స్ఖలంతి
1: మమ వశమనుయాత రావణస్యేవ కుంతి.
0: మమ వశమనుయాత రావణస్యేవ కుంతి.
1: ఇది శ్లోకం. అతని

0: పాండిత్యం, కావ్య నాటక పాండిత్యం ఎలా ఉందో ఈ శ్లోకం దగ్గర నుంచి మనకి తెలుస్తుందన్నమాట.
1: అలాగే గురువు గారు,
0: ఇక్కడ ప్రతిపదార్థం చెప్పుకుందాం. మమ నాకు,
1: మమ నాకు,
0: మదనం అనంగం మన్మథం మదన వికారాన్ని,
1: మదనం అనంగం మన్మథం మదన వికారాన్ని,
0: అంటే ఇక్కడ మూడు పదాలు మన్మథుడికి సంబంధించినవే, మదన వికారానికి సంబంధించినవే. ఒకటంటే చాలు, ఇంకా బలంగా ఉండాలని వాడు మాట్లాడుతూ ఉంటాడన్నమాట. మదనం అనంగం మన్మథం అంటే మదన వికారాన్ని అని అర్థం. వర్ధయంతి, వృద్ధి పొందించుచున్న దానవై.
1: వర్ధయంతి, వృద్ధి పొందించుచున్న దానవై.
0: వృద్ధి పొందించుచున్న దానవై.
1: వృద్ధి పొందించుచున్న దానవై.
0: నిశిచ రాత్రియందు,
1: నిశిచ రాత్రియందు,
0: శయనకే శయ్య మీద,
1: శయనకే శయ్య మీద,
0: మే నా యొక్క,
1: మే నా యొక్క,
0: నిద్రాం నిద్రను,
1: నిద్రాం నిద్రను,
0: ఆక్షిపంతి అపహరించు దానవై,
1: ఆక్షిపంతి అపహరించు దానవై,
0: భయభీత భయపడి,
1: భయభీత భయపడి,
0: ప్రస్ఖలంతి స్ఖలంతి తొట్టుపడుతూ,
1: ప్రస్ఖలంతి స్ఖలంతి తొట్టుపడుతూ.
0: ఇక్కడ కూడా రెండు పదాలకి తొట్టుపడ్డాం, అంటే నడిచేటప్పుడు నడకలో ఒక రకంగా తేడా కనపడ్డాం. ఒక పదం చాలు, రెండు చెప్తాడు. ప్రసరసి పారిపోవుచున్న దానవు,
1: ప్రసరసి పారిపోవుచున్న దానవు,
0: రావణస్య రావణునికి,
1: రావణస్య రావణునికి,
0: కుంతి ఇవ కుంతి వలే,
1: కుంతి ఇవ కుంతి వలే,
0: మమ నాకు,
1: మమ నా యొక్క,
0: మమ నాకు అంటే ఇక్కడ సరిపోదు యొక్క అనొచ్చు, మమ నాకు,
1: మమ నాకు,
0: వశం అనుయాత,
1: వశం అనుయాత,
0: వశమైతివి,
1: వశమైతివి.
0: ఇక్కడ చూడు, రావణుడు కుంతి, రావణుడైతే రామాయణంలో వాడు, కుంతి అయితే భారతంలోది. రావణుడు వశమైంది ఎవరు? సీత. కుంతి పాండవుల తల్లి. అసలు పొంతం లేదు, అది ఇతని యొక్క తత్వం. అంటే నాటకం రాసేటప్పుడు కవి ఏం చేస్తాడంటే ప్రతి పాత్రలోకి తాను వెళ్ళి ఆ పాత్రకి న్యాయం చేస్తాడు. ఒక మంచి పండితుడైతే పండితుడు మాట్లాడినట్టు రాస్తాడు, ఇలాంటి వాడైతే ఇలా రాస్తాడు. అది ఆ రచయిత యొక్క ప్రత్యేకత అన్నమాట. భావ.
1: అలాగే గురువు గారు,
0: భావ. ఓ వసంతసేన,
1: ఓ వసంతసేన,
0: ఇంతకాలము,
1: ఇంతకాలము,
0: నాలో,
1: నాలో,
0: మన్మధుని రగిలించావు,
1: మన్మధుని రగిలించావు,
0: రాత్రుళ్ళు,
1: రాత్రుళ్ళు,
0: శయ్య మీద,
1: శయ్య మీద,
0: నా నిద్రని కాగేశావు,
1: నా నిద్రని కాగేశావు,
0: ఇప్పుడేమో,
1: ఇప్పుడేమో,
0: నాకు భయపడి,
1: నాకు భయపడి,
0: తొట్టుతూ తూలుతూ,
1: తొట్టుతూ తూలుతూ,
0: పరిగెత్తుతున్నావు,
1: పరిగెత్తుతున్నావు,
0: కానీ,
1: కానీ,
0: రావణునికి కుంతీదేవిలాగా,
1: రావణునికి కుంతీదేవిలాగా,
0: నువ్వు నాకు వశమైనట్లే,
1: నువ్వు నాకు వశమైనట్లే,
0: ఇక తప్పించుకోలేవు,
1: ఇక తప్పించుకోలేవు.
0: అది శ్లోకం. ఛందస్సులోకి వచ్చేసరికి మాలినీ వృత్తం. ఇప్పుడు 22వ శ్లోకంలోకి వెళ్దాం.
1: అలాగే మహోదయ.
0: విటహ వసంతసేనే, కింత్వం పదైర్మమ పదాని విశేషయంతి వ్యాళీవయాసి పతకేంద్ర భయాభిభూత వేగాదహం ప్రవిసృత పవనం నిరుంధ్యాం త్వన్నిగ్రహేతు వరగాత్రి నమే ప్రయత్నః. శ్లోకం. కింత్వం పదైర్మమ పదాని విశేషయంతి,
1: కిం త్వం పదైర్మమ పదాని విశేషయంతి,
0: వ్యాళీవయాసి పదకేంద్ర భయాభిభూత,
1: వ్యాళీవయాసి పదకేంద్ర భయాభిభూత,
0: పతగేంద్ర, పతగం అంటే పక్షి,

0: త్వం నీవు,
1: పదైహి అడుగులతో నడకలతో,
0: పదైహి అడుగులతో నడకలతో,
1: మమ నా యొక్క,
0: మమ నా యొక్క,
1: పదాని అడుగులను నడకలను,
0: పదాని అడుగులను నడకలను,
1: విశేషయంతి అతిక్రమించుచు,
0: విశేషయంతి అతిక్రమించుచు,
1: పతగేంద్ర గరుత్మంతుని వలననైనా,
0: పతగేంద్ర గరుత్మంతుని వలననైనా,
1: భయభీతితో,
0: భయభీతితో,
1: అభిభూత మిక్కిలి భయపడిన,
0: అభిభూత మిక్కిలి భయపడిన,
1: వ్యాళీ ఇవ పాము వలే,
0: వ్యాళీ ఇవ పాము వలే,
1: యాసి కిం పోవుచున్నావేమి,
0: యాసి కిం పోవుచున్నావేమి,
1: అహం నేను,
0: అహం నేను,
1: వేగాత్ వేగం వలన,
0: వేగాత్ వేగం వలన,
1: ప్రవిసృతః బయలుదేరి,
0: ప్రవిసృతః బయలుదేరి,
1: పవనం వాయువును,
0: పవనం వాయువును,
1: నిరుంధ్యాం ఆపగలను,
0: నిరుంధ్యాం ఆపగలను,
1: తూ కాబట్టి,
0: తూ కాబట్టి,
1: వరగాత్రి ఓ సుందరి,
0: వరగాత్రి ఓ సుందరి,
1: త్వత్ నిగ్రహే నిన్ను ఓడించడంలో,
0: త్వత్ నిగ్రహే నిన్ను ఓడించడంలో,
1: మే నాకు,
0: మే నాకు,
1: ప్రయత్న పెద్ద ప్రయత్నము,
0: ప్రయత్న పెద్ద ప్రయత్నము,
1: నా అవసరం లేదు,
0: నా అవసరం లేదు.
1: ఇది ప్రతిపదార్థ.
0: అలాగే మహోదయ.
1: భావ, ఓ సుందరి,
0: ఓ సుందరి,
1: నీ నడకల వేగంతో,
0: నీ నడకల వేగంతో
1: నన్ను దాటిపోవుచున్నావు,
0: నన్ను దాటిపోవుచున్నావు.
1: గరుడునికి భయపడిన,
0: గరుడునికి భయపడిన,
1: నాగభామలాగా,
0: నాగభామలాగా
1: పారిపోతున్నావు. ఇదేమి
0: పారిపోతున్నావు, ఇదేమి,
1: నేనే తలుచుకుంటే,
0: నేనే తలుచుకుంటే,
1: వేగంలో వాయువును కూడా మించగలను,
0: వేగంలో వాయువుని కూడా మించగలను.
1: నిన్ను పట్టుకోవడానికి,
0: నిన్ను పట్టుకోవడానికి
1: నాకు పెద్ద ప్రయత్నం అక్కరలేదు,
0: నాకు పెద్ద ప్రయత్నం అక్కరలేదు.
1: ఇది ఛందస్సు వసంత తిలక వృత్తం. ఇవాటికి 21, 22 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈ రెండు ఇంటి దగ్గర స్వాధీనం చేసుకుని మళ్ళీ రేపు ఉదయం రానైనా. శుభం వెళ్ళిరా.
0: అలాగే మహోదయ, ధన్యవాదాలు.
1: శుభం భూయాలు.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్చకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రీమతి పులిమర్తి దమయంతి బృందం ఆలపించిన జానపద గీతాలు మీరిప్పుడు వింటారు.

మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా జోడి చిత్రం కోసం జిన్సు శ్రీనివాస్ స్వర్ణలత పాడిన పాట విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై కార్యక్రమంలో తర్వాత స్నేహం కోసం చిత్రం నుంచి రాజేష్ పాడిన పాట విందాం.

తర్వాత పాట. అల్లుడు గారు చిత్రం, క్షమించండి, ఎగిరే పావురమ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

తర్వాత పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన భువనచంద్ర.

తర్వాత పాట పెళ్లి చిత్రం కోసం మనో చిత్ర బృందం పాడిన పాట, సంగీతం ఎస్సీ రాజ్కుమార్ రచన, సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎంపై ఆకాశవాణి మార్గాపురం ప్రసారం చేస్తున్న చిత్రమంజరి కార్యక్రమంలోని సినిమా పాటలు. కార్యక్రమం తర్వాత నిన్ను చూడాలనే చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

వింటున్న ఈ పాట చంటిగాడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విందాం పునరావాసం కథానిక. రచన పఠనం శేఖమూరి శ్రీనివాసరావు.
1: తెల్లవారగానే ఆ ఊరిలో అలజడి ప్రారంభమైంది. ఇంతకీ ఆ ఊరి పేరు చెప్పలేదు కదా. దాని పేరు గుండంపల్లి. నల్లమల ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే గ్రామాలలో అదొకటి. సుదీర్ఘకాలం కొనసాగిన ఆ ప్రాజెక్టు పనులు చివరి దశకు వచ్చాయి. మరో 4 రోజుల్లో కాలువల్లో కృష్ణానీరు పారి చివరిగా గుండంపల్లి లాంటి మరో 10 ఊర్లని పొలాలను ఏకం చేసి జలాశయంగా స్థిరపడుతుంది. ప్రభుత్వం ఆ ఊర్లలో ఉన్న ప్రజలకు నష్టపరిహారమిచ్చి ఉన్న ఊర్లను ఖాళీ చేసి తాము ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని నోటీసులిచ్చింది. సామాన్లన్నీ సర్దుకొని ఆ రోజు రాత్రికల్లా వెళ్లిపోవాలని గుండంపల్లి ప్రజలంతా నిర్ణయించుకున్నారు. అందుకే ఉదయం నుంచే ఇంట్లోని వస్తువులన్నీ సర్దుకునే పనిలో పడ్డారు. అట్టపెట్టెల్లో గోతాల్లో ఇంట్లోని సామాన్లు పెట్టేసి తాళ్లతో కట్టుకోసాగారు. ఆ పని పూర్తి కాగానే కొందరు పొలాల దగ్గరికి వెళ్లి గడ్డి కోసుకుని వచ్చి గేదెలకు మేకలకు వేశారు. తమ ఇంట్లో సర్దుకోవడం పూర్తయిన వాళ్లు మిగిలిన వాళ్లకు సాయం చేస్తున్నారు. తలుపులు కిటికీలు లాంటి కలపను కూడా ఇంటి నుంచి వేరుచేసి లారీలకు ఎత్తుతున్నారు. ఊరంతా ఈ హడావుడిలో ఉన్నప్పుడే శేషయ్య కూడా అన్నీ కట్టిపెట్టి సిద్ధంగా ఉండాలనుకున్నాడు. అయితే తన ఒక్కడే ఆ పని చేయలేడు. మనుమడి కోసం బయటికి వచ్చి వీధిలోకి చూశాడు. కాని మనవడు భరత్ కనిపించలేదు. ఒకరిద్దరినీ భరత్ గురించి అడిగాడు. వాళ్ళు తెలియదని చెప్పారు. అప్పుడే బైక్ మీద వస్తున్న రాజేష్ను ఆపి, ఒరేయ్, మా భరత్గాడి యాడున్నాడు, పొద్దునుంచి కనబడలేదు అని అడిగాడు. రాజేష్ భరత్కు స్నేహితుడు. తాత, వాడు బోటు మీద ఉన్నట్టున్నాడు, పొద్దున్నే దానిమీదకి ఎక్కుతూ కనిపించాడు నాకు, పనుంది మళ్ళొస్తా అని క్షణం కూడా ఆగకుండా బైకును పరిగెత్తించాడు. పొద్దున్నే బోటి మీదకెందుకు పోయిండబ్బా, నేను పోయొస్తా అని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి పొయ్యి మీద పెట్టిన అన్నం ఉడికిందో లేదోనని మెతుకులను పట్టుకొని చూశాడు శేషయ్య. అన్నం తయారైందని నిర్ధారించుకున్నాక దాన్ని పొయ్యి మీద నుంచి దింపి తలుపుకు తాళం వేసి బోటి మీదికి వెళ్ళటానికి బయలుదేరాడు. బోడు అంటే ఊరు ఆనుకొని ఉన్న కొండ. ఆ కొండ మీద నుంచి చూస్తే ఊర్లోని ఇల్లు బొమ్మల్లాగా, పొలాలు రంగులు వేసిన

ముగ్గుల్లాగా కనిపిస్తాయి. అంతేకాదు, చుట్టూ ఉన్న కొండల వరుస, ఆ కొండల మధ్యలో ఉన్న ఊర్లు, ఆ ఊర్లలోని పొలాలు కూడా కనువిందు చేస్తాయి. కొద్ది రోజులకు ఇవేవీ కనిపించవు. శాశ్వతంగా నీటిలో మునిగిపోయి కొండల మధ్య జలాశయం మాత్రమే కనిపిస్తుంది. పొలాలను దాటుకొని మెల్లగా బోటిపైకి ఎక్కడం ప్రారంభించాడు శేషయ్య. శేషయ్యకి 70 ఏళ్ల వయసు. వ్యవసాయంలో అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో, ఉద్రేకంలో శేషయ్య కొడుకు కోడలు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. అప్పటికి భరత్ వయసు 10 సంవత్సరాలు. అప్పటినుంచి వాడికి శేషయ్యే తల్లి తండ్రి అయ్యారు. డిగ్రీ వరకు చదివించాడు. కాని సొంత ఊర్లో తాతతోనే ఉండి వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఏ ఉద్యోగము చేయనని భరత్ భీష్మించుకున్నాడు. ఒరే నాయన, మనకుండే 2 ఎకరాల పొలంతో ఏమొస్తుంది? ఏదైనా ఉద్యోగం చూసుకోమని శేషయ్య ఎన్నోసార్లు చెప్పినా వినిపించుకోలేదు. అయితే ఉన్న ఆ కాసింత పొలంలో కూడా సేంద్రీయ వ్యవసాయం చేసి లాభాన్ని కళ్ళచూడటమే కాదు, 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. ఒరే భరతు, ఎందుకురా ఇంత తాపత్రయపడతావు? ఇయ్యాలో రేపో మన ఇల్లు పొలాలు మునిగిపోయేవే. పొలం మీద ఇంత బెమ పెంచుకోబాక, బాధపడతావు అని శేషయ్యతో పాటు మరికొందరు చెప్పి చూశారు. కాని భరత్ వెనకడుగు వేయలేదు. తనలాగా మరికొందరిని సేంద్రీయ వ్యవసాయం వైపు నడిపించాడు. ఎవరు సాయం అడిగినా కాదనకుండా చేసేవాడు. ఊరికి ఏ అవసరం వచ్చినా ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి దాన్ని సాధించుకొని వచ్చేవాడు. ఊరి జనాలకు భరత్ తలలో నాలుకగా మారాడు. ఆ బోటిపైకి ఎక్కేందుకు గంట పైనే పడుతుంది. శేషయ్య మెల్లగా ఎక్కేసరికి పైనున్న చింత చెట్టు కింద బండరాయిపై కూర్చొని ఊరివైపే చూస్తున్నాడు భరత్. ఈడేం చేస్తున్నావు? ఊరంతా గందరగోళంగుందిరా, ఇంటికి పోదాంపా, సర్దుకొని వెళ్ళిపోవద్దు. శేషయ్య భరత్ భుజంపైన చేయి వేస్తూ మెల్లగా పక్కనే కూర్చున్నాడు. కాసేపటి వరకు భరత్ ఏమీ మాట్లాడలేదు. శేషయ్య కూడా ఏమీ మాట్లాడకుండా కొండ మీద నుంచి ఊరిని పొలాలను చూడసాగాడు. ఓ పావుగంట గడిచాక, తాత, ఊరు వదిలిపెట్టి ఎల్లబుద్ధి కావటం లేదు, ఈడనే ఉండాలనుంది. మన ఇల్లు పొలం మన కళ్ళ ముందే మాయమవుతున్నాయి. ఈ బాధ పగోనికి కూడా వద్దు. తల్లిలా చూసుకున్న పొలం నీటి పాలవుతోంది. పరాయి చోటికి పోయి బతకడం అంటే చాలా ఇబ్బంది అనిపిస్తోంది. భరత్ కళ్ళ వెంట నీరు ధారాపాతమైంది. శేషయ్య కండువాతో కళ్ళనీళ్లు తుడుస్తూ, నువ్వేడిస్తే ఎట్టా? ప్రభుత్వంతో మాట్లాడి ఊర్లో వాళ్లకు ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చేసినావు. పేపర్లలో మన బాధలు, ఇబ్బందులు, సబ్బందులు, కట్టాలు రాపిచ్చి లోకమంతా చెప్పినావు. మన త్యాగం వలన లక్షల మందికి తాగటానికి పొలాలకు నీళ్లొస్తున్నాయి. ఈ భూమి మీద ఒకడి కష్టం ఇంకోడికి సుఖాన్ని ఇస్తుంది. మనమెవ్వరి బతుకులను సెడగొట్టడం లేదురా. అలా చేస్తే బాధపడాలా? చాలామంది జనాల్ని మనం బాగు చేస్తున్నాం, దీనికి సంతోషపడాలా? ఇంటికి పోదాంపా అని శేషయ్య భరత్ భుజాలు పట్టుకొని కుదిపాడు. నేను రాలేను తాత, ఊరిని పొలాన్ని వదిలి రావటం నా వల్ల కావటం లేదు. బయటికి పోయి నేనేం చేయాలా? ఉద్యోగం నా శాత కాదు, వ్యవసాయం తప్ప నాకేమొచ్చు? పొలం మొత్తం నీటిలో పోద్దనేసరికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. భరత్ మాట్లాడుతున్నాడు గాని కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు. ఈడుండి ఏం చేస్తావు? వచ్చిన ఆ కాసిన్ని డబ్బులు పెట్టి కొద్దిగా పొలమైన తీసుకొని వ్యవసాయం చేసుకుందాంపా, ఓదార్చబోయాడు శేషయ్య. ఆ డబ్బులకేం పొలం వస్తుంది? మన అవసరమనేసరికి తొండలు గుడ్లు పెట్టే భూమి కూడా లక్షలు పలుకుతుంది. మనకిచ్చిన డబ్బులతో కొంచెం పొలం కూడా రాదు. ఈ డబ్బులు మన ఏడుపు కాసేపు ఆపుకునేందుకే తాత, మన కడుపు కోత తీర్చడానికి కాదు. ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ ఊరు నాదని గర్వంగా చెప్పుకున్న మనం అనాథలమవుతున్నాం. ఊరు పేరు లేని బికారులుగా మిగలబోతున్నాం. భరత్ స్వరం గద్గదంగా మారింది. చాలాసేపు ఇద్దరూ మౌనంగా ఊరివైపే చూస్తూ ఉండిపోయారు.

0: తర్వాత మెల్లగా బోడు దిగి ఇంటిదారి పట్టారు. పొలిమేరలో ఉన్న శ్మశానం దగ్గర డేవిడ్, ఎస్తేరమ్మ దంపతులు కనిపించారు. వాళ్ళిద్దరూ కొడుకు సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. 14 ఏళ్ల వాళ్ళ కొడుకు ఆమోసు చనిపోయి 4 రోజులే అయింది. ఈ 4 రోజుల్లో భార్యాభర్తలిద్దరూ పగలంతా ఆ సమాధి దగ్గరే ఏడుస్తూ ఉండేవారు. ఆ సమాధిలోనే కొడుకు నిద్రపోతున్నాడని చెప్పుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకునేవారు. ఇప్పుడు ఊరు వదిలి వెళ్లాలనేసరికి కొడుకును వదిలి వెళ్ళిపోతున్నామన్న బాధ వాళ్ల నరాలను పిండేస్తోంది. శేషయ్య భరతులను చూసిన వాళ్ళిద్దరూ మరింత గట్టిగా ఏడుస్తూ, శేషయ్య మామ, ఆమోసుగాడిని వదిలిపోవాలంట, ఇదెట్ట కుదిరిద్ది? భరతు, నువ్వైనా చెప్పయ్యా, వీడిని వదిలిపెట్టి మేము ఎట్టబోవాలా అంటూ శేషయ్య భరతుల చేతులు పట్టుకున్నారు. కన్నీరు ధారాపాతమవుతోంది. ఏం చెప్పాలో, ఎలా సముదాయించాలో తెలియక వీళ్ళిద్దరూ చేష్టలు ఉడిగిపోయి చూడసాగారు. ఊరంతా ఇలాంటి ఉద్విగ్న స్థితే నిండి ఉంది. ఇద్దరూ ఊరి మధ్యలోకి వెళ్లేసరికి కొంతమంది ట్రాక్టర్లు, టెంపోలు, లారీలు తెచ్చి సామాన్లు ఎక్కిస్తున్నారు. అందరి ముఖాలు విషాదంతో నిండి ఉన్నాయి. కదిలిస్తే కన్నీటి వరద ఆ ఊరిని ముంచేలా ఉంది. సామాన్లు ఎక్కించడం పూర్తయిన వారు చివరిసారిగా ఇంటిని చూసుకొని బావురుమంటున్నారు. కొందరైతే ఇంటి స్తంభాలను, గుడిసెల్లోని మొగరాలను చేతులతో చుట్టుకొని వాటిలో తమ గుండె లయను వింటున్నారు. చాలా పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు లేవు. దాంతో కొందరు దగ్గరలోని పట్టణంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడికి వెళ్తున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలున్న కుటుంబాలు అలా పట్టణానికి వలస వెళ్తున్నాయి. మిగిలిన వాళ్ళంతా పునరావాస కేంద్రాలకే పోతున్నారు. అక్కడ తమకు నివాసాలు ఉన్నా లేకున్నా గుడారాలైనా వేసుకుని బ్రతుకుదామని అనుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు వెళుతున్న వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. 2 రోజుల్లో ఊరంతా ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ ఆదేశాలను వారు పాటిస్తున్నారు. శేషయ్య భరత్ తమ ఇంటి దగ్గరికి వెళ్లారు. ఆ ఇల్లు మరింత శిథిలమై చేయి తగిలితే కూలిపోయేదానిలా ఉన్నట్లు వారికి కనిపించింది. పొంగి పొరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటం వాళ్ళ చేతగావటం లేదు. ఇంట్లోకి వెళ్ళి ఒక్కో సామాను తెచ్చి బయటపెట్టసాగారు. చివరిగా అమ్మానాన్నల ఫోటోను సంచిలో పెట్టుకొని బయటికి వచ్చాడు భరత్. ముందే మాట్లాడి ఉన్న ట్రాక్టర్ డ్రైవర్కు ఫోన్ చేశాడు. అది వచ్చేసరికి 1 గంట అయింది. అన్ని సామాన్లను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి వీధిలో అందరికీ చెప్పి ట్రాలీలో కూర్చున్నారు. అందరి కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లుతున్నాయి. ఆ తడి పొరల నుంచే మసకగా కనిపిస్తున్న శేషయ్య భరతులకు వీడ్కోలు పలికారు. కొందరైతే ట్రాక్టర్ వెంట కాస్త దూరం పరిగెత్తారు. 2 గంటల ప్రయాణం తర్వాత ట్రాక్టర్ పునరావాస కేంద్రానికి చేరింది. అంతకుముందే అక్కడికి వచ్చిన సొంత ఊరి వాళ్ళు కొందరు కనిపించారు. కాలనీలాగా కట్టిన ఆ పునరావాస కేంద్రంలో ఒక ఇంటిని భరత్ శేషయ్యలకు ఇచ్చి ఆ వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడ ఎవరికీ నిద్రపట్టలేదు. జరిగిందంతా మళ్లీ మళ్లీ సినిమాలాగా మెదడులో తిరుగుతూ భవిష్యత్ పట్ల తీవ్రమైన భయాన్ని కలిగించింది. భరత్ పరిస్థితి కూడా అదే. కానీ అలాగే ఉంటే భయం కాళ్ళు చేతులను కట్టిపడేస్తుందనే విషయం భరత్కు తెలుసు. శేషయ్య కూడా మెలకువగానే ఉన్నాడు. తను భరత్ చేతిని పట్టుకొని, అంతా మంచి జరుగుతుందిలే, దిగులు పడమాక, నిద్రపో అని ఓదార్చాడు. అవును తాత, మన ప్రయత్నం లేకుండా ఏ మంచి జరగదు. మనందరికీ మంచి జరగాలని ప్రయత్నిస్తాను. ఎవరూ దిగులు పడకుండా చూస్తాను. నీళ్లు వచ్చిన వాళ్ళ ముఖాలు ఎంత సంబరంగా ఉన్నాయో, మనవి కూడా అలాగే ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. బాధపడేది, దిగులు పడేది లేదింక. తాత చేతిని తన గుండెలకు హత్తుకుంటూ చెప్పాడు భరత్.
1: మీరు ఇంతవరకు

పునరావాసం కథానిక విన్నారు. రచనా పఠనం శాకమూరి శ్రీనివాసరావు. కార్యక్రమంలో సినిమా పాటు విందాం. వాలి చిత్రం కోసం హరిహరన్ శ్రీనివాస్ మూర్తి సవిత పాడిన

0: ఒకరోజు మౌతార్కని ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారంటే? నాకు అబద్ధలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిని చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తన మౌతార్కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ఫై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసారం చేస్తున్న ఫిలిం గీతాలు కార్యక్రమం. తర్వాత రాజకుమారుడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్.

కృపగా. మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలింగ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సమీప జిల్లాల రహదారుల పునరుద్దరణ కోసం 300 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఈరోజు జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి భూములకు భద్రతను ఇవ్వటమే కాకుండా పటిష్టంగా రీసర్వే చేసి అత్యుత్తమ ప్రమాణాలతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 36 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఒక సామాజిక బాధ్యత కింద రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మళ్లీ మీకు న్యాయం చేస్తామని చెప్పి అభివృద్ది సంక్షేమం సుపరిపాలనకు నాంది పలికాం. నా ఆలోచన ఒకటి, పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడం కాదు, అభివృద్ది చేయాలి, సంపద సృష్టించాలి. అదే సమయంలో అందరి జీవన ప్రమాణాలు పెంచి అందరూ గౌరవప్రదంగా బతికే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: అదేవిధంగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకొకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రకటించారు. ఇక రాష్టంలో ప్రస్తుతం ఉన్న పాత ఆర్టీసీ బస్సుల స్థానంలో పూర్తిగా ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, మహిళలకు ఆ ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామన్నారు. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్ల కొనుగోలుపై షోరూం ధరలో 5% వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు. రాష్టంలో రిజిస్టర్ చేసుకునే విద్యుత్ వాహనాలకు 5 ఏళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25% వరకు, గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి రామప్రసాద్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు వెల్లడించారు. ఇక 13వ తేదీన ఐఏటీఓ సభ్యుల కోసం రాష్టంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6 ప్రత్యేక పోస్ట్ కన్వెన్షన్ టూర్లు ఏర్పాటు చేశామని నగరంలోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతదేశంలో ఇన్ బౌండ్ టూరిజం అభివృద్దిని వేగవంతం చేయటమే లక్ష్యంగా ఐఏటీఓ ఈ ప్రతిష్టాత్మక సదస్సును విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు, ప్రముఖ టూర్ ఆపరేటర్లు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని మంత్రి

0: పేర్కొన్నారు. రేపు సాయంత్రం జరిగే ఐఏటీఓ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ 1000 కిలోమీటర్లకు పైబడిన సుదీర్ఘ సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రాశస్యం, అరకులోయ, గిరిజన సంస్కృతి, బౌద్ద క్షేత్రాలు, సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి వేదిక సుగమమైందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం యాజ్ యూజువల్ ది బ్యూటిఫుల్ సిటీ విచ్ హాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ బ్యూటిఫుల్ ప్రిస్టైన్ బీచెస్ అండ్ కోస్ట్ లైన్ అరకు వ్యాలీ ఎవ్రీథింగ్ ఈస్ హియర్ ఆంధ్రప్రదేశ్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆల్సో ఇఫ్ యూ టేక్ స్పిరిచువల్ టూరిజం వీ హ్యావ్ గాట్ లార్డ్ వెంకటేశ్వర తిరుమల శ్రీశైలం సింహాద్రి లైక్ దట్ సెవరల్ అదర్ ప్లేసెస్ అహోబిలం ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వీ హ్యావ్ గాట్ 974 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఆఫ్ కోస్ట్ లైన్ అండ్ వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ అరకు వ్యాలీ లంబసింగ్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ అఖండ గోదావరి ఈస్ దేర్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పచ్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. 2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చివేశామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని అభివృద్ది చేశామని గుర్తు చేశారు. రాష్టంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు 2027కు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆర్ఎండ్బి రహదారుల మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం 300 కోట్ల రూపాయల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ద ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట పరిధిలోని రహదారుల పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల కోసం 185.75 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించనున్నారని చైర్మన్ వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని మండలి నిర్ణయించిందని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 5 లక్షల మందికి అన్నప్రసాదం, 3,300 మందిని పారిశుద్ధ్య పనులకు ఏర్పాటు చేశామన్నారు. చెన్నై పద్మావతి అమ్మవారి ఆలయానికి 17 కోట్ల రూపాయలతో నారాయణవనం పీఠానికి బంగారు తాపడం చేయనున్నామని టీటీడీ చైర్మన్ తెలియజేస్తూ,
2: ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేష వాహనంలో
0: రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కారున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం

0: భావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన 50,000 కోట్యధిక వ్యయేన 8 రేల బహుపథ ప్రకల్పాః అనుమోదితాః. స్వర్ణిమ చతుర్భుజ మార్గస్య చతుష్పథీకరణాయ చ స్వీకృతిః ప్రదత్తా. శ్రీలంకా వాయుసేనాయాః L-70 ప్రక్షేపకాణాం ఆధునికీకరణాయ భారత శ్రీలంకా సైన్య సంధిః హస్తాక్షరితం గతః. స్వభూమిః భారత విరోధీ కృత్యేభ్యః న ప్రయుజ్యతే ఇతి కొలంబో ప్రశాసనేన ఆశ్వాసితం. ఆగామినః బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య పూర్వాంగరూపేణ ముంబయ్యాం బ్రిక్స్ విత్తమంత్రిణాం కేంద్రీయ బ్యాంక్ నియామకానాం చ అంతిమా మహత్వపూర్ణా సంగోష్ఠీ సాంప్రతం ప్రచలతి. చీనదేశస్య షంఘాయ్ నగరే ఆయోజ్యమానాయాం విశ్వ కౌశల స్పర్ధాయాం భారతం ప్రథమవారం 11 నవీనాసు కౌశల శ్రేణిషు భాగం గ్రహీష్యతి. అపి చ అహ్మదాబాదే ప్రచలంత్యాః విశ్వ దివ్యాంగ ధనుర్క్రీడాయాః అంతిమే దివసే భారతేన ఉత్కృష్ట ప్రదర్శనేన 2 స్వర్ణ పదకే చత్వారి చ కాంస్య పదకాని స్వాయత్తీకృతాని. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ మంత్రిమండలం రేల సంజాలస్య అభూతపూర్వ విస్తారాయ క్షమతా సంవర్ధనాయ చ 50,000 కోట్యధిక రూప్యకాణాం వ్యయేన నిర్మీయమానేభ్యః 8 బహుపథ రేల ప్రకల్పేభ్యః స్వాకృతిం ప్రాదాత్. నవదిల్ల్యాం సంవాదదాతృన్ సంబోధయన్ సూచనా ప్రసారణ రేల మంత్రీ అశ్విని వైష్ణవః ప్రావోచత్ యత్ ఏతేషు ప్రథమచరణే పశ్చిమ బంగాళ ఝార్ఖండ్ ఒడిషా మధ్యప్రదేశ ఛత్తీస్గఢ్ రాజ్యేషు వ్యాప్త చతుర్దశ మండలేషు నూతన మార్గస్య నిర్మాణం విధాస్యతే. అస్మిన్ ఖడగ్పూర్ ఝార్సుగుడా చతుర్థపథః కటనీ పెండ్రా రోడ్ చతుర్థపథః తథా బిలాస్పూర్ పెండ్రా రోడ్ తృతీయపథః సమావిష్టాః సంతి. అనేన సహైవ మంత్రిమండలేన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాజ్యేషు 45-500 కిలోమీటర్ పరిమిత విస్తారాయ 21,000 కోటి రూప్యకాణాం అన్య 5 పరియోజనాః అపి అనుమోదితాః. మంత్రిణా సవిశేషం ప్రఖ్యాపితం యత్ సర్వకారేణ దేశస్య 7 సాంద్రతా రేల వీథీనాం చతుష్పథీకరణం విధాతుం నిర్ణయః గృహీతః. ఏతేషు దెహ్లీ హావడా ముంబై హావడా దెహ్లీ ముంబై దిల్లీ గువాహాటి దిల్లీ చెన్నై హావడా చెన్నై తథా ముంబై చెన్నై ఇతి 7 ప్రముఖాః మార్గాః సంతి యేన రేలయాన విలంబస్య సమస్యా మూలతః వినంక్ష్యతి.
2: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स रेलवे के 7 हाई डेंसिटी कॉरिडोर्स प्लस मेनी अदर कॉरिडोर्स जो कि बहुत ज्यादा भविष्य में ट्रैफिक लेने वाले हैं उन सब कॉरिडोर्स को 4 लाइनिंग क्वाड्रुपलिंग कर रहे हैं. दिल्ली से मुंबई मुंबई से चेन्नई चेन्नई से कोलकाता कोलकाता से वापस मुंबई ये हो गया गोल्डन क्वाड्रिलेटरल.
1: భారతస్య రక్షామంత్రి రాజనాథ్ సింగః అద్య కొలంబో నగరే శ్రీలంకాయాః రాష్ట్రపతినా అనురా కుమార్ దిశా నాయకే ఇత్యమునా సహ మహత్వపూర్ణాం మంత్రణాం వ్యదధాత్. ఉపవేశనావధౌ ఉభౌ నేతారౌ ప్రత్యపాదయతాం యత్ ఉభావపి దేశౌ నికట ప్రతివేశినౌ సాముద్రిక సహయోగినౌ చ స్తః ఇతి హేతోః భారతం శ్రీలంకా చ ఉభయోః రాష్ట్రయోః సమగ్ర వికాసాయ జనకల్యాణాయ చ పరస్పర సహయోగం సాతత్యేన నిర్వహిష్యతః. సామాజిక సంచారపటలే రక్షామంత్రిణా న్యరూప్యత యతస్మిన్ క్షేత్రే సురక్షాయాః స్థైర్యస్య శాంతేః సమృద్ధేః చ సంవర్ధనాయ ఉభౌ దేశౌ సంయుక్తతయా కార్యం విధాస్యతః. రక్షామంత్రి హ్యః త్రిదివసీయ యాత్రాయాః అంగతయా కొలంబో నగరం సంప్రాప్తవాన్. రక్షామంత్రి రాజనాథ్ సింగః రక్షా విదేశ మంత్రాలయయోః వరిష్ఠాధికారిభిః సమన్వితస్య ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం విధత్తే. రక్షామంత్రిణః హార్దికం స్వాగతం వ్యాహరన్ श्रीलंकायाः राष्ट्रपतिः दिसानायके भारतस्य

0: इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ కార్యక్రమంలో 6:35 తీరిన కోరిక హర్ష నాటిక వింటారు. అనంతరం స్వాతంత్ర భారతి నాటిక. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 పాడిపంటలు కార్యక్రమంలో రైతు ఆదాయంను రెట్టింపు చేసే దిశగా ఉద్యాన శాఖ ఈ అంశం గురించి వైపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో వ్యక్తిత్వాలు అవార్డుల గురించిన సమాచారం. సినిమా పాట మునగ అంశాలుంటాయి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి. 9:30 గీతామాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ నుంచి. 10:45 మధుర గీతాలు. 11:00 హిందీలోను. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. ఇవి ఏ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం పూట ప్రసారాలు విందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కరుణ వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి. 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో శంకరజాతి పశువుల పెంపకం వివరాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 ఉదయకిన్నెల కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని జయించడం ఎలా చర్చా కార్యక్రమం. ఇందులో పాల్గొన్నవారు ధ్యాన కేంద్రం సాధకులు శ్రీమతి ఎస్ వేదవతి, శ్రీమతి ఎన్ వసుధ, అనుసంధానం శ్రీ వేములకొండ శ్రీనివాసరావు శ్రీనివాసులు. అనంతరం రచనా పఠనం శ్రీ వంగర పరమేశ్వరరావు. 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి. కళ్ళచోడు కథానిక రచనా పఠనం శ్రీ వెంగర పరమేశ్వరరావు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. 9:35 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి శ్రీమతి ఏ గిరిజారావు గారితో పరిచయం. ఇక 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుంచి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారం కారణ కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నాటికలలో భాగంగా తీరిన కోరిక హాస్యనాటిక, అనంతరం స్వాతంత్ర్య భారతి నాటికం వింటారు. కార్యక్రమంలో ముందుగా తీరిన కోరిక హాస్యనాటిక విందాం.
1: ఆకాశవాణి తీరిన కోరిక హాస్యనాటిక.

0: రచన శ్రీ సూరంపూడి విశ్వం, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. వినండి తీరిన కోరిక హాస్య నాటిక.
1: నేను రచయితనే పెళ్లి చేసుకుంటాను అంతే, నాకు రచయిత సంబంధమే చూడండి.
2: నా మాట వినమ్మా సుబ్బులు. ఏ ఆడపిల్లైనా డాక్టర్ను, ఇంజనీర్ను, ఆడిటర్ను, ప్లేడర్ను, లేకపోతే బ్యాంక్ ఉద్యోగును, ఆఖరికి బంట్రోతును పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. గాని ఇదేమిటమ్మా ఇలా రచయితని చేసుకుంటాను అనడం? నేను ఎక్కడ వినలేదమ్మా. ప్రతిరోజు వివాహ వేదిక, మ్యారేజ్ బ్యూరో, పెళ్లి పందిరి, పెళ్లి సందడి ఇలాంటి పేపర్ ప్రకటనలు చూస్తూనే ఉన్నాను. అయినా రచయితకు వధువు కావలను అన్న ప్రకటన ఎక్కడా తగలేదు. అమ్మా ఇలాగైతే ఎట్లా చెప్పమ్మా. తల్లి నా మాట వినమ్మా.
1: నాన్న.
2: ఏమ్మా?
1: నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం రచయితనే పెళ్లి చేసుకుంటాను అంతే.
2: సరే, 10వ తరగతి వరకు చదివావు, ఇంకా నేను చదవను అన్నావు. సరే పోనీలే అని ఊరుకున్నాను. ఈవేళ రేపు పెళ్లి చేసుకుని వెళ్లవలసిందనే కదా అని నిన్ను చదువుకోమని బలవంతం చేయలేదు. కాని ఇలాగ వారపత్రికలు, మాసపత్రికలు, నవలలు చదువుతావని, టీవీ సీరియల్స్ అంటే చెవి కోసుకుంటావని ఊహించలేకపోయాను. తొండముదిరి ఊసర వెళ్ళినట్టు నీవు ఆ కథలు, కాకరకాయలు చదివి, సీరియల్స్ చూసి అవి రాసే రచయితని చేసుకోవాలని మొదలుపెట్టావు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, ఇక మిగిలింది నీ అదృష్టం, ఆ పైన ఆ భగవంతుడు దద్దయ్య.
1: ఒక విషయం చాలా వింతగా ఉంటుంది, అసలు ఈ టీవీ సీరియల్స్ కి, సినిమాలకి సంభాషణలు రాసేవాళ్లు, కథలు పాటలు వగైరా రాసే ఈ రచయితలు రచయిత్రులు ఎంత గొప్పవారై ఉంటారు, ఎంత మేధావులై ఉండాలి. అలా రాయడం అంటే అది కేవలం పూర్వజన్మ సుకృతం. టీవీ సీరియల్స్ లో అత్తా కోడళ్ల వేడి వేడి వాడి సంభాషణలు, అత్తగాని కోడలు కోడల్ని అత్తగారు మట్టు పెట్టే ప్రయత్నం చేయడం, విలన్ తమ్ముళ్ల సంభాషణలు, హీరో హీరోయిన్ల ఘాటు ప్రేమ డైలాగులు రాయడం ఎంత కష్టం, ఎంత ఆలోచనాశక్తి ఉండాలో. ఎవరి గొప్పవారిది అలాగ రాసేవారు. అక్షరాల్ని అలాగ మాటలుగా సంభాషణలుగా రాయడం, రకరకాల పూలు పేర్చి అందమైన దండ కట్టడం లాంటిది.

0: ఏమిటో అవధాని, 4-5 రోజులుగా చూస్తున్నాను అదోలా ఉంటున్నావు. ఏ ఒంట్లో బాగోటం లేదా?
1: ఏం చెప్పను బ్రదర్, ఇది మానసిక వ్యాధి.
0: వివరంగా అఘోరించవయ్యా బాబు, సస్పెన్స్తో చంపకు.
1: అయితే సావకాశంగా విను, నా బాధను అర్థం చేసుకుని తరుణోపాయం చూపించు. ఈ ఊళ్ళో పిల్ల తెమ్మిర అనే సాహితీ సంస్థ ఉంది కదా.
0: నిక్షేపంలో ఉంది, పైగా అమావాస్యకో పౌర్ణానికో పనసకాయ దొరికిందని తద్దినం పెట్టినట్టు ఎవరినో చోటా కవిగారిని లాక్కొచ్చి సన్మానం చేస్తుంటారు. ఆ పైన ఆ సంస్థ సభ్యులు వ్రాసిన కవిత్వ పైత్యాన్ని, పోని పైత్య కవిత్వాన్ని ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతారు. ఆ సంస్థ గురించేనా?
1: రాంబాబు, వాళ్ళు ఎలా అఘోరిస్తే నాకెందుకు? ఆ సంస్థలోని నా మిత్రులు గాంధీ, రాజు, శర్మ వగైరాలు సన్మానాలు పొందుతున్నారు. వాళ్ళు కవిత్వం చదివి, అంచేత నేను కూడా కవిత్వం రాసి జీవితంలో ఒక్కసారైనా వాళ్లలాగా శాలువా కప్పించుకుని సన్మానం పొందాలని ఉంది. నేను రచయితగా మారాలంటే మార్గం చెప్పు ప్లీజ్.
0: అవదాని డియర్, రచయిత అవడం అనేది అంత తేలికైన అల్లాటప్ప అయిన విషయం కాదు. అసలు రచయిత అవ్వాలనుకునేవాడు 4 సాహిత్యపు బుక్కులైనా చదివి ఉండాలి, లేదా 4 సాహిత్యపు మొక్కలైనా మాట్లాడగలిగి ఉండాలి. నీలో ఆ రెండూ నిండుకున్నాయని నొక్కి ఒక్కడించి చెప్పగలను రాంబాబు. కృషి లేకుండా గుళ్ళోకి కొబ్బరికాయ పట్టుకెళ్లి కొట్టేసి ఓయి భగవంతుడా నా కోరికలు తీర్చేయి అంటే తీరనట్టు కృషి లేకుండా నువ్వు రచయితవి కాలేవు అంతే.
1: అయితే రచయిత అయ్యేందుకు మార్గం చెప్పు.

0: ఆచరిస్తాను.
1: అయితే శ్రద్ధగా విను. చూడు, ముందుగా నువ్వు 3-4 నెలలు మార్కెట్లో దొరికే తెలుగు వారపక్ష మాసపత్రికలు కొను. అందులోని కథలు సీరియల్స్ శ్రద్ధగా చదువుతూ ఉండు.
0: అలాగైతే నేను కవితలు కథలు రాయగలనంటావా రాంబాబు?
1: ఏడ్చినట్టుంది. ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ రోజుల్లో పూర్వం అంతటి గొప్ప సాహిత్యం రావటం లేదు. కనుక నువ్వు ఆ కథల్ని కవితల్ని సీరియల్స్ని తేలిగ్గా జీర్ణించుకోగలవు. ఆ తర్వాత నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే ఆయా పత్రికల వారికి ఓపిగ్గా ఉత్తరాలు రాయటం. అంటే, మీ పత్రికలో ఫలానా కవిత ఫలానా కథ చదివాను, చాలా బాగున్నాయి, ఇటువంటి మంచి రచనలు ప్రచురించండి అని. అలాగే మరో పత్రికకు, మీ పత్రికలో ఫలానా దీపం ధూపం కథ చాలా బాగా నచ్చింది, ఇంటిల్లిపోది చదివాము. ఇంట్లో నువ్వు తప్ప ఎవరూ చదివి ఉండరు, అయినా అలాగే రాయాలి, చాలా ఆనందించాము అని రాయాలి. వాళ్ళు ఇటువంటి పొగడ్త ఉత్తరాలు తప్పకుండా ప్రచురిస్తారు. అప్పుడు నీ పేరు అచ్చులో చూసుకోవచ్చు. అంటే నీకు తెలియకుండానే నీలోని రచనాశక్తి ఇనుమడించి నువ్వే బుల్లి రచయితవు అయిపోయావన్నమాట.
0: చాలు రాంబాబు, చాలు, అర్థమైంది. నువ్వు చెప్పింది ఈ రోజు నుంచే ఆచరిస్తాను.
2: గిరీశం, ఒరే గిరీశం, నేనురా మీ స్నేహితుణ్ణి పరంధావుణ్ణి.
3: ఓహో, ఒరే పరంధావుడు, ఎన్నాళ్ళ ఇది ద్వారా మనం కలుసుకుని ఎక్కడి నుంచి ఎలా ఊడిపడ్డావు?
2: ఇంటి దగ్గర నుండి వస్తున్నారు గాని హై స్కూల్ వరకు కలిసి చదువుకున్నాం. ఆ తరువాత ఎవరిదారి వారిదయింది. పోనీలే, ఇంతకాలానికి కలుసుకున్నాం, చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఒక్కగానొక్క కొడుకు, పేరు అవధాని. ఈ ఊళ్ళోనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అడపా దడపా పత్రికలు కవితలు గట్రా రాస్తుంటాడు. వాడికి మంచి సంబంధం చూసి వివాహం చేయాలనుకుంటున్నాను. అది సరే, నా మాట అలా ఉంది, మరి నీ విషయం చెప్పు.
3: నన్ను టీచర్గా ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉద్యోగం చేసి గత సంవత్సరం పదవీ విరమణ కూడా చేశాను. నాకు ఒకే ఒక అమ్మాయి, పేరు సుబ్బలక్ష్మి. సంబంధం
4: వెతుకుతున్నట్లు నా కూతురుకి వీడి కొడుకు వివాహం జరిపింది తల్లి. అమ్మా, నీ పేరున అర్చన చేస్తాను తల్లి.
3: రే పరంధాముడు, నేను ఒకసారి వీలు చూసుకుని మీ ఇంటికి తప్పకుండా వస్తాను రా.
2: అలాగే తప్పకుండా రావాలి సుమా, చాలా విషయాలు మాట్లాడుకోవాలి.
3: అలాగే అలాగే వస్తాను.
2: అమ్మాయి, నువ్వు ఏమైనా అడగదలిస్తే నిక్షేపంలో అడుగు మా వాడిని, అభ్యంతరం లేదు.
5: అబ్బా ఎంత బాగున్నాడు. సెక్రటరీ సినిమాలో హీరో రాజశేఖరం లాగా, ముళ్ళపొదలు టీవీ సీరియల్లో హీరోలాగా.
0: సమంత రంగు తక్కువైన చెంపకు చారడు కాటుక కళ్ళతో పడి ఉండుతూ రుబ్బురోల్లా శుభ్రంగా ఉంది. దండం వారపత్రికలోని గురివింద గింజలు సీరియల్లో కథానాయకులు వర్ణించినట్టు పోలికలు సరిపోయాయి.
6: రెండు అన్నయ్య గారు, ఇప్పుడే ఆయన అనుకుంటున్నారు, ఈరోజు ఆదివారం కదా, అలాగా మీ ఇంటికి వద్దామని. సరే మీరే వచ్చారు కదా, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను.
0: హలో రాంబాబు, ఏమిటి విశేషాలు?
1: ఈ డండం పత్రికలో నీ ఉత్తరం ప్రచురించారు బ్రదర్.
6: ఇదిగో కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. ఏది ఉత్తరం, పత్రిక అంటున్నారేంటి?
1: అవునమ్మా, మీ రచయిత భర్త గారు రాసిన ఉత్తరాన్ని ఇందులో ప్రచురించారు పత్రిక వారు. చదువుతాను, వినండి. ఇద్దరు గౌరవనీయులైన సంపాదకులకు, మీ మా డమ్డమ్ పత్రికలో ప్రచురించిన శ్రీ కవిగారి రచన మంటలు కవిత చాలా బాగుంది. ఆకలి మంటల్ని మండే గుండెల్ని నేను చూశాను అంటూ మొదలైంది కవిత. బహుశా

ఇది ఎక్సరే కవిత అనుకుంటాను. ఎందుకంటే ఎవ్వరికీ కనిపించని ఆ రెండు రకాల మంటని కవిగారు నేను చూశాను అన్నారు. ఇది మా ఇంటిల్లిపాదికి నచ్చింది. అంతేకాదమ్మా, అలాగే గతవారం పత్రికలో ప్రచురించిన సంతానం సంతాపం కథ

0: నీకేమైనా మతిపోయిందా?
1: నేనేమన్నా పెద్ద రచయితన వందల సంఖ్యలో, కనీసం పదుల సంఖ్యలో అయినా నా కథలు గాని కవితలు గాని ప్రచురించబడ్డాయా? ఇప్పటి వరకు ప్రచురించబడిన నా కథలు ఒక మినీ కథ, ఒక మినీ కవిత, ఈ ఉత్తరంతో కలిపి 8 ఉత్తరాలు అంతేగా.
2: ఇంకే మరి అవధాని అష్టోత్తరాలని పుస్తకానికి పేరు పెడదాం, చాలా బాగుంటుంది. ఏమంటారు రాబాబన్నయ్య గారు?
3: నీ ఆలోచన చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా.
1: అది కాదు సుబ్బులు, నా మాట విను. మరో 2 ఏళ్లలో మరికొన్ని కథలు కవితలు ప్రచురించబడ్డాక ఎక్కువ పేజీలతో పెద్ద పుస్తకం ఇద్దాం ఎంచక్క. ఇప్పుడు పుస్తకం అచ్చువేస్తే తక్కువ పేజీలతో ఏ వినాయక వ్రతకల్పం లాగాను ఎక్కాల పుస్తకం లాగానో ఉంటుంది. ప్లీజ్ నా మాట వినవే. అవును కదూ రాంబాబు?
3: అవధాని, చెల్లెమ్మ చెప్పిన విషయం చాలా బాగుంది. ఈ పుస్తకం అమ్మకానికి కాదు, ఉచితంగా ఇస్తాం. తక్కువ పుస్తకాలే ప్రింట్ చేయిద్దాం. ఈ రకంగా రచయితగా నువ్వు మరికొందరి దృష్టిలో పడతావు, అందుకు ఇది నీకు సరైన అవకాశం.
1: ఓకే సుబ్బులు, నీ ఆనందమే నా ఆనందం.
3: అవధాని, నీకా బెంగ వద్దు. నీకు తెలిసిన రచయిత మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి చేత 3 పేజీలు ముందు మాట వ్రాయించు. అలాగే నువ్వు 1-4 పేజీలు. రచయిత అవ్వాలని కోరుకున్న వైనం, దానికి నిన్ను ప్రోత్సహించినా ప్రోత్సహిస్తున్నా నీ శ్రీమతి సహకారం గురించి వివరంగా వ్రాయి. ఈ రకంగా మరికొన్ని పేజీలు ఎక్కువ అవుతాయి పుస్తకానికి.
1: సరే, మీ దయా నా ప్రాప్తం.
4: సభకు నమస్కారం. ఈ శుభ సందర్భంలో 2 ముక్కలు చెబుతాను. అవధాని గారు తన రచనల్ని సంకలనంగా వేయడం ముదావహం.
5: సభకు నమస్కారాలు. ఈ సందర్భంలో ఒక శుభవార్త. పై నెలలో వస్తున్న ఉగాది పండుగకు మా పిల్ల తెమ్మర సాహితీ సంస్థ ఏర్పాటు చేస్తున్న కవి సమ్మేళనంలో మన అవధాని గారు తమ స్వీయ కవితను వినిపించాలని మా కోరిక.
3: అందరికీ వందనాలు. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుందని అంటారు, అది అక్షరాలా నిజం. ఎందుకంటే ఈరోజు ఈ సభ జరగటానికి కారణం అవధాని గారిని వారి సతీమణి ప్రోత్సహించడమే.
4: ఈ శుభ సమయంలో చంద్రునికో నూలు పోగు అన్న చందాన పిల్ల తమ్మెర సాహితీ సంస్థ తరఫున అవధాని గారిని ఈ శాలువాతో సన్మానిస్తున్నాం.
2: ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నడిపిన రాంబాబు అన్నయ్య గారికి మా ఇద్దరి కృతజ్ఞతలు.
1: అవును రాంబాబు, చాలా చాలా థ్యాంక్స్.
3: దానికేం గాని, మొత్తానికి రచయిత అవ్వాలని తన పేరు అచ్చులో చూసుకోవాలన్న అవధాని కోరిక తీరింది. అలాగే తన భర్త రచయిత ఉండాలన్న మా చెల్లెలి సుబ్బలక్ష్మి కోరిక తీరింది.
6: మీరింతవరకు తీరిన కోరిక హాస్యనాటిక విన్నారు. రచన శ్రీ సూరంపూడి విశ్వం, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో పాల్గొన్న వారు గిరీశం శ్రీ కర్ణాటి లక్ష్మీ నర్సయ్య, అవధాని శ్రీ వి శ్రీధర్, పరంధాముడు శ్రీ గేదెల రామారావు, రాంబాబు శ్రీ వంకాయలపాటి చెన్నకేశవ ప్రసాద్ శర్మ, శ్రీ చింతపల్లి వెంకటరామకృష్ణారావు, రాజు శ్రీ కాకు మల్లికార్జున యాదవ్, సుబ్బలక్ష్మి శ్రీమతి కంచర్ల విజయలక్ష్మి.
7: మీరు ఇంతవరకు తీరిన కోరిక హాస్యనాటిక విన్నారు.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
9: ముఖాన్ మొటిమలా
10: సై బాల్,
9: గజ్జా బబ్బలా
10: సై బాల్,
9: నడుగుల కామరా
10: సై బాల్,
9: బురద పుల్లా
10: సై బాల్.
11: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
7: కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వాతంత్ర భారతి నాటిక విందాం.
12: స్వతంత్ర భారతి నాటిక రచన శ్రీ సోమంచి రామం, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. ఇందులో భారతి శ్రీమతి బండి సుజాత, శేఖర్ డాక్టర్ రెంటపల్లి రవీంద్ర భాస్, సుజాత కుమారి వావిలాల హేమశ్రీ, వనజ శ్రీమతి పద్మజ నిర్మల. వినండి స్వతంత్ర భారతి నాటిక.
0: భారతి, నీ సహాయం జన్మలో మర్చిపోలేనే. పిల్ల పెళ్లి ఎలా చేయగలను అని బెంగ

0: పడిపోయాను. మాట ప్రకారం 4 రోజులు ముందే వచ్చావు. ఎక్కడా ఏ లోటు రాకుండా పెళ్లి బాగా జరిగిందనిపించావు.
1: ఊరుకోవే, నాదే ఉంది. ఏదో పిల్లలు పెళ్లిళ్ళు చేశాను కాబట్టి ఏ సమయానికి ఏది చేయాలో అదే నీ చేత జరిపించానంతే.
0: సరే కానీ ఏమిటి, రాత్రంతా పక్క మీద దొర్లుతూనే ఉన్నావు, నిద్రపట్టలేదా?
1: అవునే, నిన్న సాయంత్రం ఉమెన్స్ కాలేజీ దగ్గర సుజాత కనిపించింది. దాన్ని చూడగానే 15 ఏళ్ల క్రితం జరిగిందంతా గుర్తుకొచ్చింది.
0: సుజాత అంటే ఎర్రగా సన్నగా ఉంటుంది. ఓ, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబోలు.
1: అవునే.
0: అమ్మో, అమ్మాయికి బాగా గేర ఎక్కువ. అవును, 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
1: ఏం జరిగిందంటే,
2: హాయ్ భారతి.
1: నువ్వా సుజాత? గుర్తుపట్టలేకపోతున్నా. ఆ నల్లకళ్ళ జోడేమిటే?
2: ఆ, నేనే సుజాతనే. దాదా ముందు కారెక్కు.
1: అబ్బా, ఆ కళ్ళజోడు తీసేవే బాబు, భయమేస్తుంది.
2: నువ్వింకా అంబాజీపేట భారతీవేనే. దీన్ని గాగుల్స్ అంటారు. అసరే హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? కొంప తీసి ఇక్కడ సిటీ బస్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి? ఇదిగో భారతి, ఈ హైదరాబాద్ లో సిటీ బస్ ఎక్కడం అంత వర్స్ట్ జాబ్ ఇంకోటి లేదే. అందుకే ఈ కార్ కొన్నాను. సెకండ్ హ్యాండ్ కాదే బాబు, డైరెక్ట్ ఫ్రమ్ కంపెనీ, బ్రాండ్ న్యూ. వింటున్నావా? అసరే మీరింకా ఆ ఊళ్ళోనే ఉంటున్నారా? మీ ఆయన ఇంకా ట్యూషన్ చెప్తూనే ఉన్నారా?
1: చెప్పకపోతే ఎలాగే, ఏదో వేణీళ్ళకు చన్నీళ్ళు తోడు. కష్టపడకపోతే ఖర్చులు.
2: సరే సర్లే, అదిగో అటు చూడు. ఆ టర్నింగ్ దగ్గర నుంచే సరూర్ నగర్ అంటారు. ఆ కనపడేదే సంతోష్ అపార్ట్మెంట్స్. అలా చూడు, ఆ సెకండ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లాట్ మంది. దిగుదిగు, నేను కార్ పార్క్ చేసి వస్తాను.
1: అమ్మో, ఎంత పెద్ద బిల్డింగో. ఏమైనా సుజాత అదృష్టవంతురాలే.
2: ఏమిటే, నీలో నువ్వే ఏదో అనుకుంటున్నావు? బిల్డింగ్ చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయా? సర్లే రారా, ఫ్లాట్లోకి పోదాం. అలారా, అసోఫలా కూర్చో. ముందు ఫ్రిడ్జ్ లోంచి కూల్ డ్రింక్ ఇస్తాను. ఇగో ఈ కోక్ తీసుకో.
1: బాగుంది.
2: ఏమిటే, కూల్ డ్రింకా, ఫ్రిడ్జా? ఇదిగో భారతి, ఈ ఫ్రిడ్జ్ చూసావా? నిన్ననే తీసా. ఎన్నోదని అడగవే, ఇది 6వది లేటెస్ట్ మోడల్. మార్కెట్లోకి ఏదొచ్చినా మా ఇంట్లో ఉండాల్సిందే.
1: 6వదా? మరైతే ఆ 5 ఏమైనా ఏ?
2: ఓ పిచ్చి మొహమా, అవన్నీ పని వాళ్ళకి, వర్కర్స్ కి ఇచ్చేశాను. అంతెందుకు? ఈ టీవీ చూడు, ఇది 4వది. ఇకపోతే ఈ వాషింగ్ మెషిన్.
1: అవునే, మరి వీటన్నిటికీ డబ్బెక్కడిది?
2: ఏమిటే డబ్బా? అదెప్పుడూ మనకి ప్రాబ్లం కాదే. మనీ విషయంలో నాదొక్కటే పాలసీ, ఎలాగైనా సంపాదించి నా చేతికి ఇవ్వడం ఆయన డ్యూటీ. ఇక ఖర్చు విషయంలో అంటావా, మనకి ఫుల్ ఫ్రీడమ్.
1: పోన్లేవే, నువ్వైనా హాయిగా సుఖంగా జీవితం గడుపుతున్నావు అంతే చాలు. అది సరే, ఈ ఫ్లాట్కి అద్దె ఎంత?
2: అద్దె? వాట్ డు యు మీన్? ఇది నా సొంత ఫ్లాటే, నా పేరు మీదే ఉంది. ఇదిగో భారతి, నువ్వింకా అంబాజీపేట అమ్మమ్మ కబుర్లే చెప్తున్నావే. సర్లే సర్లే, ఫ్లాట్ చూద్దాం పదా.
1: వనజ, అది సంగతి. అలా ఫ్లాట్ అంతా తిప్పి తానెంత స్వతంత్రంగా దర్జాగా బ్రతుకుతోందో చూపించింది.
0: అది సరే, ఎప్పుడు 15 ఏళ్ల క్రితం సంగతి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?
1: అదేనే, ఆ సంగతే నీకు చెప్పాలనుకుంటున్నాను. అలాంటి సుజాత ఇప్పుడు
0: ఏమైంది? చిక్కిపోయిందా? ఒంట్లో బాగాలేదా?
1: ఒంట్లోనే కాదే, ఇంట్లో కూడా. అసలు నేను సాయంత్రం ఏం జరిగిందంటే, అదేమిటి, సుజాతలా ఉందే, నన్ను చూడలేదా ఏమిటి? సుజాత, సుజాత!
2: ఓ, నువ్వా భారతి?
1: అవును నేనేనే. ఏమిటి అలా చిక్కిపోయావు? ఒంట్లో బాగుండలేదా? ఏమిటి అలా తయారయ్యావు? అవును, సరూర్ నగర్లోనేనా మీ ఇల్లు?
2: లేదే, అపార్ట్మెంట్ అమ్మేశాం. అదంతా తర్వాత చెప్తా గాని. భారతి, నీకు అర్జెంటు పనేం లేకపోతే ఒకసారి మా ఇంటికి వస్తావా?
1: అదే మాటే, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా? వద వెళదాం. అదే వనజ, అలా ఆటోలో మలక్పేట వెళ్ళాం. ఆఫీసులో డబ్బు వాడేసుకున్నాడని తన భర్తని ఉద్యోగంలోంచి తీసేశారట. సరూర్ నగర్లో ఫ్లాట్ అమ్మేసి ఆ డబ్బు కట్టి కట్టుబట్టలతో బయటపడ్డారట. డ్రాయింగ్ రూము, బెడ్రూము, కిచెను 3 వరుసగా ఉన్న పోర్షన్లో ఉంటోంది ఇప్పుడు. అద్దె 2000.
0: అక్కడికది హైదరాబాద్ లో చాలా చవక.
1: అది కాదు వనజ, బాత్రూము టాయిలెట్ కామన్ అట. ఇక పోర్షన్ చూస్తే వనజ, కంపర్ మెత్తిపోయిందనుకో. రామరామ, బెడ్ మీదన్ని విడిచిన బట్టలు, పుస్తకాలు, టేప్ రికార్డులు, బాబా, అన్ని చిందరవందరగా ఉన్నాయే.
0: మరి పిల్లలు ఎంతమంది దానికి?
1: అది చెప్తానుండు. మేం మాట్లాడుకుంటుంటే వీధిలోంచి పెద్దదొచ్చింది. షర్మి, ఆంటీకి నాకు టీ పెట్టమ్మా అంది సుజాత. మమ్మీ, నేను ఇప్పుడు టీలు పెట్టడానికి, టాటాలు చెప్పడానికి రా.

0: లేదు, నేను సినిమా క్యాసెట్ కోసం వచ్చానంటూ టఫీమని ముఖం మీదే అనేసి వీధిలోకి పరుగు తీసింది.
1: అంతే మరి, పిల్లలకు అతి స్వేచ్ఛనిస్తే అలాగే తయారవుతున్నారు ఈ రోజుల్లో.
0: ఇక పిల్లాడి సంగతి, వాడికి ఆ క్రికెట్ ప్రపంచం తప్ప మరో లోకం లేదట. గోడల నిండా క్రికెట్ ప్లేయర్ల బొమ్మలే. వీళ్ళిద్దరూ కాక ఇంకో ఆడపిల్ల ఒక్కళ్ళకి పెళ్లి చేయలేదు. దాని పరిస్థితి చూస్తే తిండి కూడా గడుస్తుందా లేదా అనిపించింది. ఓ 500 చేతిలో పెట్టొచ్చా.
1: నిజమే భారతి, అనవసరమైన ఆడంబరాలకు పోయి అర్థం పర్థం లేని ఖర్చులు చేస్తూ పోతే ఈ అంత ఆదాయం వస్తే మాత్రం ఏం ఆటుస్తుంది? ఏమైనా మగాడి అదుపు తప్పి ఆడది ఖర్చు మొదలెట్టిందంటే అదేమిటే? అప్పుడే బ్యాగ్ సర్దేస్తున్నావేంటి? పెళ్లివాళ్లు తిరిగొచ్చేదాకా ఉంటానన్నావు కదా. రేపు సాయంత్రమే అమ్మాయి అల్లుడు వచ్చేస్తారు.
0: ముందు అలాగే అనుకున్నానే, కానీ కానీ.
1: ఏమిటే కానీ కానీ? ఏమిటేవ్ అన్నగారు కల్లోకొచ్చారా ఏమిటి? లేకపోతే నీకే ఆయన మీదకి గాలి మళ్ళిందా?
0: పోవే, ఎప్పుడు వేళకోవడమే. నిజమేనే, గాలి మళ్ళడం అంటే అది అదే అది కాదే. ఇక్కడికొచ్చే ముందు రాత్రి ఏం జరిగిందో తెలుసా?
1: ఏమిటేవ్ ఏం జరిగింది నాకు చెప్పొచ్చా? కొంపతీసి సెన్సారు వారి కత్తెర పడకుండా తప్పించకపోయిన సీన్ కాదు కదా.
0: అబ్బా పోవే, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే.
1: అటులైనా అవశ్యము తెలుపు ప్రియ సఖి, అవధరించదను.
0: అయితే ఇప్పుడేమంటారు, నేను మా వాళ్ళకు దోచిపెడుతున్నానంటారా?
2: అలా అని ఎవరన్నారు? ఇప్పుడు తీసుకెళ్లిన డబ్బంతా ఖర్చయిపోయిందా అని అడిగానంతే, అది తప్ప.
0: ఏ ఖర్చవకుండా ఓ 100 నా దగ్గర ఉంటే కొంపలు మునిగిపోతాయా? రామరామ, పట్టుమని 10 రూపాయలన్నా నావి అని చెప్పుకునేందుకు ఉండవు. ఏం బతుకో ఏమిటో, ఎవడని చూసినా ఎంచక్క హ్యాండ్ బ్యాగ్లో 100కు 100 వేసుకుని బజార్లకు వెళుతుంటారు.
2: ఒకళ్ళ సంగతి మనకెందుకు భారతి? మన సంసారం మన ఖర్చు మనది. అయినా ఇప్పుడు నీకేం లోటు జరుగుతోంది చెప్పు.
0: ఇంకా ఏం జరగాలి? ఒంటి మీదకి ఇన్నేళ్ళొచ్చినా నాకు స్వాతంత్రం లేదు. స్వతంత్రించి ఒక్క పైసా కూడా ఖర్చు చేసే యోగ్యత లేదు నా ముఖానికి. అన్నింటి ఒకటే ఆరాలు.
2: మై డియర్ భారతి, స్వతంత్రం అంటే నీ ఉద్దేశం ఏమిటో?
0: ఆర్థిక స్వాతంత్రం. ఇది నా సొమ్ము, నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చు అనే ధీమ.
2: ఓహో అలాగా భారతి, అసలు అభిప్రాయమే తప్పోయి. నీకంటూ వేరే డబ్బెందుకు చెప్పు? ఈ డబ్బంతా నీది కాదా?
0: అదిగో అదే ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం అంటే. సర్లేండి, ఇంతకు వెళ్ళమంటారా వద్దంటారా? అదే హైదరాబాద్ పెళ్లికి.
2: సారీ, నోరుజారి వద్దన్ననా ఏమిటి? అనలేదుగా. సరే అయితే నీకెంత కావాలో అంతా బీరువా నుంచి తీసుకో, టికెట్ నేను తెస్తాను. ఓకే?
0: అది సంగతి వనజ. ఇన్నేళ్లు కాపురం చేసినా ఆయన్ని అర్థం చేసుకోలేకపోయానే. ఒక్క డబ్బు విషయంలో తప్ప ఇంకెందులోనూ ఆయన్ని తప్పుపట్టలేం. ఆ డబ్బైనా ఎంతడిగితే అంతిస్తారు. కానీ
1: కానీ లెక్కడుగుతారంటావు అంతేగా భారతి. చెమటోడ్చి సంపాదించే ప్రతి మగాడి తాపత్రయం అలాగే ఉంటుందే. ఆయనలా కళ్ళని లాగబట్టే.
0: అదేనే పాపం, నేనిక్కడికొచ్చాక ఆయన ఎంత బాధపడ్డారో ఏమో. అందుకని
1: బానే ఉండేవు, అందుకని లేడికి లేచిందే పరుగా. అమలాపురం ఆటోలో పెడతావా ఏమిటి? ఏమిటి మాట్లాడమే. సర్లే సర్లే, నీకంతగా వెళ్లాలనిపిస్తే నీ ఇష్టం, ఉండు బొట్టు పెడతాను.
0: అరేరే ఏమిటి వనజ ఇవన్నీ? ఏమిటివన్నీ చీరలు సారీలు పసుపు కుంకాలు ఇవన్నీ ఎందుకే?
1: అబ్బబ్బా, అలా అనకే. నా మీద అభిమానంతో వచ్చావు, తల్లి తోడుగా సహాయపడ్డావు, నా ఆనందం నాది. ఉండు, ఆటో పిలుస్తాను. ఆటో, జాగ్రత్త భారతి.
0: మంచిది, వస్తాను వనజ.
2: ఎస్ కమ్ ఇన్. అరే నువ్వా భారతి? అదేమిటి, రేపు మార్నింగ్ వస్తానన్నావుగా, 12 అవర్స్ బిఫోర్ వచ్చేసావు. వాట్ ఏ సర్ప్రైజ్. రారా, పెళ్లి బాగా జరిగిందా?
0: బాగానే జరిగిందండి. ఇవాళ కూడా ఉండమని పాపం వనజ బతిమాలింది.
2: కానీ నీకే వచ్చేయాలనిపించింది కదూ. నాకు తెలుసోయి, ఎక్కడికైనా వెళ్లాలని ఆరాటమే కాని తీరా వెళ్ళాక ఎక్కడా ఉండలేవని. సర్లే ఇదిగో కాఫీ తీసుకో. నేను ఇంత క్రితమే స్కూల్ నుంచి వచ్చాను. కాఫీ తాగావా? ఇదిగో భారతి, నువ్వు హైదరాబాద్ వెళ్ళాక నాకు ఐడియా తట్టిందో.
0: ఏమిటండి అది?
2: ఏం లేదు, నీ పేరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి నెల నెల కొంత డబ్బు డిపాజిట్ చేస్తా. ఆ డబ్బు ఖర్చు వివరాల గురించి ఇంకెప్పుడూ నేను అడిగే ప్రసక్తే ఉండదు. ఏమంటావు?
0: అక్కర్లేదంటాను. ఎందుకంటారా, ఇదంతా నా డబ్బు, నన్ను అడిగే వాళ్ళెవ్వరూ లేరు అన్న ధీమా వచ్చేస్తే సంసారం చిక్కుల్లో పడిపోయేలా నేను అనవసర ఖర్చులు చేసేయచ్చు.
2: భారతి, నువ్వనేది

0: అవునండి. ఏ ఆశ్చర్యపోతున్నారా? మీరన్నట్లే ప్రతి పైసా లెక్క ప్రకారం ఖర్చు చేస్తేనే మంచిదండి.
1: భారతి, మరి నీ ఆర్థిక స్వతంత్రం?
0: స్వతంత్రం ఒకరిస్తే పుచ్చుకునేది కాదండి, స్వయంగా అనుభవం మీద దాన్ని సంపాదించుకోవాలి. అయినా ఏ లోటు లేకుండా హాయిగా సాగిపోతున్న ఈ సంసారాన్ని మించి ఇంకే స్వతంత్రం నాకు అక్కర్లేదండి.
1: భారతి, నువ్వు నా భారతివేనా?
0: కాదండి, మీ స్వతంత్ర భారతిని.
1: రేరే, ఏమిటిది, అవతల తలుపులు తీసే ఉన్నాయి.
2: స్వతంత్ర భారతి నాటిక విన్నారు. ఇందులో భారతి, శ్రీమతి బండి సుజాత, శేఖర్, డాక్టర్ రెంటపల్లి రవీంద్ర భాస్, సుజాత, కుమారి వావిలాల హేమశ్రీ, వనజ, శ్రీమతి పద్మజ నిర్మల. రచన శ్రీ సోమంచి రామం. నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. సహకారం శ్రీ తమ్మిన శివశంకర్రావు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికి దిక్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్

3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్ ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2,100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యకులు అనురా కుమార దిశనాయకతో సమావేశమై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు రెండు దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్ గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్, లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ BOCW సెసా వసూలు పోర్టల్, 3 ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత, సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. పర్షియన్ గల్ఫ్లో

అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని ఐఆర్జీసీ తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో ఎన్డీపీఎస్ చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని డీఆర్ఐ పేర్కొంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365 చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికి తీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డీఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్దతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హర్వీందర్ సింగ్, భావన జంట పారా రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందగా, శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ పై 6-7, 6-1, 6-3, 1-6, 7-6 స్కోరుతో గెలుపొందగా, టియాఫో అలెక్స్ మిచెల్సన్ ను ఓడించి సెమీస్ కు చేరారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్ లో బెల్జియం కు చెందిన అలెక్సాండర్ బాక్స్, రష్యాకు చెందిన కరెన్ ఖచ్నౌతోనూ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్, నెదర్లాండ్స్ కు చెందిన బొటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఉద్యాన శాఖ, ఈ అంశం గురించి వైపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
1: ఇటీవల కాలంలో ఎల్నినో సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో చాలావరకు కూడా రైతులంతా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పళ్ల తోటలని నిలువున ఎండబెట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వము ఈ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు ఏ విధంగా అండగా ఉంటుంది, ముఖ్యంగా ఏ సంక్షేమ పథకాలు, అభ్యున్నతి పథకాలు, ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుంది, ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన సాగుకు ప్రోత్సహించే దిశగా ఒక హబ్బుగా మార్చాలని ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ రాయలసీమలో ఉద్యానవన హబ్బుగా మారుస్తే రైతులకు ఎలాంటి మేలు చేకూరుతుంది, ముఖ్యంగా ఈ పండ్ల తోటలు సాగు చేయాలంటే ఎలాంటి పథకాలు వారికి అండగా ఉంటున్నాయి, ముఖ్యంగా పండ్లు కోసిన తర్వాత పండ్ల తోటల్లో పంట అనంతరం కొంత విరామం ఉంటుంది, ఆ విరామ సమయంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఆచరించాలి, ఆ యాజమాన్య పద్ధతులు చేపట్టేందుకు ప్రభుత్వం ఏ విధంగా చేయూతనందిస్తుంది, వర్షాభావ పరిస్థితుల్లో నేషనల్ బ్యాంబు మిషన్ పథకం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది, దానివల్ల ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ ఉద్యాన పంటల సాగుల స్థితిగతులను, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటున్న తీరును, ఏ పథకాల ద్వారా రైతులకు ఈ పంటల సాగుకు వెనుదన్నుగా నిలుస్తుందో వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో సూపర్ ఎల్నినో అని చెప్పి అంటున్నారు, ఈ సంవత్సరం అంతా కూడా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు, ముఖ్యంగా మన ప్రాంతము ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, ఈ ఎర్రగొండపాలెము ఈ ప్రాంతాల్లో 1000 అడుగులు లోతులో వేసిన బోర్లు కూడా వట్టిపోతూ ఉన్నాయి, ఇలాంటి నేపథ్యంలో పండ్ల తోటలను సాగు చేసిన రైతులు వాటి పంట తీరు ఏ విధంగా ఉన్నా మొక్కలు చనిపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఒకవేళ మొక్కలు కాపాడుకున్న రైతులు దిగుబడి తీసుకోవాలి అంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరిస్తే మరి ప్రస్తుతం

0: పరిస్థితుల్లో గట్టును పెట్టడానికి అవకాశం ఉందంటారు?
1: మంచి ప్రశ్న అండి. ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల్లో ఈ ఎల్నినో అంటున్నాము, అట్లాగే ఇది ఇలాగే కొనసాగి సూపర్ ఎల్నినోగా కూడా మారే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా గమనించవలసిన విషయం, పండ్ల తోటలు ఉన్న రైతులు, వీటికి మనం ఈ కరువు వల్ల ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పాటించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. దాన్నే మనం ఉద్యాన శాఖ ద్వారా ఈ మధ్య మనం పంచసూత్రాలుగా అభివర్ణించి రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నాం. వాటిలో భాగంగా మొదటిది పిఎండిఎస్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాం. అంటే ఋతుపవనాలు రాక ముందే మనము ఈ పెల్లటైజ్డ్ చేసిన సీడు భూమిలో వేస్తాము. అవి ఎప్పుడైతే ఈ తొలకరలు జల్లులు ఎప్పుడైతే పడతాయో అప్పుడు మొలిసి మంచి భూమికి ఆచ్ఛాదనగా ఉపయోగపడతాయి.
0: అంటే డ్రై సోయింగ్,
1: మనం ముందుగానే చల్లుతాము. మనకి ఎప్పుడైతే ఏదన్నా జల్లులు, ఒకటి అర జల్లులు పడినప్పుడు ఇవి మొలిచి ఈ పండ్ల తోటల మధ్యలో మంచి ఒక కవర్ లాగా ఉంటాయి అన్నమాట,
0: మల్చింగ్ లాగా.
1: దీని వలన మనకి ఆ కరువు ప్రభావం తగ్గటము, ఆ తోటలో ఎండ వేడిమి ప్రభావం తగ్గటము, అట్లాగే నేల కూడా దెబ్బతినకుండా ఉండటము. రెండోది, ఎప్పుడైనా అంతో ఇంతో వర్షం పడితే అది వెళ్లిపోకుండా భూమిలోకి ఎక్కువ ఇంకిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి పండ్ల తోటలు అనేది ఎండిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ప్రధానంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని ఉంది,
0: ఎన్ఎఫ్ఎన్ఎంఎస్,
1: దాని ద్వారా మనము ఈ పిఎండిఎస్ కిట్లు అనేది అన్ని గ్రామాల్లో కూడా మన మహిళా సంఘాల ద్వారా, ప్రకృతి వ్యవసాయం సిఎన్ఎఫ్ వాళ్ళు మన కోఆర్డినేటర్లు ఉన్నారు, వాళ్ల ద్వారా ప్రతి రైతులకు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 15 నుంచి 20 రకాల విత్తనాలు ఉంటాయి. గింజలు, పప్పులు, దినుసులు, అట్లాగే కూరగాయల విత్తనాలు, ఇలాంటివన్నీ కలిపి ఒక కిట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. వీటిల్ని మనము పండ్ల తోటల మధ్యలో వేసుకోవాలి.
0: అంటే నవధాన్యాలకు 12 రకాల అదనంగా కలపడం.
1: Yes, అన్ని కూడా మనకి ఈ భూమిలో మనకి శుభ్రంగా మొలిచి ఒక ఆచ్ఛాదన లాగా, మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆ మైక్రో క్లైమేట్ అనేది కూడా మారుతుంది, ఆ తోటలో ఆ వేడి వాతావరణం అనేది తగ్గిపోతుంది అన్నమాట. తద్వారా మనకి ఈ పండ్ల తోటలు దెబ్బతినకుండా అవకాశం ఉంటుంది. రెండోది మనకి మైక్రో ఇరిగేషన్, అందరూ కూడా నీళ్లు పారించకుండా ఇట్లాంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా డ్రిప్ ఇరిగేషన్ అనేది అలవాటు చేసుకోవాలి. మనకి ప్రతి పంటకు కూడా రోజుకి 2 గంటలు మనకి 2 లీటర్ల నీరు అనే అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ఆ నీటిని జాగ్రత్తగా, ఉన్న నీటిని కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే మూడోది మనకి ఫారం పాండ్స్, మనకి బోర్లు తగ్గిపోతూ ఆగి ఆగి వస్తూ అట్లా ఉంటాయో అలాంటి తోటల్లో మనము ముందుగా ఉద్యాన శాఖ ద్వారా మనకి ఈ ఫార్మ్ పాండ్ అనేది మనం రాయితీ కూడా కల్పిస్తున్నాము. దాదాపుగా 20 మీటర్లు 20 మీటర్లు 3 మీటర్ల లోతు, ఎటు చూసినా 20 మీటర్ల నుండి 3 మీటర్ల లోతు ఉండే సైజు మనం, ఆ సైజు ఫార్మ్ పాండ్కి 90,000 రాయితీ ఇస్తున్నాము. దాన్ని ఉపయోగించుకొని ఈ ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుంటే మీకు బోర్ల నుంచి వచ్చే వాటర్ అంతా, నీళ్లంతా దానికి ఆ ఫార్మ్ పాండ్ నింపుకొని దాని నుంచి మనము డ్రిప్ ద్వారా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మన పండ్ల తోటల్ని ఇలాంటి కరువు పరిస్థితుల్లో కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొక 4 అంశము, ఈ మధ్య కాలంలో మీరు వీడ్ మ్యాట్ అని, మనకి ఇదేంటంటే మల్చింగ్ కి ప్రత్యామ్నాయంగా ఇంకా మందంగా ఉండే ఒక పట్ట అనమాట. ఇది
0: కలుపును,
1: కలుపు అనేది అసలు రాకుండా ఉంటుంది, నేలలో ఉండే తేమ కూడా ఆవిరవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనం పండ్ల తోటలు పెద్దవి ఉంటే ఆ 10 వరకు కప్పుకునే విధంగా వీడ్ మ్యాట్ వేసుకోవచ్చు, లేదా దానిమ్మ ఇట్లాంటి పంటలు కొత్తగా నాటే వాళ్ళైతే ఆ వరుసలో మొత్తము 2 పక్కల 2 కవర్ అయ్యే విధంగా ఈ వీడ్ మ్యాట్ వేసుకోవచ్చు.
0: ఇరువైపులా
1: ఇలా చేసుకున్నట్లయితే మనకి తేమ తొందరగా ఆవిరవ్వకుండా ఉంటుంది. మనం డ్రిప్ ద్వారా ఇస్తుంటాము, ఆ తేమ ఆవిరవ్వకుండా చక్కగా మొక్కలు కూడా బెట్టకు గురికాకుండా ఉంటాయి. అట్లాగే రైతుకు కూడా కలుపు సమస్య అనేది అసలు ఉండదు. ఈ 2 ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీడ్ మ్యాట్ కూడా మనం రాయితీ ద్వారా 1 మీటర్ స్క్వేర్ మీటర్ అంటాం, చదరపు మీటర్ కి మనకి 50 రూపాయలు అది ఖర్చు అవుతుంటే మనం ఉద్యాన శాఖ ద్వారా 25 రూపాయలు మనం రాయితీ ఇస్తున్నాం. అట్లా ఒక రైతుకి 4,000 చదరపు మీటర్ల వరకు మనం రాయితీ కల్పించే అవకాశం ఉంది.
0: ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో, దానికి మించి సూపర్ ఎల్నినో అనేటువంటి భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉండే పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సాహసం చేసి పంట వేసిన తర్వాత ఏదేని విపత్తు జరిగినప్పుడు నష్టపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పంట నమోదు చేయించుకోవాలి, పంటల బీమా చేయించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు రైతుకు ఉపయోగపడుతుందంటారు?
1: ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 అంశాలే కాకుండా చివరి అంశము ఈ ఇన్సూరెన్స్ అండి. మనం పండ్ల తోటలు ఉన్న రైతులు కానీ, మెట్ట పంటలు ఇప్పుడు మనకు

0: ఈ పత్తి మిరప ఇలాంటి పంటలు గాని కూరగాయల పంటలు గాని ఇలాంటి వేసే రైతు సోదరులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మనకి ఫసల్ బీమా యోజన సదుపాయం ఉంది. ఒక్కొక్క జిల్లాలో కొన్ని పంటలకి అవకాశం ఉంది. మన మార్కాపురం జిల్లాకు వచ్చేసరికి ఉద్యాన పంటల్లో మనకి మిరపకి అవకాశం ఉంది. సో మిరపకి మనకి ఎకరాకి 4,500 చొప్పున మనం ప్రీమియం చెల్లించుకుంటే మనకి 90,000 అనేది మనకి ఎకరాకి కవర్ అవుతుంది. రేపు ఇలాంటి పరిస్థితులే కొనసాగి మనం వేసిన పంట ఎంత దిగుబడి శాతం వచ్చిందనే దాన్ని బట్టి మనకి ఈ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే రైతు సోదరులకు ఒక అపోహ ఉంది, 3-4 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇన్సూరెన్స్ మనకేం రాలేదు, కట్టాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు మనకి ఆ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా జూలై 31 తోటే ఈ అవకాశం ఉండేది, కానీ దాన్ని పొడిగించి మనకి ఇప్పుడు ఆగస్టు 15 వరకు దాని అవకాశం కల్పించారు. మన మీ సేవా కేంద్రాల్లో మీరు నమోదు చేసుకుని తర్వాత ఈ పంటలో ఆ పంటని నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం దాన్ని కూడా ఈ నెలాఖరు వరకు కూడా పొరిగించే అవకాశం ఉందని మనకి ఇంకా కన్ఫర్మ్ గా వార్త రాలేదు, కానీ ఆ సూచనలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. కాబట్టి అవకాశం ఉన్న రైతులందరూ కూడా ముందుగా మనం పంట వేయకపోయినా కూడా మనం వేస్తాము ఖచ్చితంగా అనుకున్నప్పుడు ముందు ఈ ఇన్సూరెన్స్ అనేది మనం చేయించుకుని ప్రీమియం చెల్లిస్తే మనం రేపు అది వర్తించే అవకాశం ఉంటుంది.
1: ఈ క్రాప్ చేసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటారు రైతుకు?
0: ముఖ్యంగా అండి, ఇప్పుడు గతంలో మాదిరి కాదు, మనం రైతు పంట వేశాము అంటే అది ఎవరికి తెలియదు. మనము భూమి మీద పంట వేసినప్పటికీ అది ఈ పంటలో నమోదు అవ్వలేదు అంటే మీరు పంట వేయనట్టే లెక్క ప్రభుత్వం దృష్టిలో. కాబట్టి ఎరువులు సబ్సిడీ పొందాలన్నా, అలాగే ఎటువంటి విత్తనాలు సబ్సిడీ పొందాలన్నా, ఇదే రేపు మనకి పంట అమ్ముకునే టైంలో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది మార్కెట్ ద్వారా, కనీస మద్దతు ధరకి మనం అమ్ముకోవాలన్నా ఖచ్చితంగా అది ఈ పంటలో నమోదైతేనే అవకాశం ఉంటుంది. లేని పరిస్థితుల్లో దానికి ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీరు ఏ పంట అయితే వేస్తారో ఆ పంటని సకాలంలో ఈ పంట నమోదు చేయించుకోవాలి. సెప్టెంబర్ చివరి వరకు మన ఖరీఫ్ అంటాము, అప్పటి వరకు మనం ఏ పంట నేల మీద వేసినా సరే ముందుగా మన రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోండి. ఆ తర్వాత మీకు స్లిప్ కూడా ఇస్తారు, రిసిప్ట్ కూడా ఇస్తారు, మీరు ఏ సర్వే నెంబర్లో ఏ పంట నమోదు చేయించుకున్నారనేది ప్రతి రైతుకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకొని రేపు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఏ వస్తు రావాలన్నా కూడా, ఎటువంటి రాయితీ రావాలన్నా కూడా ఇదే ప్రాముఖ్యం. రేపు ఏదన్నా తుఫాను పరిస్థితులు, వరదలు, కరువు పరిస్థితులు ఇలాంటివి వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం అందజేయాలన్నా కూడా ఈ పంటలో నమోదై ఉంటేనే మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని ముఖ్యంగా మనం పంట వేసి మనం అలాగే వదిలేయకుండా ఖచ్చితంగా దాన్ని ఈ పంటలో నమోదు చేసుకుంటే మనకి ఈ సదుపాయాలన్నీ కూడా మనకి రైతులకు అందే అవకాశం ఉంటుంది.
1: అతివృష్టి సమయంలోనూ అనావృష్టి సమయంలోనూ రైతులు మోసపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్య దళారీలు అనేది చాలా వరకు కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ పండ్ల తోటలు వేసుకోవాలంటే ముఖ్యంగా నీళ్లు ఉండాలి. ఏదైతే నీటి సదుపాయం ఉంటుందో ఆ ప్రాంతంలోనే పండ్ల తోటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఈ పంటలు వేసుకునేటువంటి రైతులు మొక్కల ఎంపిక దగ్గర నుంచి పంట దిగుబడి వచ్చే వరకు మరి ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన మొక్కను నాటుకునే దానికి అవకాశం ఉందంటారు?
0: ముఖ్యంగా అండి, ప్రథమంగా రైతు చేయాల్సిన పని ఏంటంటే ఆ నేల మట్టి పరీక్ష చేయించుకోవాలి, అట్లాగే నీటి పరీక్ష, బోర్ ఏదైతే ఉంటుందో దాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఇది తప్పనిసరి, ఎందుకంటే నేలలో ఉండేటువంటి నీటిలో ఉండేటువంటి pH కానీ అలాగే EC అంటాము, అంటే లవణ సూచిక అంటాము, ఉప్పు శాతం ఎంత ఉంది మన నేలలో కానీ నీళ్ళలో కానీ, ఇవి ప్రధానంగా ప్రభావితం చేస్తాయి మన పంటల్ని. కాబట్టి ఇవి చేయించుకోకుండా మనము ఏదో ఒక పంట వేసి తర్వాత అది పెరగదల లేక తర్వాత నష్టపోయే కంటే కూడా ప్రథమంగా మనము భూసార పరీక్ష, అట్లాగే నీటి పరీక్ష చేయించుకోవాలి. ఈ రెండు చేయించుకుని వాటికి అనుగుణంగా మన ఏదైతే మనకి ఫలితాలు వస్తాయో వాటికి అనుగుణంగా మనం పంట ఎంపిక అనేది చేసుకోవాలి. తర్వాత నర్సరీల విషయంలో కూడా మనకి ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీలు ఉన్నాయి, ఉద్యాన శాఖ వారు నడిపే నర్సరీలు ఉన్నాయి, అట్లాగే మనకి ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంది, వారి పరిధిలో కూడా నడుపుతున్నటువంటి నర్సరీలు ఉన్నాయి. వీటిల్లో మనము మంచి మొక్కలు అనేది తెచ్చుకొని మనం నాటుకోవాలి. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ నర్సరీలకు వెళ్లవలసి వస్తే అక్కడ కూడా మీరు ఎక్కువ మంది ఏజెంట్లు మిమ్మల్ని మోసం చేసేది ఎక్కడ అంటే

0: మొక్కలు మీకు అంటగడతారు. ఇది వచ్చే సంవత్సరమే కాపుకి వస్తాయి, రెండో సంవత్సరమే కాపుకి వస్తాయి అని చెప్పేసి కింద ఒక పెద్ద బ్యాగ్ లో ఆ మొక్కని మళ్ళీ మార్చి ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. ఇక్కడ రైతు సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడైనా మనము అంటు కట్టిన తర్వాత 8 నెలల నుంచి 1 సంవత్సరంలోపు మొక్క మాత్రమే మంచి లేత మొక్క, అది మనం నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అది నాటినప్పుడే మనకి వేర్లు కూడా అన్ని వైపులకి చక్కగా అభివృద్ధి చెంది ఆ మొక్క దృఢంగాను అట్లాగే మంచి పోషకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లేత మొక్కలు మాత్రమే నాటుకోవాలి. ఇది చాలా మంది మోసపోయేటువంటి విషయం ఇది. అలాగే మొక్కలు కూడా రోగాలు, పురుగులు, ఈ తెగుళ్ళు అనేది మనం అక్కడ నిర్ధారించుకొని ఒకసారి చూసుకొని మంచి మొక్కలు అనేది మనమే దగ్గరుండి చేసుకొని మనము ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. అంతేగాని మనం ఏదో డబ్బులు కొట్టి అతనికి ఫోన్పేలో డబ్బులు కొట్టి ఈ మధ్య వాళ్ళు మొక్కలు ఇక్కడికి పంపించిన తర్వాత అది బాగలేవు అనేసి చాలా మంది రైతుల దగ్గర మనం చూస్తున్నాం
1: 5 సంవత్సరాలు పెంచిన తర్వాత.
0: కానీ అలా కాకుండా మనమే మనము స్వయంగా మనం వెళ్ళి నిర్ధారించుకొని మంచి మొక్కలు మనం గ్రేడింగ్ చేయించుకొని తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి.
1: సార్, మరి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వము రైతులకు అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జాతీయ ఎదురు పథకము అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది కదా, నేషనల్ బ్యాంబూ మిషన్. ఈ పథకము రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు?
0: ఎస్, ఇప్పుడు మనము పండ్ల తోటలు, కూరగాయల పంటలు ఇలాంటివే కాకుండా మనకి రైతు సోదరులు వెదురు సాగును కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ దీని ద్వారా మనకి వెదురు నర్సరీ దగ్గర నుంచి, అంటే మీరు నర్సరీ పెంచుతామన్నా, మొక్కలు పెంచే నర్సరీ పెట్టుకుంటామన్నా కూడా దానికి రాయితీ ఉంది, అట్లాగే మొక్కలు నాటుకోవడానికి రాయితీ ఉంది. అలాగే ఈ మొక్కల నుంచి మనము బొంగులు ఏదైతే వస్తాయో వెదురు బొంగులు, వాటిల్ని ప్రాసెస్ చేయడానికి కూడా ఆ యూనిట్కి కూడా రాయితీ ఉంది. ఈ వెదురు ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, ఆ ఉత్పత్తులు తయారు చేసే యూనిట్ పెట్టుకోవడానికి కూడా రాయితీ ఉందండి. అలాగే వెదురు మీకు దీర్ఘకాలం మన్నాలంటే దానికి ప్రాసెసింగ్ చేస్తారు, అలాంటి యూనిట్ మనం పెట్టుకోవచ్చు. లేదా వెదురు బొంగులు ఒక డిపో, ఒక కనీసం అది పెట్టుకోవడానికి కూడా మనకి ఈ నేషనల్ బ్యాంబూ మిషన్లో సబ్సిడీ ఉంది, రాయితీ ఉంది రైతులకి. కాబట్టి రైతులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనము తక్కువ నీటి వసతితో ఉన్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు, మనకి దాదాపుగా ఒకసారి నాటితే 50 నుంచి 60 సంవత్సరాలు నిరభ్యంతరంగా అది మనకి ఆదాయం ఇస్తూనే ఉంటుంది వెదురు అనేది. కాబట్టి ఇటువంటి మంచి ఒక పంట కాబట్టి దీని గురించి కూడా ఎక్కువ మంది దూర ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు, మనము ఆబ్సెంటీ ఫామ్ ల్యాండ్ లార్డ్స్ అంటాం, అంటే పొలం కొనుక్కొని వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇలాంటి వాళ్ళకి మంచి అనువైనటువంటి పంట అనమాట. సో అది మనకి 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి మనకి దిగుబడి వస్తూ ఉంటుంది. మనము వాటిని బొంగులు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళా పక్కనే మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి ఆదాయ వనరుగానే కాకుండా వెదురుకు ఉండేటువంటి సహజమైన గుణం ఏంటంటే మంచి గాలిని చాలా బాగా శుద్ధి చేస్తుంది, వేరే చెట్ల కంటే కూడా
1: కాలుష్యాన్ని
0: చాలా బాగా అండి. ఇది చాలా మందికి తెలియదు. ఇది వెదురు ఒక మనం ఒక 2.5 ఎకరాలు 1 హెక్టార్లో ఇక్కడ వేసాము అంటే చుట్టుపక్కల ఒక 500-1000 ఎకరాల్లో మంచి గాలి అనేది లభ్యమవుతుంది ఆ చుట్టుపక్కల అంతా కూడా. అంతటి గుణం అనేది వెదురుకుంది. కాబట్టి మనం కేవలం దీన్ని ఆదాయ వనరుగానే కాకుండా మన పర్యావరణాన్ని కూడా స్వచ్ఛంగా చేసుకునే అంశం కూడా ఉంది. కాబట్టి వెదురు సాగు అనేది మనకు రైతులు ముందుకు రావాలి. దీనికి మనము వెదురు నాటుకోవడానికి మన NBM నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా 1 హెక్టార్కి 60,000 రూపాయలు, అంటే మొదటి సంవత్సరం 34,000 రూపాయలు, 2వ సంవత్సరం 26,000 రూపాయలు, మొత్తంగా 60,000 రూపాయలు మనం రైతుకి రాయితీ ఇస్తాము. అట్లా ఒక రైతు పేరు మీద 2 హెక్టార్ల వరకు మనకి అవకాశం ఉంది, అంటే 5 ఎకరాల వరకు ఒక రైతు పేరు మీద సాగు చేసుకోవచ్చు.
1: ఈ రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తే రైతుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడానికి అవకాశం ఉందంటారు?
0: ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఎప్పటి నుంచో ఉద్యాన శాఖ ద్వారా MIDH అంటాము, జాతీయ సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్ అని, అలాగే RKVY అని, ఇట్లా NBM గాని ఇలాంటి పథకాలు చాలా అమలు చేస్తూ ఉన్నాము ఉద్యాన శాఖ ద్వారా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రాయలసీమ గత, అంటే ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఈ 5 జిల్లాలని కలిపి ఉద్యాన హబ్గా మార్చాలి అనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్, ఇంటిగ్రేటెడ్ రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటాం దీన్ని, దీన్ని మనం కేంద్ర ప్రభుత్వం ముందుంచడం జరిగింది. వారు కూడా దీనికి ఆమోదం తెలిపారు. ఇది వరల్డ్ బ్యాంకు ద్వారా మనకి ఫండింగ్ అనేది శాంక్షన్ చేశారు. దీంట్లో భాగంగా మనకి రైతులు పండ్ల తోటల విస్తరణ, ఈ ఉద్యాన పంటలు ఏదైతే ఉంటాయో, కూరగాయలు కానీ పండ్ల తోటలు

0: కానీ పూల తోటలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఏరియాలో మనం విస్తరించాలనే ఉద్దేశం ఒకటి ప్రధానంగా. రెండోది, ఈ పండిన పంటల్లో కూడా మంచి క్వాలిటీ అనేది రావాలి, మంచి ఉత్పాదకత అనేది పెరగాలి. మనము ఎకరాలో మనం మామూలుగా 10 టన్నులు తీస్తుంటే దిగుబడి, దీని ద్వారా మనం ఇంకొక 15 టన్నులు దిగుబడి దాకా తీసే విధంగా రైతులకి మంచి టెక్నాలజీ అనేది అందించాలి. ఆ తర్వాత పంట కోసిన అనంతరం కూడా నష్టం అనేది నివారించాలి. పండ్లు గాని కూరగాయలు గాని మనం చూస్తే కోసిన పంటలో 20-30% పైన మనం లాస్ అయిపోతున్నాం, తర్వాత నష్టపోతున్నాం. వాటిని నివారించాలి, మంచి కోల్డ్ రూమ్లు, కోల్డ్ స్టోరేజ్లు,
1: ప్రాసెసింగ్
0: చేయాలి, రీఫర్ వ్యాన్లు, కూలింగ్ ఉండేటువంటి వ్యాన్ల ద్వారా రవాణా అనేది, అలాగే వీటి నుంచి ఇతర ఉత్పత్తులు తయారు చేసే విధంగా మంచి ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి అనేది. అట్లాగే వేసిన పంటల్లో కూడా వాటికి నీటి కొరత రాకుండా మంచిగా ఫార్మ్ పాండ్స్ ఎన్ని రైతులకు కావాలంటే అన్ని, లిమిట్ అనేది ఏమి లేకుండా, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ ఎంత మందికి కావాలి అంటే అంతమందికి సాచురేషన్ మోడ్లో, ఇంకా ఇన్ని హెక్టార్లు అనేది ఏం లేదు, లిమిట్ లేకుండా ఆ కావలసిన ప్రతి రైతుకు కూడా మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలనేది, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి అంశాలు. ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ లో 14,000 కోట్లకి మనకి ఇప్పటికీ అంగీకారం తెలిపారు దానికి, ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ కి. సో దీంట్లో భాగంగా ఈ పంటలు వీటికే కాకుండా వీటికి లింకేజ్ రోడ్లు డెవలప్ చేయటము, అట్లాగే సాగునీటికి కెనాల్స్ ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసుకోవటము, అట్లాగే చెరువులు ఇలాంటివి అభివృద్ధి చేసుకోవటము, నీటి వసతులన్నీ కూడా అభివృద్ధి చేసుకోవటము, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైతే కలెక్షన్ సెంటర్లు కావాలి, ఈ పండ్లన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ గ్రేడింగ్ చేసుకుని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్యాక్ హౌస్లు, కలెక్షన్ సెంటర్లు, అట్లాగే కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటివన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తూ, మెయిన్గా పంట పండించే దానికంటే కూడా ఆ తర్వాత దాన్ని మంచి మార్కెటింగ్ చేసే విధంగా, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా చేసే విధంగా కొత్త కొత్త టెక్నాలజీలు ఏవైతే ఉన్నాయో ప్రతి పంటల్లో వాటన్నిటినీ అమలు చేసే విధంగా, డబ్బుకి కొదవనేది లేదు, రైతు అనేది ముందుకొచ్చి ఆ టెక్నాలజీని వాడుకోవాలి అనే విధంగా దీంట్లో ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్లో మనకి మంచి అవకాశం రాబోతుంది. ఈ పథకాన్ని 3 సంవత్సరాల కాలంలో దీన్ని అమలు చేస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది. ఈ ఫేజ్ 1లో కొన్ని క్లస్టర్లు, ఫేజ్ 2లో కొన్ని క్లస్టర్లు, ఫేజ్ 3లో కొన్ని క్లస్టర్లు అనేది దీన్ని అమలు చేయడం జరుగుతుంది. మనకి ఉదాహరణకి మన మార్కాపురం జిల్లా తీసుకుంటే ఫేజ్ 1లో భాగంగా మార్కాపురము కొంత గిద్దలూరు ప్రాంతం కలిపి ఒక ఫేజ్ 1లో వస్తుంది, ఎర్రగొండపాలెము అట్లాగే కనిగిరి ప్రాంతం కలిపి ఫేజ్ 2లో వస్తుంది, ఫేజ్ 3లో ఎర్రగొండ ప్రాంతంలోనే కొంత భాగము అలాగే పామూరు కనిగిరి ఆ ప్రాంతము ఇవి ఫేజ్ 3లో వస్తాయి అన్నమాట. ఇట్లా ఈ 3 ఫేజుల ద్వారా ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ పథకం అనేది అమలు చేయబోతా ఉన్నారు. మనకు ఉన్న సమాచారం మేరకు దాదాపుగా ఈ సెప్టెంబర్ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని మదనపల్లి వేదికగా దాన్ని ప్రారంభించబోతున్నారని మనకి మా కమిషనరేట్ ద్వారా ఇప్పటి వరకు మనకున్న సమాచారం. దానిలో భాగంగానే ప్రణాళికలన్నీ కూడా రచించి ఇప్పుడు అన్ని కూడా గవర్నమెంట్ కి వారికి ఇవ్వడం జరిగింది. తద్వారా మనకి నిధులు కూడా త్వరలోనే మనకి విడుదల చేయడం కూడా జరుగుతుంది.
1: ఈ పండ్ల తోట సాగుకు ప్రభుత్వం ఏ విధంగా చైతన్యస్తుంది, ముఖ్యంగా ఈ నేషనల్ బాంబు మిషన్ ద్వారా వెదురు పెంపకందారులకు ఎలాంటి సహాయాన్ని అందిస్తుంది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా చేస్తే ఎలాంటి లాభాలున్నాయి, తేదీ అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఉద్యాన శాఖ ఈ అంశం గురించి వైపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికి దక్షిణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీకే లెనిన్.
2: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక

0: మీద అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలో అప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
0: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2వది డిసీజెస్, 2వ D వచ్చి డిసీజెస్, వాళ్ళకు వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాము. 3వది డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా పోషకాహారాల లోపాలని వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4వది వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్వి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్వి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అనమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
0: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీమ్ లో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ గాని ANM గాని ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకుని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్ గానీ లేకపోతే స్కూల్ గానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన RBSK పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే, అక్కడ 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 సారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి, నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంత్ చేసుకుని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకుని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే, అంగన్వాడీలో 0 to 5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్ లో మనం సంవత్సరానికి 2 సార్లు గాని 3 సార్లు గాని, అంటే కేసెస్ లోడ్ ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి, చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి, ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానెల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ

0: ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమంది హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫొరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకు 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకుని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్ అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనే మూగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా, ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ గానీ ఎనీమియా రక్తహీనత లాంటి సమస్యల్ని ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం గానీ ఆరోగ్య సేవలు అందించడం గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మరి వచ్చిన వాళ్ళని మేము

0: తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐఈసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కే లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
6: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో పర్సనాలిటీస్ అవార్డ్స్, వ్యక్తులు అవార్డులు, అనంతరం సినిమా పాట మనకు అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. ఆర్ఆర్బీలో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వివరాలు చూద్దాం. భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ప్రొడక్షన్ యూనిట్లలో జూనియర్ ఇంజనీర్ జేఈ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 3994. ఆర్ఆర్బి రీజియన్లు వచ్చేసరికి అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గుహట్టి, గోరఖ్పూర్, జమ్మూ, శ్రీనగర్, పాట్నా, ప్రయాగరాజ్, రాంచీ, ముజఫర్పూర్, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. ఈ జోన్లలో ఈ జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానిక్

ఎకనామికల్ స్టోర్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా ఇంజనీరింగ్ బిఎస్సి ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు: 1 జనవరి 2022 నాటికి 18 సంవత్సరం నుంచి 33 సంవత్సరంలో ఉండాలి. ప్రారంభ వేతనం: నెలకు 35,400. ఎంపిక విధానం: Stage 1, Stage 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 14 ఆగస్టు, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 13 సెప్టెంబర్, దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్, దరఖాస్తు సవరణ తేదీ 16 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ వరకు. వెబ్సైట్ www.rrbapply.gov.in వెబ్సైట్. సినిమా పాట విందాం. సెవెన్ 5G బృందావన కాలనీ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట.

కార్యక్రమంలో పర్సనాలిటీస్ అవార్డ్స్లో భాగంగా కొన్ని పురస్కారాల గురించి 2026 సంవత్సరంలో అందుకున్న అవార్డుల గురించి తెలుసుకుందాం. ముందుగా రామన్ మెగసెసే అవార్డు 2026కు సంబంధించి వివరాలు చూద్దాం. ఆసియా నోబెల్ ప్రైజ్గా భావించే ఈ అవార్డుకు సింగపూర్ దౌత్యవేత్త టామికో, బంగ్లాదేశ్ సామాజిక కార్యకర్తగా రూనా ఖాన్ మరియు మయన్మార్ కార్యకర్త బోకి గారు ఎంపికయ్యారు. ఇక ఇండోనేషియా అత్యున్నత పురస్కారం బింతాంగ్ ఆదిపూర్ణ అనేటువంటి పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి దక్కింది. ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం వలీ దోస్లిక్ కూడా లభించింది. సీషెల్స్ దేశం తమ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరిజన్తో మోడీ గారిని సత్కరించింది. డిరాక్ మెడల్ 2026, ప్రసిద్ధ భారతీయ సైంటిస్ట్ ప్రొఫెసర్ దీపక్ థల్ స్టాటికల్ ఫిజిక్స్లో చేసిన కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక మెడల్ను అందుకోవడం జరిగింది. ఇక జాతీయ పురస్కారాలు వచ్చేసరికి భారతరత్న అవార్డు 2026కు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరి ఠాగూర్కు మరణానంతరం భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఇక పద్మ పురస్కారాలు 2026కు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 131 పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. 5 పద్మవిభూషణ్, 3 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. అయితే పద్మవిభూషణ్ గ్రహీతలలో ధర్మేంద్ర సింగ్ డియోల్ కళలలో, ఎంఎన్ రాజం కళారంగంలో, కేజే థామస్ పబ్లిక్ అఫైర్స్లో, విఎస్ అచ్యుతానందన్ పబ్లిక్ అఫైర్స్లో ఈ పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. అయితే పద్మభూషణ్ అవార్డులలో ఆల్కా యాగ్నిక్ కళా గానంలో, కళారంగంలో మరియు గానరంగంలో అల్కా యాగ్నిక్ గారికి పద్మభూషణ్ అవార్డు లభించడం జరిగింది. విజయ్ అమృత్రాజ్ క్రీడలలో, టెన్నిస్ క్రీడలలో లభించింది. ఇక పద్మశ్రీ అవార్డు భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, అంటే మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ గారికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు 2026కు సంబంధించి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి దేశవ్యాప్తంగా 82 మంది అధ్యాపకులుగా జాతీయ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంపిక కావడం విశేషం. ఇక ఆ తర్వాత ఎస్జేఎఫ్ గోల్డ్ మెడల్, ఈ అవార్డును క్రీడలు సినిమా రంగాలలో ప్రదానం చేస్తారు ముఖ్యంగా. అయితే ఈ అవార్డు 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ గారికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్జేఎఫ్ గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. ఇక 72వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి

ఈ సంవత్సరానికి సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటనగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గారికి జాతీయ చలనచిత్ర అవార్డు లభించడం జరిగింది. మరొక పాట విందాం. మౌనం మేళను ఈ చిత్రం కోసం రమణ గోగుల పాడిన పాట, సంగీతం రమణ గోగుల, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

తర్వాత భారతరత్న అవార్డు గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అవార్డులు దేశానికి విశిష్ట సేవ చేసిన వారికి గౌరవించడానికి ప్రదానం చేస్తారు. ఇవి సైనిక ధైర్య సాహస అవార్డులు, సివిలియన్ అవార్డులు, సాహిత్య పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, జాతీయ చలనచిత్ర అవార్డులు వంటివి. ఇవి అనేక రకాలుగా విభజించబడ్డాయి. ముందుగా భారతరత్న. భారతదేశంలో అత్యున్నత సివిలియన్ అవార్డు భారతరత్న 1954 ప్రారంభించడం జరిగింది. దేశానికి విశిష్ట సేవ చేసిన వారికి ఈ యొక్క భారతరత్న అవార్డును ప్రదానం చేస్తారు. ఏ రంగంలోనైనా, అంటే కళారంగంలోనైనా, విజ్ఞానంలోనైనా, ప్రజాసేవలోనైనా ఈ భారతరత్న అవార్డు ఇవ్వచ్చు. ఈ అవార్డును భారత రాష్ట్రపతి స్వయంగా ప్రదానం చేస్తారు. ఈ యొక్క అవార్డు రూపం ఎలా ఉంటుందంటే, పీపుల్ ఆకారంలో మెడల్లో ఉంటుంది. మొదటి అవార్డు గ్రహీతలు వచ్చేసరికి సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. మరణాంతరం కూడా ఈ భారతరత్న అవార్డు ఇవ్వవచ్చు. భారతరత్న అంటే జాతిరత్నం అని అర్థం. భారతరత్న అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క అత్యున్నత పురస్కారంగా చెప్పుకోవచ్చు. ఈ అవార్డును మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు జనవరి 2, 1954 ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డులు 5 శాస్త్రవేత్తలు అందుకోవడం జరిగింది. వీరిలో 2 విదేశీ శాస్త్రవేత్తలు కూడా కలరు. వారిలో ఒకరు అబ్దుల్ గఫార్ ఖాన్, 1987 పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తి. మరొకరు నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా సంబంధించినటువంటి వారు. 1990 భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డు అందుకున్న మొదటి పారిశ్రామికవేత్త వచ్చేసరికి జేడి టాటా గారు. 1992 భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం. ఘర్షణ చిత్రం నుంచి కేకే సుచిత్ర పాడిన పాట, రచన కులశేఖరా.

తర్వాత పద్మ అవార్డుల గురించి తెలుసుకుందాం. ఈ పద్మ అవార్డులను 1954 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇవి మూడు విభాగాలుగా ఉంటాయి, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. దేశానికి విశిష్ట సేవ చేసిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. కళారంగంలో, విజ్ఞాన రంగంలో, ప్రజాసేవ రంగంలో, ఇక క్రీడలు మొదలైన రంగాలలో బహుమానం ఇస్తారు. ఈ అవార్డు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా వీటిని ప్రకటించడం జరుగుతుంది. ఇక పద్మ విభూషణ్ను 2వ అత్యున్నత సివిలియన్ అవార్డుగా పరిగణిస్తారు, పద్మభూషణ్ను 3వ అత్యున్నత సివిలియన్ అవార్డుగా పరిగణిస్తారు, పద్మశ్రీని 4వ స్థాయి అవార్డుగా పరిగణిస్తారు. పద్మ అవార్డులను భారతరత్న తర్వాత 2వ అత్యున్నత పౌర పురస్కారాలుగా పరిగణిస్తారు. ఈ పద్మ అవార్డులకు గ్రహీతలను రాష్ట్రపతి సంతకం చేసిన సనత్ సర్టిఫికెట్ మరియు తామర పువ్వుపై దేవనాగరి లిపిలో పద్మ అని రాసిన కాంస్య పతకంను అందించడం జరుగుతుంది. గ్రహీతలకు ఎటువంటి నగదు బహుమతి ఇవ్వబడదు. తర్వాత హరిహరన్ సుజాత పాడిన కలిసుందమ్రా చిత్రం కోసం ఎస్ఏ రాజకుమార్ సంగీతం పాట విందాం.

సినిమా పాట విన్నారు కదా. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికి దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ వన్ శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్టాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు సమావేశమయ్యింది. ఆ కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఈ 4 దక్షిణాది రాష్టాల పరిధిలో చేపట్టనున్న 5

0: మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్ 77లో కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని, వీటిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే ఘట్ కేసర్ ఖాజీపేట మధ్య 4వ వరుస నిర్మాణానికి కూడా ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదేవిధంగా 10,700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లోని 14 జిల్లాల మీదుగా వెళ్తాయని తెలిపారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स हैं। दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल। 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है। तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं।
0: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో ఈరోజు ఆ దేశ అధ్యకులు అనుర కుమార దిశనాయకేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు 2 దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కాలేజీల మధ్య సహకారం కోసం ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జిలను ఇరువురు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించబోమని శ్రీలంక అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి, పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన ఈ నెల 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ప్రజాసేవా ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచి ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి తన సేవా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతి కేవలం అభివృద్దికే పరిమితం కాలేదని, దేశ సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం కూడా మరింత బలోపేతమయ్యాయని నితిన్ నబీన్ పేర్కొన్నారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ప్రచార కార్యక్రమం తల్లి బిడ్డల పోషకాహారం ప్రతి కుటుంబం సౌభాగ్యంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేస్తూ,
2: సుపోషిత్ బచ్పన్ స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హి వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. ఇస్ వర్ష్ పోషణ మాహ కా హమారా సంకల్ప్ హై, హమారీ ఆంగన్వాడీ హమారీ జిమ్మేదారీ, జిస్మే హమారా విశేష ధ్యాన్ వివిధతాపూర్ణ ఔర్ ప్రోటీన్ యుక్త ఆహార్ ఆంగన్వాడీ కేంద్రో పర్ తాజా గర్మ్ పౌష్టిక్ భోజన్ ECCE ఔర్ గర్భవతి వో ధాత్రీ మాతాఓ కి సమగ్ర దేఖ్భాల్ పర్ కేంద్రిత రహేగా.
0: ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

0: జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ముందు తుది బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ ఏడాది బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్కు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం మార్గదర్శకంగా ఉంది. జైపూర్లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు గత నెలలో సమావేశమయ్యారు. ముంబైలో జరగనున్న తుది సమావేశానికి ముందు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్లో సాధించిన కీలక ఫలితాలను సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయటం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీలను భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలతో ఘనంగా ముగించింది. చివరి రోజైన ఈరోజు పారాలింపిక్స్ చాంపియన్ హర్విందర్ సింగ్, ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి భారత జట్టుకు స్వర్ణ పతకాలు అందించారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ శీతల్ దేవి మహిళల పారా కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఐజాదా సీదాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మరోవైపు 2 సార్లు పారాలింపిక్స్ పతక విజేత హర్విందర్ సింగ్ భావనతో కలిసి పారా రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియలో భారత ఫోరెన్సిక్ బృందం గణనీయమైన పురోగతి సాధించింది. కాఠ్మండులోని భారత ఫోరెన్సిక్ బృందం ఇప్పటి వరకు 1400కు పైగా డీఎన్ఏ నమూనాలను పరిశీలించగా 378 డీఎన్ఏ ప్రొఫైళ్లను రూపొందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్కు చెందిన సంయుక్త సాంకేతిక బృందం ఈరోజు చిలిమేలోని సొరంగంలో నీటిని తొలగించడం, బురదను బయటకు తీసే పనులను కొనసాగించింది. సొరంగం వాలు, పరిమిత ప్రవేశ మార్గం కారణంగా పనుల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ బృందం వినూత్న పద్దతులను ఉపయోగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీలో స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా బాలు చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, రచన చిరువెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: సయ్యారిన ఇంకి వయ్యారి వల్లంకి కనిపెట్టి పట్టాలిరా, సింగారిన రంగి బంగారి సారంగి కనకట్టు కట్టాలిరా.
1: మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికు దక్షిణాల్లో ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి, 9:15 స్పాట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే పాటలు వినే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ గారు కోరుచున్నారు. 1వ నెంబర్ కుర్రాడు చిత్రం నుంచి మేము కోరిన పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. వీరి కోసం 1వ నెంబర్ కుర్రాడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేసి వినిపిద్దాం.

తర్వాత ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ గారు ఏలూరు నుంచి కూర్చున్నారు. గీతామాలిక శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమానికి నమస్కారం అంటూ ప్రేమ సంకెళ్ళు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని తెలియజేశారు. వీరి కోసం ప్రసారం చేద్దాం.

తర్వాత సంగారెడ్డి జిల్లా హతినూరా మండల్ చిద్దుల నాగారు నుంచి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ రాజ్కోటి మీనయ్య విక్రాంత్ జగన్ దుర్గయ్య రాజేశ్వర్ లక్ష్మీ దుర్గయ్య దొడ్ల దుర్గయ్య లావణ్యమ్మ జగన్ స్వామి గారు కూర్చున్నారు. దేవుడమ్మ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వినిపిద్దాం.

తర్వాత సికింద్రాబాద్ కనోజిగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి శ్రీకాంత్ సంధ్యారాజు సాయి భూషణం జాహ్నవి సాయి పల్లవి మౌనిక శ్రీనిధి గారు కోరుచున్నారు ధన్యవాదాలంటూ ధన్యవాదాలండి. చిరంజీవులు చిత్రం నుంచి పాఠం ప్రసారం చేయాలనుతున్న ద్వారా తెలియజేశారు. వీరి కోసం చిరంజీవులు చిత్రం నుంచి పాఠం ప్రసారం చేసి వినిపిద్దాం.

తర్వాత నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ గారు వచ్చినారు. ఘంటసాల బృందం పాడినటువంటి పాట కోడి నాగు చిత్రం నుంచి ప్రసారం చేయాలని వినిపిద్దాం మరి.

కార్యక్రమం తర్వాత కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ థమన్ కుటుంబ సభ్యులకు వచ్చినారు. గౌరీ చిత్రం నుంచి గలగలబారుతున్నటువంటి పాటను మా కోసం ప్రసారం చేయాలని తెలియజేశారు. వీరి కోసం వీరి కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికి దీక్షణాల్లో రాగం తానం పల్లవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం వింటారు. సతతము బ్రోతువని నీ శరణంటిని. భైరవి రాగం ఆదితాళం.

0: ఇంతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధురగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా

తర్వాత పాట తోడు నీడా చిత్రం కోసం పి భానుమతి పాడిన పాట. సంగీతం కెవి మహాదేవన్, రచన ఆత్రేయ.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరొక దక్షిణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.